సురభి డీటూర్ అయిపోయి మనం నాన్ స్టాప్ ఫన్ లోకి వచ్చేస్తాము. ఎవ్రీ మండే 7 to 9 PM అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. మీరు ట్యూన్ ఇన్ అయి ఉన్నారు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. సో మండే వచ్చేసింది కాబట్టి మళ్ళీ మన రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ రొటీన్ లైఫ్ ని ఏం చేస్తాము అంటే ఏం చేయలేం కాబట్టి మండే మ్యాడ్నెస్ ని అలా యాక్సెప్ట్ చేసేయాల్సిందే. సో నేను ఎందుకు ఇంత ఎనర్జీగా ఉన్నాను అంటే పాపం అందరూ మార్నింగ్ నుంచి చాలా కష్టపడిపోయి ఉంటారు మీ జాబ్స్ లో. నేను మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం ఈ మండే ఆఫ్ తీసుకున్నానమాట. సో అందుకని చెప్పి కొంచెం హ్యాపీగా అలా రోడ్ మీద పడి తిరిగి బాగా మండేని ఎంజాయ్ చేసి వచ్చేసాను. సో అందుకని కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నాను. మరి నేను ఎలా తిరిగాను అంటే అసలు పిచ్చిలాగా మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నానమాట. సో అట్లా మండే మండే మంచిగా అయిపోయింది. మరి మీ మండే ఎలా అయింది? అండ్ ఇంకా ఎవరైనా వర్క్ చేస్తుంటే కొంచెం సేపు అలా పక్కన పెట్టేసి ఈ 2 hours చిల్ అయిపోదాము. అండ్ సో అలా రాక్ ఆన్ బ్రో అనుకుంటూ మీరు కూడా మంచిగా లైఫ్ ని ఎంజాయ్ చేసేయండి. ఈ సాంగ్ వినండి. అండ్ ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము, ఏం గేమ్ ఆడబోతున్నాము, ఇవన్నీ కూడా నేను చెప్పేస్తాను. అప్పటి వరకు అయితే ఈ సాంగ్ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జీ సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో మనం నాన్ స్టాప్ ఫన్ కి ట్యూనింగ్ అయిపోయినాము. అండ్ ఎస్, సో ఇందాక ఏం మాట్లాడుకోబోతున్నాము, ఏం గేమ్ ఆడబోతున్నాము అని చెప్తాను అన్నాను కదా. సో ఇందాక 4 to 7 మన విద్య షో చేసాం కదా. సో ఐ వాస్ టాకింగ్ టు విద్య, మేము ఆఫ్ ఎయిర్ ఆఫ్ క్యాంపస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ దెన్ ఇట్ క్లిక్డ్ మీ. సో మన అందరి లైఫ్ లో కొన్ని మూవీస్ ఆర్ సిరీస్ ఉంటాయి దట్ వీ కీప్ వాచింగ్ రిపీటెడ్లీ, లైక్ వన్స్ ఒక్కటే కాదు, లైక్ ట్వైస్ కానీ థ్రైస్ కానీ సమ్ టైమ్స్ 10-15 times కూడా చూసుంటాము. లైక్ మనం ఏ మూడ్ లో ఉన్నా కూడా ఆ మూవీ చూద్దాము, లేకపోతే ఆ సిరీస్ చూద్దాం అనుకుంటాము. హ్యాపీగా ఉన్నా చూస్తాము, బాధలో ఉన్నా చూస్తాము. అండ్ తింటూ మెయిన్ గా ఏదైనా లంచ్ ఆర్ డిన్నర్ చేస్తూ మనకి ఏదైనా టీవీలో చూడాలి అనుకుంటే పక్క ఆ సిరీస్ లేదా ఆ మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటాము. సో వై డూ వీ రీవాచ్ ద సేమ్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ అని చెప్పి నాకు అనిపించింది. సో మీలో కూడా ఎవరైనా అలానే రిపీటెడ్ గా మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చూస్తూ ఉంటారా? డూ లెట్ మీ నో. అండ్ ఎందుకు అలా మీకు అది రిపీటెడ్ గా చూడాలనిపిస్తుంది? ఏదైనా ఒక చిన్న ఎలిమెంట్ నచ్చా, లేకపోతే హీరో కోసమా, హీరోయిన్ కోసమా, అసలు వాట్ ఈస్ ద ఫ్యాక్టర్, ఎందుకు మన బ్రెయిన్ అలా చేస్తుంది అని చెప్పి నాకు డౌట్ వచ్చింది అనమాట. డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే ఈ రోజు మనం ఏం ఆడబోతున్నాము అంటే నేను కొన్ని బాడీ పార్ట్స్ చెప్తాను, అండ్ దానికి ఫన్నీగా మీకు ఆ బాడీ పార్ట్ విన్నప్పుడు ఫన్నీగా ఏదైనా దాన్ని యూజ్ చేసే టెర్మినాలజీ ఉంటుంది కదా తెలుగులో, సో అదేదైనా గుర్తొస్తే నాకు చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నేను తల అంటే మనం జనరల్ గా తెలుగులో తల ఎలా వాడతాము, తల తాకట్టు పెట్టుకోవడానికి అని వాడతాం కదా. సో అలాగా శరీర భాగాలు అండ్ దానికి రిలేటెడ్ గా ఏదైనా ఒక ఉపయోగం ఉండేది, నవ్వు తెప్పించేది ఏదైనా ఉంటే నాకు చెప్పచ్చు. అండ్ అలాగా నేను ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏంటి అంటే తల తాకట్టు పెట్టుకోవడానికి అంటారు. సో గడ్డం, నేను నెక్స్ట్ అడిగేది ఏంటంటే గడ్డం. గడ్డం అనేది మనం తెలుగులో దేనికి ఎక్కువగా వాడుతూ ఉంటాము ఫన్నీగా? డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడైతే జగమే సంగీతం అనే మూవీ నుంచి దీంత తిరణ అనే సాంగ్ వస్తుంది, హర్ష గారు రిక్వెస్ట్ చేశారు. సో ఇది హర్ష గారి కోసం అండ్ అలాగే మనందరి కోసం కూడా. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. గడ్డం గుర్తుంది కదా. మనసుకి రహస్య సంభాషణ.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. మండే 7 to 9 PM నాన్ స్టాప్ ఫన్ కి జర్నీ అయి ఉన్నారు. సో మండే ఎలా జరిగింది, అంతా అసవ్యంగానే జరిగిందా, మాకేం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి ఆ మేనేజర్ ఎన్ని మెయిల్స్ పెట్టాడో ఎన్ని రివ్యూలు పెట్టాడో అని చెప్పి అంటారా, అది ఎప్పుడు ఉండేదే లేండి. మండే అయితే ఏంటి, ఫ్రైడే అయితే ఏంటి, మేనేజర్స్ కాల్ ఎప్పుడు ఉంటుంది. ఎవరైనా మేనేజర్స్ వింటుంటే మీకు కూడా ఎవరొకరు వేరే సీఈఓను ఎవరో ఉంటారు కదా, వాళ్ళని తిట్టుకోండి. సో అదనమాట సంగతి. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము వై డూ వీ రీవాచ్ ద సేమ్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ అని చెప్పి నేను ఒక టాపిక్ స్టార్ట్ చేశాను. సో నాకు అనిపించింది ఏంటంటే, మన ఫోన్ లో ఇప్పుడు చాలా ఓటీటీ యాప్స్ ఉంటాయి, నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్ కానీ లేకపోతే హులు ప్రైమ్ ఇవన్నీ ఉంటాయి. చాలా చాలా కొత్త మూవీస్ ఉంటాయి, సిరీస్ ఉంటాయి. సో మనం ఓపెన్ చేసి బాగా అలా స్క్రోల్ చేస్తామన్నమాట. కొంచెం సేపు స్క్రోల్ చేసిన తర్వాత అబ్బా ఇది బోరింగ్ గా ఉంది, అసలు ఇదే మూవీ ఏంటో నాకు తెలీదు, ఇదేదో కొంచెం స్లోగా ఉండేటట్టు ఉంది, లేకపోతే దీనికి రివ్యూస్ బాగాలేవు, అలా చేస్తూ ఉంటాము. ఒక అరగంట స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ బాగా తెలిసిన మూవీ, ఒక 10 సార్లు చూసిన మూవీనే మళ్ళీ తీసుకొచ్చి రీవాచ్ చేస్తామన్నమాట. బట్ ఏంటంటే, ఆ మూవీ మనం 10 సార్లు చూసింటాం కాబట్టి ఆ హీరో ఎవరో తెలుసు, హీరో ఎప్పుడొస్తాడో తెలుసు, ఏం చేస్తాడో తెలుసు, స్టోరీ మొత్తం తెలుసు, ఎక్కడేం జరుగుతుందో తెలుసు, అన్ని తెలుసు మనకి. కానీ ఆ డైలాగ్స్ ఇవన్నీ తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ అదే చూస్తాం ఎందుకు. నాకు అనిపించింది ఎంటర్టైన్మెంట్ అంటే సమ్ టైమ్స్ వీ ఫీల్ లైక్ వెళ్లి కొత్తవి చూడాలి, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకునే అంత సస్పెన్స్ ఉండేవి చూడాలి. Isn't that what entertainment feels like అని చెప్పి చాలా సార్లు అనుకుంటాం కదా. బట్ సమ్హౌ అది కాదేమో అనిపిస్తుంది, బికాస్ సమ్ టైమ్స్ మనం లైఫ్ లో ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే దానికంటే మనకు ఆల్రెడీ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిస్తేనే చాలా కంఫర్టబుల్ గా హ్యాపీగా వాచ్ చేసుకుంటాం అనమాట. సో ఎవరన్నా లివ్ ఇన్ ద ప్రెసెంట్ అది ఇది అని చెప్పారనుకోండి, లేదు ఫ్యూచర్ కూడా తెలుసుకుంటాను అప్పుడప్పుడు అని అనుకోవడంలో తప్పేం లేదనమాట, ఎందుకంటే ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి. సో అదనమాట మూవీని నేను కొంచెం అలా రిలేట్ చేసుకున్నాను. మీరు మీ లైఫ్ లో ఏదైనా ఒక మూవీ ఆర్ సిరీస్ ఉందా దట్ యూ కీప్ ప్రీ వాచింగ్ డిస్పైట్ యువర్ మూడ్స్ అండ్ డిస్పైట్ ద టైమింగ్ అండ్ సిచ్యువేషన్స్, అలాంటి మూవీ ఆర్ సిరీస్ ఏదైనా ఉంటే మీరు ఎందుకు రీవాచ్ చేస్తారు, మీకు నచ్చి చూస్తున్నారా, లేకపోతే డూ యూ కనెక్టెడ్ విత్ యువర్ లైఫ్ అందుకు చూస్తున్నారా, డూ లెట్ మీ నో, మాట్లాడేసుకుందాము. అండ్ అలాగే నేను ఇందాక కొన్ని బాడీ పార్ట్స్ చెప్తాను, దాని ఉపయోగాలు కొంచెం ఫన్నీగా చెప్పగలరా అని అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్ తల తాకట్టు పెట్టుకోవడానికి అంటారు కదా తెలుగులో, అలా తల అని చెప్పాను. అండ్ నేను అడిగింది గడ్డం. సో గడ్డం అనగానే శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు నాకు నువ్వు నాకు నచ్చావు మూవీలో ఒక డైలాగ్ చెప్పారు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు అని చెప్పి. సో దాట్ వాజ్ వెరీ ఫనీ, నేను అలా అస్సలు ఆలోచించలేదు, నాకు ఆ డైలాగ్ తట్టలేదు, బట్ దాట్ వాజ్ వెరీ ఫనీ శ్రీకాంత్ గారు. అండ్ ఎస్ అది కరెక్టే, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు అని చెప్పి చాలా మంది ఇప్పుడు వాడుకుంటున్నాము. బట్ ఇంకొకటి ఏంటంటే, గడ్డం దేనికి యూజ్ చేస్తారు ఫన్నీగా అంటే, గడ్డం పట్టుకొని బ్రతిమలాడడానికి. సో ఎవరన్నా ఏమైనా అలిగినప్పుడు మనం ఏం చేస్తాం, గడ్డం పట్టుకొని బ్రతిమలాడరా బాబు అని చెప్తారు కదా. సో అదనమాట. సో నెక్స్ట్ నేను చెప్తున్న బాడీ పార్ట్ ఏంటి అంటే ముక్కు. ముక్కు అనే దాన్ని మనం తెలుగులో ఫన్నీగా ఎలా వాడతాము, జూలై మినో 9726361966. అండ్ ఇప్పుడైతే ఒక మంచి మాస్ బీట్ వచ్చేస్తుంది, మరి వింటూ స్టే ట్యూన్ టు రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో నేను ఇందాకేం అడిగాను అంటే ముక్కు, ముక్కు అనే ఒక బాడీ పార్ట్ ఉంది కదా మన బాడీలో. సో చాలా ఇంపార్టెంట్ బాడీ పార్ట్ అది, అందరికి తెలిసిన విషయమే. సో ఆ ముక్కుని మనం తెలుగులో బాగా నవ్వు తెప్పించేలాగా దేనికి వాడతాము అంటే దాని రియల్ యూస్ కాకుండా ఇంకొకలాగా యూజ్ చేస్తాం కదా మనం తెలుగులో కొన్ని రెగ్యులర్ లైన్స్ చెప్పడానికి. సో అలా ముక్కు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల అంటే తల తాకట్టు పెట్టైనా ఇస్తాను, గడ్డం అంటే గడ్డం పట్టుకొని బ్రతిమలాడతాను. సో అలా ముక్కుని దేనికి వాడతారు ఆన్ ఏ డైలీ బేసిస్ మన తెలుగులో అని చెప్పి అడిగాను. సో ఇంకా ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పేయచ్చు, 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ అలాగే ఈ టాపిక్ కూడా మాట్లాడుకుందాం మనం నెక్స్ట్, లైక్ వై డూ వీ కీప్ రీవాచింగ్ ద సేమ్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ దట్ వీ ఆల్వేస్ లైక్ అని చెప్పి. సో అదనమాట సంగతి. అండ్ అలాగే ఇండియా టుడే గురించి మాట్లాడేసుకుందాం. ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్. సో అన్వైండ్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. సో ఎవ్రీ డే 4 PM నుంచి 7 PM వరకు బార్ స్నాక్స్ అయితే జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ అయితే ఓన్లీ $2.99. అండ్ గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్, హ్యాపీ ఈవినింగ్స్ ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్ సౌత్ లేక్. సో అదనమాట సంగతి. మండే కూడా హ్యాపీ అవర్ చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవద్దు అంటాను నేను. మరి మీరేమంటారు, మండే బాగా టైర్డ్ అయిపోయి ఉంటారా లేకపోతే ఫోన్లే ఏముంది మండే టు ఫ్రైడే ఒకేలా ఉంది ఇప్పుడు పెద్ద తేడా తెలియట్లేదు అంటారా? సో లైఫ్ లో అలా అయిపోతూ ఉంటాయి కదా కొన్నిసార్లు మనం, అంటే బిఫోర్ వీ యూస్ టు హేట్ మండే అంటారు బట్ ఇప్పుడు చాలా ఎదిగిపోయాం మనం. మండే టు ఫ్రైడే మొత్తం హేట్ చేసేస్తున్నాం ఎక్సెప్ట్ సాటర్డే అండ్ సండే. సో లాస్ట్ ఫ్రైడే నేను మాట్లాడాను లైక్ వై డూ వి లవ్ వీకెండ్స్, అసలు వీకెండ్స్ లో ఏం చేస్తాం ఇవన్నీ మాట్లాడుకున్నాము. అలా వీక్డేస్ లో కూడా ఏం చేస్తామంటే వర్క్ తప్ప ఇంకేముంటాయి అంటారా? సో అదనమాట సంగతి. వింటూ వింటున్నానండి రేడియో సుర్బి 107.9 FM.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche

0: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
1: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
0: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva vachchu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

సో ఈ సాంగ్ తెలుగులో విన్న తర్వాత ఎలా అనిపించింది? రకరకాలుగా అనిపించింది అంటారా? నాకు కొంచెం అనిపించింది. కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, లైక్ ది ఒరిజినల్ ఆ లాంగ్వేజ్ లో వింటేనే చాలా మంచిగా అనిపిస్తాయి. నాకు అందులో ఇది ఒకటి అనమాట, ఇది తమిళ్లో వింటే వచ్చే ఫీల్ కొంచెం తెలుగులో తగ్గినట్టు అనిపించింది. మరి మీకేమనిపించింది? మీకు కూడా అలా కొన్ని ఏమైనా ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయా దట్ యు ఆల్వేస్ వాంట్ టు లిసన్ ఇన్ దే ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్? సో అలా ఏమైనా ఉంటాయా? యాక్చువల్లీ అనిరుద్ధ్ అయితే నేను అన్ని తెలుగైనా తమిళైనా ఒకటే వైబ్ ఉంటుంది, అండ్ ఇందులో కూడా ఉంటుంది, బట్ స్టిల్ నాకైతే ఒరిజినల్ తమిళ్లో వింటే తమిళ్ వచ్చినా రాకపోయినా అంటే లైట్ గా వచ్చానమాట. ఏదో కొంచెం బ్రతకడం కోసం నేర్చుకున్నాను నేను చెన్నైలో ఉన్నప్పుడు. సో అలా వచ్చిరాను తమిళ అయినా కూడా కొంచెం మంచిగానే అనిపించేది నాకు, అదనమాట సంగతి. అండ్ సో నేను ఇందాక అడుగుతూ ఉన్నాను లైక్ వై డూ వీ కీప్ వాచింగ్ ఆర్ యునో రీ వాచింగ్ ది ఓల్డ్ సేమ్ మూవీస్ దట్ వీ ఆల్వేస్ వాచ్ అని చెప్పి. సో నేను అలా అడిగినందుకు హర్ష గారు చెప్పారు, కొన్ని మూవీస్ ఉంటాయి లైక్ బయోగ్రఫీ కానీ వార్ రిలేటెడ్ మూవీస్ ఉంటాయి, అవన్నీ వీ ఆల్రెడీ న్యూ ద స్టోరీస్ కాబట్టి ఎక్కువగా చూడాలనిపించదు, బట్ కొన్ని మూవీస్ ఉంటాయి లైక్ ఎమోషనల్ కానీ ఫీల్ గుడ్ మూవీస్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ హర్ష గారికి అయితే త్రివిక్రమ్ గారి మూవీస్ అంట, హిందీలో అయితే రాజ్ కుమార్ హిరాని గారి మూవీస్ అలా ఉంటాయి కదా. సో అవి మనం లైఫ్ లో ఎన్నిసార్లు చూసినా ఎట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్స్ లో అవి ఇంకా మళ్ళీ మళ్ళీ మనకి చూడాలనే అనిపిస్తుంది, బికాస్ అవి రియల్ లైఫ్ కి ఎక్కువ కనెక్టెడ్ గా ఉంటుంది, మన ఎమోషన్స్ కి వాటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి మూవీస్ ఎక్కువ చూడడానికి ఇష్టపడతాం అనమాట. సో నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత పెద్ద పాన్ ఇండియా మూవీస్ వచ్చినా కూడా మేబీ ఒక్కసారి చూస్తామేమో, బట్ ఆ ఫీల్ గుడ్ మూవీస్ సింపుల్ ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ అప్పట్లో వెంకటేష్ గారి మూవీస్ కానీ కలుసుందాంరా ఇలాంటివి, నువ్వు నాకు నచ్చావు కానీ ఇలాంటి మూవీస్ అయితే రిపీటెడ్ గా వాచ్ చేస్తూ ఉంటాం అనమాట. సో నాకు అలా అనిపించింది ఫ్యామిలీ రిలేటెడ్ ఫీల్ గుడ్ మూవీస్ ఏమైనా ఉంటే వీ కీప్ ప్రీ వాచింగ్ దెమ్, అండ్ సమ్ టైమ్స్ లవ్ రిలేటెడ్ మూవీస్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము. దానికి మనకి పెళ్ళయిందా రిలేషన్ లో ఉన్నామా వీటితో పనిలేదనమాట, అలా చూస్తూ ఉంటాం. అండ్ అందులో ఒకటి బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్, అదొక వెబ్ సిరీస్ అనమాట హిందీలో, ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటుంటే ఇట్స్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, చూసేయచ్చు. అండ్ నాకు కొంచెం అది ఏదో బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ ఇస్ లైక్ సెకండ్ ఛాన్స్ ఫర్ లవ్ అన్నట్టు అనమాట, మనకి బ్రేకప్ లేదు సింగిల్ గా ఉన్నాం అయినా కూడా ఎందుకో అది ఒకలాగా కనెక్ట్ అయిపోతుంది అనమాట. మేబీ బికాస్ ఆఫ్ దోస్ యాక్టర్స్ అంత బాగా రోల్ ప్లే చేశారు, అండ్ ఆల్సో ఆ స్టోరీ కానీ ఆ ఎమోషన్ కానీ టచెస్ సమ్వన్స్ హార్ట్ అనమాట. మనం ఆ సిచ్యువేషన్ లో లేకపోయినా సరే ఎందుకో ఒక ఫీలింగ్ వస్తుంది, అలాంటి మూవీస్ ని మనం ఎక్కువ రివాచ్ చేస్తూ ఉంటాం. సో ఇట్స్ నాట్ అబౌట్ హీరో ఆర్ హీరోయిన్ యాక్టర్స్ వల్ల కాదు, యాక్టర్స్ అనే వాళ్ళు జస్ట్ ఒక పాయింట్ అనమాట, టు వన్ ఆఫ్ దోస్ పాయింట్స్ టు రీవాచ్ దోస్ మూవీస్, బట్ మనం ఎంత కనెక్ట్ అవుతున్నాం ఆ మూవీకి అనేది దాన్ని బట్టి వీ కీప్ ప్రీ వాచింగ్ అండ్ వీ కీప్ ప్లేయింగ్ దోస్ సాంగ్స్ కానీ ఏదైనా అనమాట. సో అది సంగతి. అండ్ అలాగే మనం గేమ్ కూడా ఆడుతున్నాం కదా, నేను ఇందాక చెప్పాను ముక్కు ముక్కు అనే మన బాడీ పార్ట్ ని మనం తెలుగులో ఇంకా ఏం విధాలుగా వాడతాము లైక్ ఏం చెప్పడానికి వాడతాము ఫన్నీగా అని అడిగాను. సో నాకు ఐశ్వర్య గారు చెప్పారు ముక్కు మీద వేలు పెట్టు అంటారు, అండ్ ఆల్సో ముక్కు కోస్తాను. నేనైతే ఇది చాలా సంవత్సరాల తర్వాత విన్నాను, చిన్నప్పుడు ఎప్పుడో ఏ ఆ పనిచేసాం అనుకో ముక్కు కోసేస్తా అంటారు కదా, సో అప్పుడు విన్నాను, మళ్ళీ ఐశ్వర్య గారు గుర్తు చేసేసారు. సో అదొకటి కరెక్టే. అండ్ హర్ష గారు చెప్పారు ముక్కు మీద కోపం, ఎస్ అమ్మాయిలకి అయితే ఎక్కువే ఉంటుంది ముక్కు మీద కోపం ఉందిరా అనుకుంటాం కదా, అదొకటి. అండ్ ఇంకొకటి నేను అనుకున్నది ఏంటి అంటే ముక్కు పిండి వసూలు చేయడం, ఎవరైనా డబ్బులు తీసుకుంటే వీడి దగ్గర ముక్కు పిండి అయినా వసూలు చేసేస్తానరా డబ్బులు అంటాం కదా, సో అదొకటి. సో ఇవి అనమాట నాకు గుర్తున్నవి, అండ్ ఐశ్వర్య గారు అండ్ హర్ష గారు చెప్పింది. అండ్ నెక్స్ట్ నేను ఇస్తున్న బాడీ పార్ట్ ఏంటి అంటే కాళ్ళు. కాళ్ళు దేనికి వాడతాము తెలుగులో? ఏదైనా ఫన్నీగా ఒక రెగ్యులర్ గా మనం ఎవరికన్నా చెప్పడానికి మన వాడుక భాషలో కాళ్ళు దేనికి వాడతాం? జస్ట్ లైక్ తల తాకట్టు పెట్టుకోవడం, కాళ్ళు దేనికి వాడతాం? టు లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

జిందగీ అంటే అంతే బ్రో, ఏం చేసినా ఏం చెప్పినా లైఫ్ అంటే అంతే కదా. సో మనం ఎంత కష్టపడిపోయినా రావాల్సింది మాత్రమే వస్తుంది మన దగ్గరికి. సో జిందగీ అంటే అంతే, ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేయలేం, మన చేతుల్లో లేనిదే కదా లైఫ్ అంటే. అండ్ సమ్ టైమ్స్ మనం ఓవర్ మోటివేట్ అయిపోయి అబ్బో లైఫ్ ని నా హ్యాండ్ లోకి తీసేసుకొని నేను ఏదో చేసేయాలి అని చెప్పి అనుకుంటాము. సమ్ టైమ్స్ అది అవుతుంది, సమ్ టైమ్స్ అది అవ్వదు. చాలా కష్టాలు, చాలా బాధలు అండ్ కొన్ని సంతోషాలు, కొన్ని మెమరీస్ తో లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. మరి అదే కదా లైఫ్ లో ఉండే మ్యాజిక్ అంటాను నేను. అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా, ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్ మండే 7 to 9 PM. సో మనకి ఇంకా చాలా టైం ఉంది మాట్లాడుకోవడానికి, గేమ్ ఆడడానికి. అండ్ సో ఇందాక నుంచి నేను ఏం మాట్లాడుతున్నానంటే, వై డూ వీ కీప్ రీ వాచింగ్ ద సేమ్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్. మనకి కంఫర్ట్ మూవీస్ ఏవైతే కొన్ని ఉంటాయో అవే చూస్తూ ఉంటాము, ఎందుకు అలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో కొన్నిసార్లు ఏంటంటే మనం ఎందుకు అవి చూస్తాము అంటే, it's because we want to remember, or you know, like we actually want to return to that person we were when we are first watching that movie. So manam our first oka web series kaani edana Broken But Beautiful teeskunnam anukondi, for example. So nenu oka 4 years back adu chusunte aa person ni aa time ni aa memories ni gurtu techukodaniki malli adu okka sari chustu untan anamata. So nenu lockdown lo panchayat ane oka web series chusanu hindi lo, and it became my comfort series. Naaku eppudu baad anipinchina happiness ochina aa series pettukoni chustanu. అండ్ ఇంక ఏం చూడడానికి లేదు అనుకున్నప్పుడు కూడా అదే పెట్టుకొని చూస్తూ ఉంటాను. అండ్ బాధగా ఉన్నప్పుడు అయితే అది ఎందుకు చూస్తానంటే, ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై లాక్డౌన్ డేస్, ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన రోజులు, ఫ్యామిలీతో కూర్చొని ఆ సిరీస్ చూసాను, ఓ నేను ఈ ఎపిసోడ్ ఆ రోజు ఆ చైర్ లో కూర్చొని మా పెద్ద టీవీలో చూస్తూ ఉన్నాను లివింగ్ రూమ్ లో అని చెప్పేసి, అలా నాకు ఆ మెమరీ అదంతా గుర్తొస్తుంది అనమాట. దానికోసం నేను ఆ సిరీస్ ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను. ఇట్స్ లైక్ ఎ టైమ్ మెషిన్ అనిపిస్తుంది నాకు. సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదే డైలాగ్స్, అవే సీన్స్ వస్తూ ఉంటాయి, బట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది అలా అనమాట. సో అందుకని చెప్పి నేను కొన్నిసార్లు అలా చూస్తూ ఉంటాను. అండ్ సమ్టైమ్స్ మీరు కూడా అలా కొన్నిసార్లు చూస్తూ ఉంటారేమో, టు రీప్లే దోస్ ఓల్డ్ మెమరీస్ ఆర్ ఓల్డ్ టైమ్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి నిజమా కాదా, మీరు అలాంటివి ఏమైనా చేస్తారా మీ లైఫ్ లో? టు లెట్ మీ నో, అందరం ఒకటే పేజ్ లో ఉన్నామా లేదా నేను ఒక్కదాన్ని కొంచెం తేడా తేడాగా చేస్తూ ఉంటానా లైఫ్ లో చూద్దాం. అండ్ అలాగే గేమ్ లో భాగంగా నేను ఇందాక చెప్పాను, ఏం చెప్పానంటే నేను కాళ్ళు చెప్పాను. కాళ్ళు అనే దాన్ని మనం ఇంకా దేనికి వాడతామంటే, కాళ్ళు నడవడానికి.

కి వాడతాము. బట్ మన తెలుగులో కాళ్ళు అనేది మనం రోజు చెప్పే వర్డ్స్ లో కానీ ఎవరైనా తిట్టడానికి కానీ దేనికి వాడతాము. నాకు క్యాన్సర్ అయితే వచ్చింది బట్ స్టిల్ ఓపెన్. ఇంకా ఏమన్నా చెప్తారేమో, లైక్ తల తాకట్టు పెట్టడానికి, తల తాకట్టు పెట్టైనా నీ డబ్బులు ఇచ్చేస్తాను, వీడికి ముక్కు మీద కోపం రా, అలాగా కాళ్ళు దేనికి వాడతాం, ఇంకా ఏం వాడతాం అనమాట తెలుగులో, అది తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ అలాగే ఇందాకటి నుంచి ప్రేమ పాటలు ఎక్కువైపోయాయి, ఏంటో ఈ రోజు లవ్ సాంగ్స్ ఎక్కువ ప్లే చేసేసాను. సో నాలాంటి సింగిల్స్ కోసం, మర్చిపోకుండా ఉండడం కోసం, ఎవరైనా అలా కొంచెం మునిగి తేలుతూ ఉంటే మర్చిపోవద్దు మనం సింగిల్స్ అని చెప్పి అందరికి గుర్తు చేస్తూ, నా సింగిల్స్ బ్యాచ్ కోసం ఈ సాంగ్ వచ్చేస్తుంది. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

మంచి సాంగ్ అయితే వినేశారు. సింగిల్స్ ఎవరన్నా ఉంటే తిట్టుకోకండి, అప్పుడప్పుడు మనం అలా రియాలిటీని గుర్తు చేసుకుంటూ ఉండాలి కాబట్టి నేను ఆ సాంగ్ ప్లే చేశాను. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా, ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్ మండే 7 to 9. అండ్ ఎస్, సో నేను ఇందాక అడిగాను కాళ్ళు అని చెప్పి. కాళ్ళు అంటే నాకు హర్షగా చెప్పారు, అందితే చేతులు అందకపోతే కాళ్ళు అంటాం కదా మనం డైలీ బేసిస్ లో. సో అదొకటి అనమాట నేను అనుకున్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాళ్ళు పట్టుకొని బ్రతిమలు ఆడడం, అంటే బేసిక్ గా సేమ్ థింగ్ అందితే చేతులు అందకపోతే కాళ్ళు అనే దాన్ని ఇంకొకలాగా కాళ్ళు పట్టుకొని బ్రతిమలు ఆడడం అని చెప్పి వాడుతూ ఉంటాము. సో అలాగే మనం నెక్స్ట్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి మాట్లాడుకుందాము. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే అండర్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 Forest Lane, Dallas, Texas. అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ అది కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ ఏంటి అంటే భుజాలు. భుజాలు అనేది మనం తెలుగులో దేనికి వాడతాము ఫన్నీగా ఆన్ ఏ డైలీ బేసిస్, ఏదైనా చెప్పడానికి, ఏదైనా ఒక ఫ్రేజ్ చెప్పడానికి దేనికి వాడతాము? ఫర్ ఎగ్జాంపుల్, తల తాకట్టు పెట్టుకోవడం, తల తాకట్టు పెట్టైనా నీ డబ్బు ఇచ్చేస్తాను, ముక్కు పిండి వసూలు చేయడం, ఇలాగా భుజాలు అనేది దేనికి వాడతాము? ఇది నాకు తెలిసి అందరూ గెస్ట్ చేసేస్తారేమో అని అనుకుంటున్నాను. మరి మీకు ఆన్సర్ తెలిస్తే ఏం చాలో తెలుసు కదా. మీ ఫోన్ తీసేసుకుని వెంటనే 9726361966 కి కాల్ చేసేయచ్చు. స్టూడియోలో నేనున్నాను, మాట్లాడేస్తాను. అండ్ అలాగే ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ది మూవీ రన్ రాజా రన్. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 స్టూడియోలో. టైం అయితే 7 hours 58 minutes అవుతుంది అండ్ మీరు ట్యూనింగ్ అయి ఉన్నారు నాన్ స్టాప్ ఫన్ కి విత్ మీ ఆర్జే సుష్మా. సో ఎస్, నేను ఇందాక అడిగాను భుజాలు అని చెప్పి, సో ఇంకా వెయిట్ చేస్తున్నాను ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో అని చెప్పి. జస్ట్ లైక్ తల తాకట్టు పెట్టడం, ముక్కు మీద కోపం, ఇందాక మన సాంగ్ లో ఇంకొకటి వచ్చింది నేను ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ లో ముక్కు సూటిగా మాట్లాడడం. సో ఇట్లా బాడీ పార్ట్స్ ని మనం తెలుగులో ఎక్కువగా దేనికి వాడుతూ ఉంటాము ఆన్ డైలీ బేసిస్, ఏదైనా చెప్పడానికి లేకపోతే ఇంకా ఒక వేరే విధంగా వాడుతూ ఉంటాం అనమాట. గడ్డం పట్టుకొని బ్రతంలో ఆడడం, ముక్కు పిండి వసూలు చేస్తాం అనడం, ఇట్లా కాళ్ళు అంటే కాళ్ళు పట్టుకొని బ్రతిమలు ఆడతాము, లేదా ఆశీర్వాదాలు తీసుకుంటాము, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ కి వాడుతూ ఉంటాం కదా. అట్లాగా భుజాలు అనగానే ఒక ఫ్రేజ్ ఉంటుంది అనమాట తెలుగులో, మనం కొంచెం వాడుతూ ఉంటాం ఎక్కువగా. బేసిక్ గా చెప్పాలంటే ఒక క్లూ ఇచ్చేస్తాను, దొంగ దొంగ రిలేటెడ్ గా భుజాలు అనే పదాన్ని వాడి మనం ఒక సెంటెన్స్ చెప్తూ ఉంటాం అనమాట ఎవరికైనా తెలుగులో. అదేంటో తెలిస్తే కొంచెం ఫనీగా ఉంటుంది. డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ అలాగే మనం ఎందుకు మనం విడు కీప్ రీ వాచింగ్ ద వెబ్ సిరీస్ ఆర్ మూవీస్ దట్ వీ ఆల్రెడీ వాచ్డ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో దాని గురించి కూడా నేను మాట్లాడేస్తాను. సో ఎందుకు ఇలా కంఫర్టబుల్ ప్యాటర్న్స్ ని రిపీట్ చేస్తూ ఉంటాము, అది జస్ట్ మూవీ అనే కాదు, సమ్ టైమ్స్ ఫ్రెండ్షిప్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ మిస్టేక్స్ ఎక్స్క్యూజెస్ ఇలాంటివి ఏమున్నా కూడా వి కీప్ రిపీటింగ్ దోస్ థింగ్స్ అనమాట. బికాస్ అవి మనకి చాలా ఫెమిలియర్ గా అనిపిస్తాయి, లేకపోతే మనం వాటికి అటాచ్ అయ్యి ఉంటాము, అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. నేను జస్ట్ మూవీస్ అన్నాను, బట్ లైఫ్ లో చాలా థింగ్స్ మనం రిపీటెడ్ గా చేస్తూ ఉంటాము, రిపీటెడ్ గా చూస్తాము, బట్ స్టిల్ అది ఎందుకో కంఫర్టబుల్ గానే అనిపిస్తుంది మనకి నచ్చినా నచ్చకపోయినా. జస్ట్ లైక్ నాకు బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ సిరీస్ కానీ, నువ్వు నాకు నచ్చావు మూవీ కానీ, ఒక 100 సార్లు చూసినా అది కంఫర్ట్ గానే అనిపిస్తుంది. సో అలా అనమాట, సమ్ టైమ్స్ నాకు ఆ ఫెమిలియారిటీ అనేది నచ్చి చూస్తానేమో అనిపిస్తుంది. ఇంకా మాట్లాడేసుకుందాం, మీరైతే స్టే ట్యూన్డ్ టు రేడియో సురభి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: తిస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/SurabhiLakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: అమ్మా, సాటర్డే మూవీ?
5: మనబడి క్లాస్.
4: అమ్మా,
5: ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు ఒక్క
5: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్.
8: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
10: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 టాలస్, నెంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ అయి ఉన్నారు. అండ్ అలాగే మనం ఫన్ ఫన్ గా గేమ్స్ ఆడుతూ ఉన్నాము అండ్ అలాగే మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ దీనికంటే ముందు నేనేం చెప్పానంటే, సమ్టైమ్స్ మనం ఒకటే మిస్టేక్ ని మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటాము, ఒకటే ఫ్రెండ్షిప్ ని మళ్లీ రిపీట్ చేస్తూ ఉంటాము. రిలేషన్షిప్స్ కానీ ఏదైనా సరే మిస్టేక్స్ అయినా కంఫర్ట్ ఇచ్చేలా ఉంటే రిపీట్ చేస్తూ ఉంటాం అని చెప్పి. అది ఎందుకు అంటే ఫెమిలియారిటీ వల్ల అని చెప్పాను. లైక్ ఓకే, ఇది చేస్తే నేను బాగుంటానేమో, లేకపోతే ఇదే వేలో వెళ్తే నేను మంచిగా ఉంటానేమో అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ అది కరెక్టే అండ్ సమ్టైమ్స్ అది మనల్ని ట్రాప్ కూడా చేస్తుంది. సో దాని రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకొని మనం ఏది చేయాలి, ఎప్పుడు చేయాలనేది మనకి తెలిసి ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయి లైఫ్ లో, కొత్త వాళ్ళని కలువు, కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయి, కొత్త ప్లేసెస్ కి వెళ్ళు, ఏదైనా కొత్తవి చూడు, మూవీస్ కూడా ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. చేంజ్ యువర్ రొటీన్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఏమన్నా అంటే ఎందుకు ఇవన్నీ అంటే గ్రోత్ అంటారు. లైక్ నువ్వు నీ లైఫ్ లో గ్రో అవ్వాలి, నీ కెరియర్ లో గ్రో అవ్వాలి, నీ థింకింగ్ గ్రో అవ్వాలి, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు అనమాట. బట్ నాకు అనిపిస్తుంది సమ్ టైమ్స్ మనకి గ్రోత్, ఈ చేంజ్ ఇవన్నీ కాకుండా ఒక సర్ప్రైజ్ అవసరం లేదు, జస్ట్ మనకి తెలిసిందే మన లైఫ్ లో చేసుకుంటూ వెళ్లిపోవడం, మనకి తెలిసిన సిరీస్ ఆర్ మూవీయే మళ్లీ మళ్లీ చూడడం. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి సమ్ టైమ్స్ నేను అనుకుంటాను. బికాస్ ఎస్పెషల్లీ మనకి ఏదైనా లోగా ఉన్నప్పుడు కానీ, ఆర్ యునో సమ్ టైమ్స్ వెన్ వీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్, మనం అలా మనకి తెలిసినవి మనకి నచ్చినవి చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ మనం స్ట్రక్ అయిపోకుండా లైఫ్ లో ఏదో ఒక పని చేస్తున్నాం అన్న ఫీలింగ్ లో ఉంటాం కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? సో కంఫర్ట్ అనేది జస్ట్ ఏంటి, లైక్ మనం ఆ రోజుకి హ్యాపీగా ఉన్నాం అనేది కాకుండా, ఓకే రేపు కొత్తది వస్తే పర్లేదు, నా కంఫర్ట్ జోన్ నాకుంది, ఒకటి నేను మళ్ళీ ఏమన్నా అటీట్ అయినా కూడా దానికి వెళ్లిపోగలను అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఇస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మరి మీరేమనుకుంటున్నారో కూడా నాకు చెప్పవచ్చు. అండ్ అలాగే మన గేమ్ లో నేను ఇందాక భుజాలు అని అడిగాను, సో నాకు కళ్యాణి గారు చెప్పారు అండ్ అలాగే కృష్ణ గారు కూడా కాల్ చేశారు. సో కృష్ణ గారి వాళ్ళ పేరెంట్స్ వచ్చారంట ఇండియా నుంచి యుఎస్ కి. సో నాకు వాళ్ళ పేర్లు సుధాకర్ గారు అండ్ విజయలక్ష్మి గారు. వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటారు అంటారు కదా, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు అంటాం కదా. సో అదనమాట కరెక్ట్ ఫ్రేజ్. అండ్ వెల్కమ్ టు యుఎస్ సుధాకర్ గారు అండ్ విజయలక్ష్మి గారు. మంచి మంచిగా తిరిగేసి మంచి మంచిగా ఫుడ్ తిని, అంటే ఏముంటాయి ఇక్కడ అంటారా, డాలస్ లో కొంచెం ఇండియాలోనే బాగా దొరుకుతున్నాయి. సో అదనమాట, అంతా బాగా ఎంజాయ్ చేయండి మీ యుఎస్ ట్రిప్ ని. అండ్ అలాగే ఇప్పుడు నేను సుధాకర్ గారి కోసం అండ్ విజయలక్ష్మి గారి కోసం ఒక చిన్న సాంగ్ ప్లే చేయబోతున్నాను. మరి వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 మీ ఆర్జే సుష్మతో. అలాగే నేను నెక్స్ట్ చెప్పే పదం ఏంటి అంటే పొట్ట. పొట్ట అనే బాడీ పార్ట్ ని మనం దేనికి వాడుతూ ఉంటాం తెలుగులో? డూ లెట్ మీ నో 9726361966 అండి. సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో మనం మాట్లాడేసుకుంటున్నాము అబౌట్ మూవీస్ గురించి, లైక్ ఎందుకు మనం ఎక్కువగా రిపీటెడ్ గా కొన్ని మూవీస్ చూస్తూ ఉంటాము అండ్ అలాగే మనకి ఏ ఫీలింగ్ వస్తుంది అలాంటివి రిపీట్ చేసినప్పుడు. కొన్నిసార్లు లైఫ్ లో కొత్త వాటికంటే మనం ఎప్పుడు మనకి బాగా కంఫర్ట్ ఇచ్చే పనులు లేకపోతే ఆ లైఫ్ నే ఎక్కువ కోరుకుంటూ ఉంటాము. ఎస్పెషల్లీ లైఫ్ లో ఏం చేయాలో తెలియనప్పుడు ఆర్ యునో when you are confused, మనం కంఫర్ట్ జోన్ కే వెళ్లిపోదాం మళ్ళీ అని చెప్పి అనుకుంటూ ఉంటాము. సో అది సంగతి మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా ఆన్ నాన్ స్టాప్ ఫన్ ఎవ్రీ మండే 7 to 9 PM. సో ఎస్, మండే వచ్చింది కూడా, ఎంత ఫాస్ట్ గా వచ్చేసిందో అనిపించింది నాకు. లాస్ట్ వీక్ మొన్ననే కదా ఫ్రైడే రోజు వచ్చి హ్యాపీ అవర్ షో చేశాను. శ్రీకాంతి అక్క రాలేకపోయారు, సో నేను వచ్చి చేశాను ఫ్రైడే ఈవినింగ్. అండ్ సాటర్డే సండే అయిపోయింది, అప్పుడే మండే వచ్చేసింది. ఏంట్రా బాబు ఇలా అయితే ఎలా అనిపిస్తుంది, బట్ మండే వస్తేనే కదా మళ్ళీ ఫ్రైడే వచ్చేది, మళ్ళీ ఆ తర్వాత సాటర్డే సండే వచ్చేది అని చెప్పి లైఫ్ లో అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అదే కదా మరి లైఫ్ అంటే, అదే కదా మరి మండే అంటే, అదనమాట సంగతి. అండ్ నేను ఇందాక అడిగాను మనం బాడీ పార్ట్స్ చెప్పి దాన్ని తెలుగులో ఇంకా దేనికి వాడతాము రెగ్యులర్ గా మనం యూజ్ చేసే పదాలు రిలేటెడ్ గా అని అడిగాను. సో పొట్ట అని చెప్పాను ఇందాక, నాకు ఒక ఆన్సర్ అయితే వచ్చేసింది పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాము అని అంటారు కదా, సో అదొకటి. దీపక్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. అండ్ అలాగే ఇంకొకటి ఉంది, పొట్ట అనేది మనం దేనికి వాడతాము, పొట్ట డాష్ కోసం. సో పొట్ట బ్లాంక్ కోసం ఎవరైనా కనిపెడితే డూ లెట్ మీ నో 9726361966 కి. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, మంచి ట్రెండింగ్ సాంగ్ వచ్చేస్తుంది, మరి దీన్ని కూడా నేను తెలుగులో ప్లే చేస్తున్నాను తమిళ్లో కాకుండా. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, పొట్ట బ్లాంక్ కోసం దేని ఎలా వాడతాం తెలుగులో డైలీ బేసిస్ లో, డూ లెట్ మీ నో.

మీరు మీమ్స్ ని బాగా ఫాలో అయితే ఈ సాంగ్ అంటే మన అనిరుద్ వల్ల గాని, రజనీకాంత్ గారి వల్ల గాని, పూర్ణ వల్ల గాని, అంటే వీళ్ళు ఆబ్వియస్లీ, బట్ వీళ్ళకంటే కూడా ఒకరి వల్ల బాగా పాపులర్ అయింది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇందులో ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఒకరు తప్పుగా చేశారనమాట. సో అది బాగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియలేదు, బట్ మన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా, బాగా డిటెక్టివ్స్. సో అది కూడా కనిపెట్టేసి దాన్ని మీమ్ చేసేసారు, అందరూ ఒకలా చేస్తుంటే తను ఒక్కటి ఒకలా చేస్తుంది అని చెప్పేసి అది బాగా మీమ్ అయిపోయి అలా అలా అది సన్ నెట్వర్క్ వరకు వెళ్లి వాళ్ళు మళ్ళీ ఒరిజినల్ వీడియో రిలీజ్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్ గా చేసి మళ్ళీ రిలీజ్ చేశారనమాట. సో అది సంగతి. కొన్ని కొన్ని సార్లు మనం తప్పులు చేసినా కూడా తప్పులు చేస్తేనే హైలైట్ అవుతామేమో అనిపిస్తుంది, అలా వైరల్ అయిపోయింది అనమాట మేము ఎక్కువగా. సో సోషల్ మీడియాలో అయితే అది నడుస్తూ ఉంది, నాకు ఈ సాంగ్ వింటున్నప్పుడు అది గుర్తొచ్చింది. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఇందాక నేను చెప్పాను పొట్ట అంటే పొట్ట చెక్కలయ్యేలా అని ఒక ఆన్సర్ వచ్చింది అని చెప్పి. సో నాకు ఇంకొక ఆన్సర్ వచ్చింది స్వర్ణ గారి నుంచి, పొట్ట కూటి కోసం ఆర్ పొట్ట తిప్పల కోసం. సో నేను చెప్పాను కదా పొట్ట బ్లాంక్ కోసం అలా అనమాట, పొట్ట కూటి కోసం ఆర్ పొట్ట తిప్పల కోసం అని చెప్పి అంటూ ఎక్కువ వాడుతూ ఉంటాం మనం తెలుగులో. అలా మనం పొట్టని రిలేట్ చేస్తాం. అలా నాకు అనిపించింది ఈ బాడీ పార్ట్స్ అన్నిటినీ కూడా మనం వాటి రెగ్యులర్ ఫంక్షన్స్ ఏమో గాని మనం తెలుగులో వేరే విధంగా చెప్పడానికి ఎక్కువ వాడుతూ ఉంటాం. లైక్ ముక్కు పిండి వసూలు చేయడము, లేకపోతే కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడటం, భుజాలంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అంటాం, ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటాం. మనకు ఆ బాడీ పార్ట్స్ అలానే ఎక్కువ గుర్తు ఉంటాయి అన్నమాట. సో అది సంగతి. అండ్ అలాగే మీరు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే లార్డ్ గణేష ఐడల్ తెచ్చుకోవచ్చు ఇండియా బజార్ నుంచి. ప్రీ బుకింగ్ ఈజ్ నౌ ఓపెన్. 3 feet అండ్ 4 feet గణేష ఐడల్స్ ఉన్నాయి. సో రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్. మీరు ఇండియా బజార్ యాప్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్. బ్రింగ్ హోమ్ బప్పా విత్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. ఇండియా బజార్ యాప్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ నేను ఇస్తున్న బాడీ పార్ట్ ఏంటి అంటే వీపు. సో వీప్ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? బాగా మనందరికి కొంచెం చిన్నప్పుడు అయ్యే ఉంటుంది ఇది. సో గుర్తు తెచ్చుకోండి ఒకసారి వీపు ఏమైందో, ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పేయండి. 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 విత్ మీ ఆర్జీ సుష్మా. అండ్ ఎస్, సో మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి అండ్ ఇలానే చాలా ఆడుతూ ఉండాలి. బట్ బిఫోర్ దాట్ నేను ఇందాక ఒకటి చెప్పాను కదా వీపు అని చెప్పి, సో మనందరికీ కూడా చిన్నప్పుడు చాలా సార్లు ఇది జరిగే ఉంటది అని కూడా అన్నాను. అలాగే నాకు తెలిసి అందరూ కూడా కనిపెట్టేశారు. హర్ష గారు అండ్ రమేష్ గారు నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు, వీపు విమానం మూత మోగుతుంది అని చెప్పి. బాగా వింటాం మనం ఇది తెలుగులో. అండ్ అలాగే నాకు రమేష్ గారు ఇంకొక సామెత చెప్పారు. సో నేను ఇందాక గడ్డం అన్నాను కదా, లైక్ శ్రీకాంత్ గారు చెప్పినట్టు గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు అని చెప్పి నువ్వు నాకు నచ్చావులో డైలాగ్ ఒకటి, లేదా గడ్డం పట్టుకుని బ్రతిమలో అడ్డం అంటాము అలా ఉంటుంది. అండ్ రమేష్ గారు ఇంకొకటి చెప్పారు, అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు అంట. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు అనే ఒక సామెత ఉండేదంట. మరి మీకు తెలుసా? నాకైతే ఫస్ట్ టైం విన్నాను. బట్ యా, ఇలాంటి సామెతలు ఇంకా ఉన్నాయని అండ్ ఇలాంటి సామెతలు వింటూ ఉంటే కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అదనమాట గడ్డంతో మనకి ఇంకొక కొత్తది తెలిసింది ఎవరికైనా తెలియకపోతే. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు, అదనమాట సంగతి. అండ్ అలాగే నేను నెక్స్ట్ది కూడా ఇచ్చేస్తాను. అండ్ దానికంటే ముందు మనం మాట్లాడుకుంటున్నాము వై డూ వీ కీప్ రీవాచింగ్ ద సేమ్ మూవీస్ అని చెప్పి, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఎందుకు అలా మనం ఎప్పుడు ఒకే మూవీస్ ఆర్ సిరీస్ చూడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము, ఎందుకు అలా కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాం లైఫ్ లో అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. సో దాని గురించి మాట్లాడుకుంటూనే ఉందాము నెక్స్ట్. అండ్ నెక్స్ట్ నేను ఇస్తుంది ఏంటి అంటే చెంప. చెంప కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది, కనిపెట్టేస్తారని అనుకుంటున్నాను. మరి కనిపెడితే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, మరి వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Aakattukuntam o pattu padtam.
5: Radio Surabhi.
0: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి.
8: కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
10: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: ఎస్ సార్.
10: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
2: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇందాకటి నుంచి, లైక్ ఎందుకు మనం ఒకటే మూవీస్ ని మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్టపడతాము ఆ లైఫ్ లో అని చెప్పి. సో దాని గురించి మాట్లాడేసుకుందాం, లైక్ ఎందుకు ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ పాయింట్స్ లో, డిఫరెంట్ లైఫ్ స్టేజెస్ లో మనం ఆ మూవీ చూసినప్పుడు మనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వస్తాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను కదా, అది ఎందుకు జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాము. అండ్ అలాగే నేను ఇందాకటి నుంచి ఒక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉన్నాను, లైక్ ఒక గేమ్ ఆడుతున్నాం మనము, నేను ఒక బాడీ పార్ట్ చెప్పి దాన్ని దేనికి వాడతాం ఎక్కువగా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. సో అలాగా అంటే తెలుగులో ఫన్నీగా చెప్పడానికి వాడుతూ, ఎక్కడ వాడతామని చెప్పి అడుగుతూ ఉన్నాను. అలాగే నేను ఇందాక చెప్పింది ఏంటి అంటే పొట్ట అనేది చెప్పేశాను, దాని తర్వాత చెంప అనేది దేనికి వాడతాం ఎక్కువగా అని అడిగాను. సో ఎవరికైనా తెలిస్తే ఇంకా ఓపెన్ లో ఉంది, 9726369 972-636-1966 కి కాల్ చేసేయండి. సో మాట్లాడి నెంబర్ కూడా మర్చిపోతున్నాను, కొంతసేపు ఆగితే నా పర్సనల్ నెంబర్ కూడా మర్చిపోయేలా ఉన్నాను. బట్ అయినా కూడా కొంచెం హై ఆన్ ఎనర్జీ ఉన్నాను ఈ రోజు, ఎందుకు అంటే నేను ఆఫ్ లో ఉన్నాను ఈ రోజు, వర్క్ చేయలేదు. మండే రోజు వెళ్లి ఆ మాడిమోహల్ ని చూస్తే ఆఫీస్ లో అలానే అయిపోయింది. బట్ ఈరోజు చూడలేదు కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ గా, కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నాను. ఎవరైనా వింటే నేను చంపిస్తారేమో, బట్ ఎనీవేస్ మనందరం అదే ఫీల్ అవుతాం నాకు తెలుసు. పర్సనల్ గా నా గురించి కూడా చాలా మంది అదే ఫీల్ అవుతారేమో. ఆఫీస్ అంటేనే కొంచెం ఆ ఫీల్స్ వస్తాయి నాకు తెలిసి చాలా మందికి. అండ్ మండే వచ్చిందంటే ఇంకా ఆ ఫీల్స్ ఎక్కువైపోతాయి. అబ్బా ఏంట్రా బాబు వీళ్ళ మొహాలు చూడాలా ఇప్పుడు వెళ్ళి, లేకపోతే ఈ పని చేయాలా, ఈ టాస్క్ చేయాలా, ఈ మేనేజర్ కి లేకపోతే ఈ లీడ్ కి ఎన్నిసార్లు అప్డేట్లు ఇచ్చినా మళ్ళీ ఇదే రొటీన్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇలా మనకి మండే అంటే చాలా చాలా బాధగా అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఏమన్నా బాధలున్నా ఏం జరుగుతున్నా కూడా లైట్ తీసుకుందాం. ఈ సాంగ్ వింటూ అలా లైట్ తీసుకోండి. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మీరు కూడా కొంచెం సేపు మీ టెన్షన్స్ అన్ని లైట్ తీసుకోండి. మండే వస్తే ఎలా తీసుకోమంటావు సుష్మా అంటారా? ఏం చేస్తాం, తప్పదు. మండే వచ్చినా ట్యూస్డే వచ్చినా కొంచెం సేపు ఆఫ్టర్ 5 అలా మీ టెన్షన్స్ అన్ని లైట్ తీసుకొని మీకు నచ్చిన పనులు చేస్తూ, నచ్చిన మూవీస్ చూస్తూ, నచ్చిన ఫుడ్ తింటూ లైఫ్ ఎంజాయ్ చేసేయండి. బికాస్ వీ ఓన్లీ లివ్ వన్స్, యోలో. ఎస్, నేనేమి జెన్జీ కాదు, బట్ యోలో ఎక్కువ ఫాలో అవ్వాలని చెప్పి నేను అందరికీ చెప్తూ ఉంటాను. బికాస్ యూ ఓన్లీ లివ్ వన్స్, ఎందుకంటే మనం ఈ లైఫ్ ని కూడా, ఒకసారి వచ్చే లైఫ్ ని కూడా వేస్ట్ చేసుకుని ఆఫీస్ టెన్షన్స్ ఇవన్నీ తీసుకుంటే ఎలా చెప్పండి. సో అందులో మీరు టెన్షన్స్ ఏమైనా ఉంటే లైట్ తీసుకొని రేడియో సురభి వింటూ అలా ఎంజాయ్ చేసేయండి. యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, నేను ఇందాక చెప్పిన బాడీ పార్ట్ అండ్ దాన్ని తెలుగులో ఎక్కువగా ఎలా వాడతామని అడిగాను. హర్ష గారు చెప్పేశారు చెంప అంటే చెంప పగలడం లేదా చెంప పగలగొట్టడం లేదా చెంప చల్లు అనిపిస్తాం, ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట మనం. చెంప అనేది బేసిక్ గా తెలుగులో ఎక్కువగా కొంచెం ఫన్నీ వేలో అంటే ఇది ఒక్కటే ఎక్కువ వాడుతూ ఉంటాం. చెంప చల్లుమ అంటది, చిన్నప్పటి నుంచి చాలా సార్లు అనిపించుకొని కూడా ఉంటాం మనం. ఇండియన్ పేరెంట్స్ అండ్ ఇండియన్ మనం అప్లిఫ్టింగ్ కదా, మనం చిన్నప్పుడు దెబ్బలు పడకుండా ఎక్కడ లైఫ్ నడిచేది చెప్పండి. సో అది సంగతి. ఇప్పుడు అంటే పిల్లల్ని కొట్టకూడదు, పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ చిన్నప్పుడు అయితే లాగి పెట్టి ఒక్కటి పీకితే అన్ని మూసుకొని కూర్చునే వాళ్ళం. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ కి రెడీ అయిపోండి. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్ August 28 జరగబోతుంది. ఫ్రైడే గ్రాన్విల్లీ ఆర్ట్ సెంటర్స్ గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎన్షాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ జరగబోతుంది. డిన్నర్ స్టార్ట్స్ ఎట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ ఎట్ 7 PM. టికెట్స్ స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ $35, డిన్నర్ ఇన్క్లూడెడ్. టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు విజిట్ చేసేయచ్చు https://tinyurl.com/kathakperformance2026. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరికన్నా డాన్స్ బాగా ఇష్టం ఉంటే కథక్ ఎస్పెషల్లీ మీరు వెళ్లి విజిట్ చేసేయచ్చు. అండ్ అలాగే నేను నెక్స్ట్ ఇస్తున్నది ఏంటి అంటే అరికాలు. అరికాలు అనేది మనం తెలుగులో ఫన్నీగా దేనికి వాడుతూ ఉంటాము, జస్ట్ లైక్ తల తాకట్టు పెట్టి అయినా డబ్బులు ఇచ్చేస్తా, గడ్డం పట్టుకొని బతిమలు ఆడటం, ముక్కు పిండి వసూలు చేయడం, వీపు విమానం మూత మోగిపోతుంది, ఇలా అరికాలు అంటే ఏం గుర్తొస్తుంది? డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, మనం ఆల్మోస్ట్ ఎందుకు వచ్చేసాము, బట్ ఇంకా టైం అయితే కొంచెం ఉంది. అండ్ నేను ఇందాక అడిగాను చెంప అనేది ఎక్కువగా దేనికి వాడతాము అని చెప్పేసి, దానికి కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది చెంప చల్లు అనిపిస్తాం అనేది. బట్ దాని తర్వాత అడిగాను అరికాలు అని చెప్పి. అరికాలు ఎక్కువగా తెలుగులో ఆ బాడీ పార్ట్ ని ఉద్దేశించి మనం ఫన్నీగా లేకపోతే తెలుగు ఫ్రేజెస్ లో కొన్ని ఉంటాయి కదా, అలా ఏం చెప్తామని అడిగాను. సో అరికాల్ అనేది ఒకటి అడిగాను, మరి అది ఇంకా ఓపెన్ ఉంది. నాకు ఒక ఆన్సర్ అయితే వచ్చింది, బట్ ఇంకొకటి కూడా అనుకుంటున్నాను, మరి ఏంటో తెలిస్తే. ఒక ఆన్సర్ ఏంటంటే బుర్ర అరికాల్లో ఉంది అంటారు కదా, అది హర్ష గారు చెప్పారు. సో ఇంకెవరైనా ఏదన్నా అనుకుంటూ ఉంటే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయండి. సో నా బ్రెయిన్ లో ఒకటి ఉందన్నమాట, నా బ్రెయిన్ కొంచెం అరికాల్లోనే ఉంటుంది, బట్ నా బ్రెయిన్ లో ఇంకొక ఆన్సర్ కూడా ఉంది అరికాలు అనే దానికి. అదేంటో నేను నెక్స్ట్ వచ్చి చెప్తాను, బట్ ఈలోపు ఎవరైనా చెప్తారేమో చూద్దాము. సో నెక్స్ట్ ఏంటంటే deals banana.com. రెస్టారెంట్ ఓనర్స్ ఎవరైనా ఉంటే, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ జరుగుతూ ఉంటే, deals banana.com ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్స్ ఓనర్స్, ఇక్కడ ఏంటంటే మీకు బాగా ఎక్సైటింగ్ ది, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు కూడా డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో పర్ ఆర్డర్ కమిషన్ అదేమీ లేదన్నమాట. అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో ఇంకెందుకు ఆలస్యం, విజిట్ చేసేయండి deals banana.com టు బికమ్ ఏ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. అది సంగతి. అండ్ నెక్స్ట్ అయితే నాకు ఒక హ్యాంగ్ ఓవర్ ఉంది, అనిరుద్ధ్ హ్యాంగ్ ఓవర్, అది నాకు ఇంకా పోవట్లేదు. డీసీ హ్యాంగ్ ఓవర్ ఉంది, లోకేష్ కనగరాజ్ హ్యాంగ్ ఓవర్ ఉంది, వామిక హ్యాంగ్ ఓవర్ ఉంది, మరి ఆ హ్యాంగ్ ఓవర్ పోవట్లేదు. మరి కొంచెం మీరు కూడా ఆ హ్యాంగ్ ఓవర్ ఎక్కించుకోండి, అలాగే ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అన్నారు విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. యు ఆర్ ట్యూన్డ్ ఇన్ టు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ మనం ఇంకా చాలా షో కంక్లూడ్ చేసే టైం కి దగ్గరకు వచ్చేసాము. ఆల్మోస్ట్ లైక్ 7 to 6 minutes ఉంది కొంచెం. సో నేను ఈ లోపు ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నాం కదా దట్ యునో మనం ఎందుకు ఒకే మూవీని ఆర్ సిరీస్ ని రిపీటెడ్ గా వాచ్ చేస్తూ ఉంటాము అని చెప్పి దాని గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను కంక్లూడ్ చేసేస్తాను. బట్ బిఫోర్ దాట్ నేను ఇందాక నుంచి బాడీ పార్ట్స్ చెప్పి దాన్ని మనం తెలుగులో ఎక్కువగా చెప్పడానికి ఎలా వాడతాము అనే డైలీ బేసిస్ అని అడుగుతూ ఉన్నాను. అండ్ నేను ఇందాక అరికాలంటే బుర్ర అరికాల్లో ఉందా అనేది ఒకటి నాకు కరెక్ట్ గా వచ్చిన ఆన్సర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అరికాలు అరికాలు అంటే తలకెక్కించుకోవడం అంటారు కదా, సో అది ఇంకొకటి ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట మనం. అలా ఇంకా కొన్ని బాడీ పార్ట్స్ ఉన్నాయి మిగిలిపోయి, బట్ ఏం చేస్తాం నెక్స్ట్ ఇంకొక షోలో ఎప్పుడైనా ఆడుకుందాం మనం, ఇదే గేమ్ కంటిన్యూ చేద్దాము. అరికాలు అంటే తలకెక్కించుకోవడం అనేది ఇంకొకటి అనమాట. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేయండి వాడడం. వీపు విమానం మూతమోగుతుంది, ముక్కు మీద కోపం, ముక్కు పిండి వసూలు చేస్తా, లేకపోతే చెంప చల్లుమంటుంది, అరికాలు అంటే తలకెక్కించుకున్నాను, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం, ఇట్లా పొట్ట తిప్పల కోసం, పొట్ట కోటి కోసం, పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, తల తాకట్టు పెట్టడం, గడ్డం పట్టుకొని బతిమలు అడ్డం, ఇలాంటివి మీరు మళ్ళీ వాడడం స్టార్ట్ చేయండి. అలా గుర్తు చేశానని అనుకుంటున్నాను. అండ్ అలాగే సో ఎందుకు అలా మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ మనం మళ్ళీ మళ్ళీ రీవాచ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ న్యూ ఫిల్మ్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను కదా. సో నాకు అనిపించింది, నేను బేసిక్ గా చెప్పింది ఏంటంటే కంఫర్ట్ గురించి చెప్పా. లైక్ ఆ మూవీలో గానీ ఆ సిరీస్ లో గానీ మనకు ఒక కంఫర్ట్ ఉంటుంది దాట్ వీ డోంట్ వాంట్ టు గో అవే ఫ్రమ్ దాట్ కంఫర్ట్ జోన్, అందుకని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో నాకు అనిపించింది ఏంటంటే సమ్ టైమ్స్ లైఫ్ లో కూడా మనకి ఆ కంఫర్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన మూవీలో మనకి ఏం జరిగిందో తెలుసు, అయినా కూడా మనం చూస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ నోయింగ్ ఆర్ వాచింగ్ కొత్త మూవీస్ చూసి నెక్స్ట్ ఏం జరుగుతుందో అని తెలుసుకునే ఎక్సైట్మెంట్ కంటే కూడా మనకి జరిగిపోయినవి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం కొంచెం ఉంటుంది అనమాట. సో అలాగా నెక్స్ట్ లైఫ్ లో కూడా ప్రతిసారి నెక్స్ట్ ఏం జరగబోతుంది అది ఇది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తెలిసిన వాటిల్లోనే మళ్ళీ కంటిన్యూ అవ్వడంలో తప్పలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మనం కొన్ని మూవీస్ ని డిఫరెంట్ మెమరీస్ తో చూస్తూ ఉంటాము, లైక్ ఫస్ట్ టైం మన మమ్మీతో చూసుంటాము, లేకపోతే మన తమ్ముడితో చూసుంటాము, అండ్ వాళ్ళు మనకి మూవీ సజెస్ట్ చేసి ఉండొచ్చు, కలిసి చూసుండొచ్చు ఒక ఇంట్లో కూర్చొని అలా, లేకపోతే అందరం కలిసి బయటకు వెళ్ళి చూసుండొచ్చు, అలా డిఫరెంట్ మెమరీస్ ని రీవిజిట్ చేయడానికి ఆ మూవీస్ చూస్తూ ఉంటాము, విచ్ ఇస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. ఎస్పెషల్లీ బాధలో ఉన్నప్పుడు అది హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనం డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మూవీని చూసినప్పుడు మన పర్స్పెక్టివ్ కూడా మారిపోతుంది. సో మనకు ఒక మూవీ చిన్నప్పుడు అర్థమైంది, అదే మూవీని ఇప్పుడు చూస్తే ఇంకొకలాగా అర్థమవుతుంది. అండ్ లేదా మనం ఒకటి బాగా సంతోషంలో ఉన్నప్పుడు చూసిన మూవీ బాధగా ఉన్నప్పుడు చూస్తే మనకి ఇంకోలాగా అర్థమవుతుంది. సో ఇట్స్ ఆల్ ఇన్ అస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ లైఫ్ లో ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ జరిగితే మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు ఒకలా అనిపిస్తుంది, బాధలో ఉన్నప్పుడు ఇంకోలా అనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్ ఇన్ అస్ అని చెప్పి నేను అంటున్నాను. డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తో ఉంటాము, డిఫరెంట్ వేస్ లో మనం జరిగే ప్రతి సిచ్యువేషన్ ని గానీ, చూసే ప్రతి మూవీని గానీ, చూసే ప్రతి ఇన్సిడెంట్ ని గానీ తీసుకుంటూ ఉంటాము. సో ఇదన్నమాట నేను చెప్పేది. సో మూవీస్ గురించి మాట్లాడుకున్నాము, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడుకున్నాం, కాబట్టి నేను నా నెక్స్ట్ షోలో ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బికాస్ మూవీస్ కానీ రివాచ్ చేయడం కానీ పర్స్పెక్టివ్స్ కానీ ఇవన్నీ నాకు ఎందుకో ఇంతియాజ్ అలీ దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన మూవీస్ కానీ అవన్నీ నాకు చిన్నప్పుడు రాక్ స్టార్ చూస్తే అబ్బా సాంగ్స్ భలే ఉన్నాయి, ఏంటి రణబీర్ కపూర్ లుక్ బాగుంది, లేకపోతే బాగా చేస్తున్నాడు, బాగా గిటార్ వాయిస్తున్నాడు, ఇట్లేనే ఉండేది. బట్ అదే మూవీని నేను ఇప్పుడు చూస్తే నాకు రాక్ స్టార్ ఒకలాగా అర్థమవుతుంది డిఫరెంట్ గా. సో నాకు అలా ఇంతియాజ్ అలీ గుర్తొచ్చారు, కాబట్టి నెక్స్ట్ షోలో మనం ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుకుందాము. సో అదనమాట సంగతి. అండ్ ఇప్పుడైతే నేను సైన్ ఆఫ్ చేసేసే టైం వచ్చేసింది, కాబట్టి నేను సైనింగ్ ఆఫ్. బట్ మీరైతే రేడియో సురభి వింటూనే ఉండండి. మళ్ళీ నెక్స్ట్ మండే 7 to 9 PM నేను నాన్ స్టాప్ ఫన్ లో వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను, బోల్డ్ అని కబుర్లు అండ్ అలాగే ఒక చిన్న గేమ్ కూడా ఆడేసుకుందాం నెక్స్ట్ టైం కూడా. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రేడియో సురభి. దిస్ ఈజ్ ఆర్జే సుష్మా సైనింగ్ ఆఫ్. యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3. వింటూనే ఉండండి. గుడ్ నైట్ డాలస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
14: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
15: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
14: హాయ్, నేను మీ తేజ సజ్జ.
15: టు లిసన్ టు రేడియో సురభి
14: 107.9 HD3,
13: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
14: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: ఐఎన్ రాణగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: హలో.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Radio Space. You know, beyond Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएनसी. मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी इस् योर calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosam aina, weekly newsletters kosam aina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheruvabothundi. Keep listening to me next on Radio Surabhi.
9: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
11: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
12: నేను మీ ఆర్జే భార్గవి.
13: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
14: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
15: దిస్ ఇస్ కోటి.
16: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
21: రేడియో సురభి.
22: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

వయసు అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినా. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి. నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకేం చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఉండాలని జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డూ లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
9: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
10: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
11: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వేరే చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: 9193@919-491-4514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Boring long rides ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురవి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాంగు పాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చాం అక్క?
2: నిండు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, Americano Telugu Nestam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 PM. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vdfactech.com or call 848-244-0213.
5: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక

0: place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge though, you could best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీరా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టూన్ లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
3: రేడియో సురభి.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాణగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Nehra, yeah.
7: Hi, I'm Nehmi Arti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhiyani. But what the frequency tosnar ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio vinochu. Good luck, Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రేణీ లాస్.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3.
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భాగవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి.

0: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Media

మాక్సిమం స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకోస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆర్యన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కే పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: 93.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా?
1: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: 3 at 919-491-4514.
1: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాగో సింహం సాయికుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.

0: అందరికీ నమస్కారం, నేను విచిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను తేజ సజ్జా.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉండవు? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Mallemari Farms, our roots with VVF Agtech INC. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: రేడియో
1: సురభి,
3: రేడియో సురభి,
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
7: రేడియో సురభి 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Go! నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కవా పరాటా.
7: ఏంది బ్రో, అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
9: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోస, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోస, అన్ని దోస, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా. హా,
7: ఎందులో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సాస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లేడీస్ కో
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలమరి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meet on this Thondi, Project W.

0: ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పరోటా.
4: ఎందుకు రోగ్ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గోల్డ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామండి, లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలమరి ఫార్మ్స్. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet andistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పరోటా.
4: ఎందుకు రోగ్ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి

0: చెప్పమంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సాస్.కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమరి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.
5: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఎరుబి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, బిస్మిల్ లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హం చిల్లీ గార్లిక్ లోటస్, హం కీ పనీర్ టిక్కా, విచ్ అంకవా పరోటా.
12: ఎందుకు రోగ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సాస్.కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ
6: ఆహార విధి విశేష ఆయత్తనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్

0: the future. VVF AgTech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Go! నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యూ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, ఇస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్చిలి గార్లిక్ లోటస్ అండ్ ఆకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
8: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క, లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వేరేంటి?
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి

0: చవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సాంబార్ పనీర్, వెచ్చని కబాబ్ పరోటా.
4: ఎందుకు రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా ఏంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.
9: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సాంబార్ పనీర్, టిక్కా, వెచ్చని కబాబ్ పరోటా.
4: ఎందుకు రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
5: అక్కా లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్కా

0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి. రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family Every India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
8: భయా ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర
7: యాక్చువల్లీ దేర్ మెనీ ఆఫ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి బిస్మిల్లా బా చీజ్ దోశ పన్నీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విత్ చమి కబాబ్ పరాఠా కూడా
8: ఎందుకు ఒక అని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
7: ఇంకా ఉన్నాయి చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ ఎ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ Made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
10: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: face. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: Tiring work hours ki okate solution. Radio Surabhi America lo telugu restam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా కూడా.
8: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Tistinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: Mera tumhara hamara pyar sabka favorite india bazaar.
1: Gata 24 ellu nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit india bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with india bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् ऐएन्सी. मलेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् ऐएन्सी इस् your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
1: You're absolutely right. Rajdas Kitchen lo mana favorite tart items along with the thalis are all at affordable prices. And unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
3: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, పిచ్చమి కవా పరాట.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
7: Hi, name is R.T. Patnaik. America lo mottamodi 24/7 radio. Radio Sobhiyani. Kotta frequency tosnaru ade 107.9 FM HD3. Mee andaru mee frequency tune chesukuni radio vinochu. Good luck, Radio Sobhiyani.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్,

నువ్వుంటే చాలే. ధనాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎక్స్పీరియన్స్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ విజ్డమ్ అని చెప్పి ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ చాలా విషయాలు ముందుగా చేసుకోవడం. విజ్డమ్ అంటే దేనికి రియాక్ట్ అవ్వాలో దేనికి రియాక్ట్ అవ్వకూడదో తెలుసుకోవడం. సరే ఓకే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ నిజంగానే కొన్ని విషయాల్లో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వద్దండి, యంగ్ బ్లడ్ కావాలి కొన్నిసార్లు కంప్లీట్ రిక్వెస్ట్ చేస్తుండే. బట్ ఐ ఫీల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎందుకు కావాలో అని చెప్పి నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే ఇప్పుడు కొత్త పర్సన్ తీసుకొచ్చి మీరు నిజంగానే 5,000 ఇచ్చి మీరు $1,000 ఇచ్చి జాయిన్ చేస్తారు. జాయిన్ చేసినది వాడు పికప్ అవడానికి ఒక మేబీ ఒక 2 నెలలు 3 నెలలు వాట్ ఎవర్ టైం పడుతుంది. అది పట్టిన తర్వాత మళ్ళీ వాడు కొన్ని కేస్ స్టడీస్ ఆఫ్ క్లయింట్స్ ని ఫేస్ చేయాలి, కేస్ స్టడీస్ ఆఫ్ వర్క్ ని ఫేస్ చేయాలి. సో ఆ కేస్ స్టడీస్ ఆఫ్ వర్క్ ని ఫేస్ చేసి వాడు ప్రతిదాన్ని వాడు ఎలా డీల్ చేస్తున్నాడు అన్న విషయాన్ని వాడికి వాడిని డీల్ చేయాలన్న కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చాకే వాడు రెడీ అవుతాడు. అవునా? సో నువ్వు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కి శాలరీ ఇస్తున్నావు అంటే లిటరలీ నువ్వు ఎలాంటి అంటే ఒక 1000 కేస్ సినారియోస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ని డీల్ చేసే కాన్ఫిడెన్స్ కొనుక్కుంటున్నావు. యూ నాట్ బయింగ్ జస్ట్ అ పర్సన్ హూ హ్యాస్ అ లాట్ ఆఫ్ లైక్ యు నో ఇయర్స్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ సీయింగ్ థింగ్స్. సరే, ఇట్స్ అ కాన్ఫిడెన్స్ దాట్ ఐ కెన్ హ్యాండిల్ దిస్ థింగ్, నాకు దీని గురించి భయం లేదు అని. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అర్థం చేస్తుంది. చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్ కి ఎక్స్పీరియన్స్ పర్సన్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే లిటరలీ కొంచెం అంటే రోజు మొత్తంలో వాడు ప్రశాంతంగా హాఫ్ అన్ అవర్ ఆలోచిస్తే చాలా పని అయిపోతుంది. దట్ వెరస్ అ న్యూ పర్సన్ హు జస్ట్ జాయిన్ హ్యాడ్ టు టేక్ ద సేమ్ వర్క్ టు బి డన్ హ్యాస్ టు టేక్ లైక్ 6 to 7 hours ఆఫ్ టైమ్ టు గెట్ ఇట్ డన్. సో నిజంగా అలా ప్రశాంతంగా వాడు ఒక 4-5 ప్రాపర్ హాఫ్ అన్ అవర్ కూర్చుంటే చాలా మటుకు థింగ్స్ కొన్నిసార్లు పని అయిపోతుంది. సో ఇన్ దాట్ వే కంపెనీస్ కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు పే చేయాలా, డబ్బులు ఎక్కువైపోతాయంటే మాత్రం మేబీ ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు రియలీ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ ఏమని అనిపిస్తుంది. సో మీరేమంటారు, ఒక సేమ్ శాలరీకి కొత్తగా పనిచేసే వాళ్ళు నలుగురు పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్ అంటారా, లేదు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండాలి అని మీకు? హౌ డూ యూస్ సీ ద సినారియో ఇన్ ఆఫ్

0: అప్పుడప్పుడు మనీష్ శర్మ గారి పాటలు వింటూ ఉంటే మనకు కూడా అనుకుంటుంది అనమాట, అసలు ఎంత బ్యూటిఫుల్ మెలడీస్ ఉంటాయని. దే ధనార్దన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైఫ్ అన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ ది థింగ్. డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో మీకు తెలుసా, తెలంగాణలో కొన్ని శారీస్ ఉంటే దాన్ని అహింస అహింస శారీస్ అని అంటారు. తెలుసా మీకు అహింస శారీస్ కాదు, అంటే ఇప్పుడు జనరలీ శారీ కావాల్సిన కాటన్ ఏదైతే ఉందో యూనో వామ్స్ వాటిని అవి ఆల్మోస్ట్ పుట్టి కొట్టకముందే వాటిని హాట్ వాటర్ లో వేసి ఆ సిల్క్ వామ్స్ తీసేసిన తర్వాత మళ్ళీ అందులో సిల్క్ తీసేదాన్ని సెపరేట్ కింద వేసి ఇట్లా తీసుకొస్తారు కదా అట్లా. సో వాళ్ళు యాక్చువల్లీ తయారు చేసే శారీస్ అన్నిట్లోనూ వామ్ దానంతటి అవి బటర్ఫ్లైలను లేకపోతే దానికి రూపాంతరం చెంది వెళ్లిపోయిన తర్వాత దే మేక్ శారీస్ అవుట్ ఆఫ్ దట్ ఓవెన్ దట్ బాడీ కాల్ మెటీరియల్ కాటన్ గాని సిల్క్ గాని, కాటన్ అంటే సీడ్స్ చేస్తారు సిల్క్ గాని. సో బేసిక్ గా అలా ఒక ఒక ఒక ఇన్సెక్ట్ ని గానీ లేకపోతే ఒక ఆర్గానిజం గానీ ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా చేసే థింగ్ ని అహింస శారీస్ అని అంటారంట. అది తెలంగాణలో ఒక ఊర్లో బాగా ఫేమస్ అని చెప్పి విన్నాను. ఇప్పుడు అంటున్నారు బేసిక్ గా ఒక ఆన్ నేషనల్ లెవెల్ మనం వాడే చెప్పులు, మనం వాడే బ్యాగ్స్, మనం వాడే పర్ఫ్యూమ్స్ వీటన్నిటిని ఎక్కడైనా సరే వేరే వాడిని ఇబ్బంది పెట్టకుండా మనం చేయాలి అని. బట్ ఏం చేస్తాం, సో రోడ్ సైడ్ కుట్టే బుట్టల్ని వెబ్సైట్ లో పెడితే దాన్ని లక్ష వేలు కొంటూ ఉంటాం, అలాంటి చెప్పుల్ని చాలా ఎక్కువ మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా కూడా మనం దాన్ని పెద్దగా ఎవరు చెప్తే గానీ, ఎక్కడో రీల్లో చూస్తే గానీ, ఎక్కడ ఆర్టికల్ చదివితే గానీ గుర్తుపట్టు. సో హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, బలిదాన్ పరమో ధర్మ అన్నట్టు అహింసో పరమో ధర్మ అనేది కూడా ఇట్ ఇస్ దేర్ ఇన్ ఇండియన్ కల్చర్. సో వేరే వాటిని ఇబ్బంది పెట్టకుండా, వేరే ప్రాణులు ఇబ్బంది పెట్టకుండా, వేరే మనుషులు ఇబ్బంది పెట్టకుండా యూ కెన్ మూవ్ ఫార్వర్డ్, ఇట్స్ ద బెస్ట్ వే అని. సో ఎందుకు చెప్పాలనిపించింది, మన తెలంగాణలో ఇలాంటి కల్చర్ ఉంది అండ్ చాలా మంది ఫాలో అవుతున్నారు అనే విషయం చాలా బాగా అనిపించింది. అందుకే చెప్పేదా ఉంది, ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇచ్చేసాను. యాడ్స్ మనల్ని కారు మబ్బు కమ్యూనిటీ పొందుతాయి. కారు మబ్బు అబ్బా ఆ మాట విని ఇండోల్ అయింది, అది మబ్బులు లెక్క ముని ఎండలతోనే హ్యాంగ్ చేస్తాను నేను సార్. అయినో అయినో యాడ్ గారి తర్వాత మాట్లాడదాం. ఇంటర్ ఉండండి రేడియో సురభి 107.9 ఇస్ ది థింగ్. డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్, సౌండ్స్ లైక్ హోమ్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్నో ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: తత్ర ఖలు ఈ మానీ

0: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాల మన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
1: ఇండియా వెళ్ళాలి మరి నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
3: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి.
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
3: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
4: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
5: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

నిజంగా పొద్దున్నే అప్పుడప్పుడు బెస్ట్ వైబ్ కావాలి అంటే లిజన్ టు దిస్ మ్యాన్ కాల్డ్ ఉన్నికృష్ణన్. అసలు నేను చాలా మటుకు దేవుడి పాటలు విన్నానంటే రీజన్ మాత్రం ఈ మనిషి వాయిస్ ఉన్నికృష్ణన్. సో ఎస్పెషల్ అయ్యప్ప పాటలు కొన్ని ఆయన ఆయన పాడుతున్నప్పుడు చిన్నప్పుడు మమ్మీ తిని తిని తిని తిని తిని బుర్ర తినేసి ఆయన అమ్మ నాకు నాకు ఆ క్యాసెట్లు కావాల్సిందే అని చెప్పి మామూలుగా ప్రాణాలు తోడలేదు నేను లిటరలీ. సో ఉన్నికృష్ణ గారి వాయిస్ రియలీ రియలీ లిటరలీ ఏదో డివైన్ డివైన్ ఫీలింగ్ తోనే పుట్టిన ఫీలింగ్ వస్తుంది అనమాట. కొన్ని వాయిస్ లోనే పెట్టి పుట్టారంటారు సరే అలాంటి వాయిస్ అనమాట. సో రెండు బ్యూటిఫుల్ పాటలు విన్నాం, ఒకటి చెలి అండ్ రెండు రెండు యాక్చువల్లీ మాధవన్ గారి పాట. సో ఇప్పుడైతే మాత్రం టెంపరేచర్ ఎక్కడుంది అని అంటే మాత్రం నాకు కాస్త టెంపర్ నీకు కాస్త టెంపర్ మామూలుగా లేదు టెంపరేచర్ చర్ చర్ ఇంట్రా జబర్దస్త్ ఒక ఏదో ట్రై చేశారు. ప్రస్తుతానికి మాత్రం 83 మెల్లగా డే పాస్ అయ్యి కొద్దిగా 88 అలా మధ్యాహ్నం వస్తే మాత్రం చుక్కలు రెడీగానే ఉన్నాయి. నైట్ వచ్చేవి కాదు మధ్యాహ్నం కనబడేవి. 99 నుంచి 104 మధ్యలో టెంపరేచర్ పెరిగి మెల్లగా టువర్డ్స్ డే ఎండ్ అయిపోతే 100 దగ్గర అలా 93-99 మళ్ళీ 86 దగ్గర వెళ్ళిపోతుంది. కాకపోతే రేపు ఎక్సైటింగ్ విషయం ఏంటంటే వర్షం సూచన ఉంది. ఎస్ ఎస్ సో వర్షం సూచన ఉంది అని అంటున్నారు. సో కొంచెం కొంచెం ఉన్న రోజుల్లో ఏదైనా ఎక్సైటెడ్ గా ఇన్ని రోజుల్లో ఏదైనా ఉంది అని అంటే ఈ టెంపరేచర్లు అన్ని దాటుకుని అమ్మయ్యా తిరుపతి వెండగినప్పుడు ఇంత ఆనందంగా రాలేదురా అని చెప్పి టెక్కస్ వాళ్ళ ఫీలింగ్ ఆటోమేటిక్ గా నాకు వినబడింది అనే విషయం. సో రేపు మాత్రం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేయొచ్చు అండ్ ఎలా ఉంటుంది ఏంటి నేను కూడా ఫ్యూరీ వెయిట్ చేస్తున్నా. వర్షం పడింది అన్న మాట విన్నాక రేపు అన్ని వర్షం పాటలే ప్లే చేస్తారు అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి అండ్ దీని తర్వాత ఒక సరదా గేమ్ ఏదో ప్లాన్ చేశారు. అదేంటో బ్యాలెన్స్ బులితరణాలా వెన్నితరణాలా. ఓకే రేడియో రేడియో తెర మీద వినండి. ఓకే బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి. తర్వాత మాట్లాడదాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ కొత్త పాట కావాలా పాత పాట కావాలా? కొత్త పాటలు ఎలాగైనా వేస్తానండి. కొంచెం పాత పాటలు వేస్తాం లైట్ గా అలా పాత పాటలు తగిలి మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. ఓకే హియర్ గోస్ వన్ ట్రాక్ ఫర్ యూ. వన్ ట్రాక్ యాక్చువల్లీ టూ ట్రాక్స్ పోయేద్దాం. ఫస్ట్ పాట చాలా చాలా చాలా వెరీ అప్పట్లో తరుణ్ గారి పీక్ తరుణ్ గారి టైంలో వచ్చిన సాంగ్. ఇది సినిమా యాక్చువల్లీ ఆడలేదు పాటలు బాగుంటాయి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.

0: ఏంలేదే.
1: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 SG3. Radio Surabhi sounds like home, but I understand the fact that everybody is leaving the home. అంటే పనుల కోసం బయటకు వస్తున్నారు, బట్ ఈ రోజు మాత్రం అసలు ట్రాఫిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఎవ్రీ కార్నర్ ఐ కెన్ సీ ద రెడ్స్ రెడ్స్ రెడ్స్ రెడ్స్ రెడ్స్ రెడ్స్ ఎస్పెషల్లీ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూట్ అయితే మాత్రం కొంచెం గట్టిగానే ఉంది ట్రాఫిక్. ఐ కుడ్ సీ ఇట్. సో ఆ స్ట్రెచ్ అంతా హూఓవర్ ఇస్ ట్రావెలింగ్ కొంచెం యూ మైట్ సీ ట్రాఫిక్, అండ్ ఎస్పెషల్లీ కెరల్టన్ నుంచి లూసివిల్ వెళ్తుంటే ఇక్కడ సీ ట్రాఫిక్. మెకినీ సైడ్ నుంచి టువర్డ్స్ మెలిసా వైపు వెళ్తుంటే యూ కెన్ సీ ట్రాఫిక్, అండ్ రాక్ వాల్ సైడ్ వెళ్తుంటే యూ కెన్ సీ ట్రాఫిక్ 65 వే, అండ్ ఫార్ని వైపు వెళ్తున్న ట్రాఫిక్, అండ్ మెయిన్ డాలస్ డౌన్ టౌన్ సెంటర్ కూడా సెపరేట్ గా చెప్పకర్లా. అర్వింగ్ లో 183 రూట్ నుంచి యుఎస్ వైపు వెళ్తున్న ట్రాఫిక్, అండ్ ఫోర్ట్ వర్త్ మెయిన్ సెంటర్ లో ట్రాఫిక్. ట్రాఫిక్ ఇస్ ఎవ్రీవేర్. ఐ కెన్ క్లియర్లీ సీ టెంపరేచర్ ఎక్కువ ఉండని తక్కువ ఉండని. పనులు మాత్రం స్టార్ట్ అయిపోయాయి, సమ్మర్ హాలిడేస్ అఫీషియల్లీ ఎండ్ అయిపోయాయి. సీరియస్ గా ఉంది భయ్యా బిజినెస్ అని మాత్రం ఇండికేట్ చేస్తుంది ట్రాఫిక్ అది. సో ఇలాంటి ఏమైనా సీరియస్ గా ఉంటున్నారా ఉరుకుల పరుకుల జీవితంలో, గజిబిజి పరుగుల మధ్యలో ఏం చేస్తున్నారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సరదా కాల్ చేసి హౌ ఇస్ ద జోష్, సమ్మర్ హాలిడేస్ వైవ్ ఎండ్ అయిపోయిందా, పిల్లల్ని ఆల్రెడీ స్కూల్లో జాయిన్ చేసి ఉంటారు, శ్రావణ మాసం మెల్లగా స్టార్ట్ అయింది, మెల్లగా నాన్ వెజ్ ముట్టుకోవడం ఆఫీస్ ఉంటారు. ఇలా ఉరుకుల పరుగుల గజిబిజి పరుగులలు అని చెప్పి లిరిక్స్ తప్పైనా సరే యమహానగిరి అని పాటిస్తున్నా. మీరు మాత్రం నాకు కాల్ చేయొచ్చు 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సోర్బీ 107.9 SG3.

Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes with her only on Radio Surabhi 107.9 HD3. That is number one radio station and the OG Telugu radio station. Sounds like home. Sare, ippudu most need of the hour discussion okati chala balanga chesaru anipinchindi. Recent ga ma friend tho kontha maatladukunte, which was my ex company, I was talking to a friend, he was saying literally దగ్గర దగ్గర ఒక 30 నుంచి 40 మందిని లే ఆఫ్ చేశారంట. ఆల్ ఆఫ్ అ సడన్ లే ఆఫ్. ఐ వాజ్ లైక్ 40 మంది ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక 5 or 10 అంటే నాకు అర్థం కానీ 40 మంది ఒకేసారి లేవడానికి రీజన్ ఏంటి అని అడిగి అడిగితే ది టోల్డ్ ఆబ్వియస్లీ కంపెనీకి ఆబ్వియస్లీ కొన్ని సైడ్ నుంచి రావాల్సిన ఫండింగ్ కొంచెం వాంగటం. అట్ ద సేమ్ టైమ్ చాలా మటుకు జనాలకి దే ఫెల్ట్ లైక్ దే ఆర్ ఓవర్ పేయింగ్ అన్న జోన్ లో ఆలోచించారు. అందుకని వాళ్ళు తీసేయడం జరిగింది అని చెప్పారు అనమాట. సో అంటే కరెంట్ గా ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే రియాలిటీ మాట్లాడుకుంటే ఎక్కడైనా సరే కంపెనీ హెడ్ మేనేజ్మెంట్ కి ఆబ్వియస్లీ పరిగా ఉన్న వాళ్ళని ఉంచుతారు, లైన్ వాళ్ళని తీసేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చెయ్యను అని చెప్తే కనుక ఆబ్వియస్లీ దాని గురించి ఎక్కడో చోట అండర్ గ్రౌండ్ కొన్ని గ్లచ్లు ఉంటాయి, అది ఈవెన్చువల్లీ ఒక చోట బయటకు వస్తుంది. దీస్ హౌ మోస్ట్ ఆఫ్ టైమ్స్ కొన్నిసార్లు కొంతమంది ఎక్సిచ్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ మీ వాట్ స్టక్ విత్ మీ వర్స్ ద టాపిక్ లే ఆఫ్ ఐ హావ్ బీన్ హియరింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్ 2-3 months ఐఎమ్ హియరింగ్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కొంతమంది మేనేజ్మెంట్ తో మాట్లాడుతుంటే అంతమంది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అంత ఎక్కువ ఇచ్చి పెట్టుకునే బదులు ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని 10 మంది పెట్టుకోవచ్చు కదా, ఎక్కువ మ్యాన్ పవర్ ఉంటుంది కదా, ఎక్కువ హ్యాండిల్ చేయొచ్చు కదా అని అంటున్నారు. ఇట్ వాస్ లైక్ ఒక 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అదే పనిని పరగంటలో చేస్తే, ఒక 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వాడు అదే పని ఆర్గనైజ్ చేస్తాడు. మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఓకే ఇప్పుడు వీడికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, వీడు మిగతా టైం అంతా సరిగ్గా పని చేయట్లేదు, అరగంట మాత్రమే పని చేస్తాడు అనుకుంటారు. కానీ వాడు అంత ఎక్స్పీరియన్స్ వల్ల పని అరగంటలో చేస్తున్నాడు, ఆ విషయం కూడా అర్థం చేస్తున్నాడు. సో ది ఎక్స్పెక్ట్ యూ అరే నువ్వు 1/2 hour పని చేసావు కదా, మిగతా 6 గంటలు ఎలా పని చేయాలి, చెట్టు పని చేయాలి. ఆబ్వియస్లీ వాటికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి జీలు ఉంటే చేస్తాడు, లేదు అనుకోండి ఇఫ్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ దట్ పొజిషన్ వాట్ ఎవర్ ఇస్ సపోజ్డ్ హిల్ డెలివర్ అంతే కదా. సో నాకు దేర్ ఇస్ ఆల్వేస్ ఎ డిస్కషన్, అదే శాలరీకి 10 మంది పెట్టుకుంటే చాలా బెటర్, ఈజీగా పని అయిపోతుంది కొంతమంది ఉంటున్నారు. బట్ ఐ ఫీల్

అదే సాలరీ నువ్వు 10 మంది పెట్టుకున్నా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఉండే విజ్డమ్, వాడు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అబ్జర్వ్ చేసే కేస్ స్టడీస్ చాలా 1000 times డిఫరెంట్ ఐ ఫీల్. బికాస్ ఆ 10 ఏళ్ళలో వాడు ఇలాంటి ఒక 100 10,000 యూజ్ ఉంటుంది నాకు తెలిసి ఈజీగా కదా. సో జరుగుతున్న ఈ డిస్కషన్ లో ఒక ఎక్స్పీరియన్స్ వాడికి ఎక్కువ సాలరీ ఇచ్చి పెట్టుకోవడం అనేది కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారా, లేదా కొంచెం తక్కువ రేట్కి వస్తున్నారు కదా ఒక ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళు పెట్టేసుకుని వాళ్ళతో బండి లాగించేద్దాం అనుకుంటున్నారా? ఐ థింక్ ఐ పర్సనలీ ఫీల్ నౌ ఇస్ ద టైమ్ మోర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ దెన్ ఎవర్ అన్న ఫీల్. వాట్ యూ సే? 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM. Dallas number 1 radio station and the OG Telugu radio station. Dallas untunaru radio Surabhi sounds like home. Cheppandi experienced da lekapothe 10 mandi youth da?

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపడేసలేరు.
4: వాట్ అ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్ చేయండి.
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్ చేయండి.
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.

0: చాలా నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
0: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు, దే విల్

Yes, we are back. Dev Dhanada, Avinash to DFW. Morning Vibes in Haroni on Radio 107.9 HD3, Dallas number one station and the OG Telugu radio station of Dallas Brinton Haro. Yes, in the caller struck after both dinam ke baad. So, ippudu manam maatladutunna discussion ante company lo oka layoff la parva nadustunna anamata. Kontha mandi emo ayithe replace chesavi, ఇంత మంది జనాభా మాకు అక్కర్లేదు అనుకుంది అనుకున్నట్టుగానే జరిగిపోతుంది, చాలు, ఇట్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఓవర్పే చేస్తున్నాము, ఐ థింక్ వీ నీడ్ మోర్ ఆఫ్ యంగ్స్టర్స్, యంగ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి అంటున్నారు. ప్రతి కంపెనీకి యూనో వాళ్ళు వెళ్లే డైరెక్షన్ బట్టి ఫ్రేమ్ ఆఫ్ మైండ్స్ డిఫరెంట్ ఉంటాయి. బట్ నాకు ఏమనిపించిందంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ఇదివరకైతే నేను కూడా ఈ మాట ఎక్స్పీరియన్స్ చేయండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా అంత ఖర్చు పెట్టాలా అని చెప్పి. మ్యాన్ పవర్ ఓకే గానీ, బట్ చిత్తారు కదా, అంటే ఇప్పుడు టార్చ్ బెరర్ ఆర్ ఒక టార్చ్ లాగా ఒకళ్ళు ఒక డైరెక్షన్ సెట్ చేసేవాళ్ళు చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ దాట్ వే ఎక్స్పీరియన్స్ ఇస్ ద వేర్ ద కీ గేమ్ ప్లేస్. అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక 10,000 కేస్ స్టడీస్ లు చూసేసి ఈ డైరెక్షన్ వెళ్తే మనం వర్కౌట్ అవుతుంది అని చెప్పడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ హ్యావింగ్ 10-12 మ్యాన్ పవర్ ఇన్ అ కంపెనీ. సో నాకు ఐ వాంట్ ఇట్ ఫనీ, అంటే కాస్ట్ కటింగ్ అని లేకపోతే యూనో మోర్ ఎక్స్పీరియన్స్ మోర్ యూత్ బ్లడ్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అని చెప్పి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కొంతమంది చేస్తుంటే ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఫైన్, దర్ బీయింగ్ స్టాగ్నెంట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం, ఇంకా అయిపోయిన తర్వాత మేము సాధించేసాం జోన్ లో అంటే ఓకే, బట్ దర్ పీపుల్ హు ఆర్ రియలీ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో హ్యావ్ దట్ హంగర్ టిల్ ద ఎండ్ కదా. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ మోర్ దాన్ ఎనీ టైమ్ ఎల్స్, ఏ కంపెనీ ఉంటున్న టైంలో నాకు తెలిసి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ హ్యాస్ మోర్ గేమ్ టు ప్లే దాన్ యూత్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఈ లేఆఫ్స్ ప్రవణం జరుగుతున్న టైంలో కంపెనీలు ఎలా చేస్తున్నాయి, ఎందుకు ఎక్కువ మంది తీయాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి, అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వర్సెస్ యునో హ్యావింగ్ మోర్ యంగ్ బ్లడ్ అట్ ద టీమ్. లెట్ మీ నో థాట్స్. 9 7 2 6 3 6 1 9 6 6 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunnaru. Guns is coming up for you. Rise for the warrior, walk to the savior, the daddy conqueror, king and the lord. Rise for the warrior, walk to the savior, the daddy conqueror.

సో ఈరోజు ఒక చిన్న గేమ్ సరదా గేమ్ ఆడదాం అని అనిపించింది. వేర్ స్టోరీస్ బిహైండ్ దిస్ సాంగ్స్ చెప్పి ఈ సాంగ్ ఏ సినిమాలో ఉంది అనేది గెస్ చేయడం ట్రై చేద్దాం అని చెప్పి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేద్దాం అని అనుకున్నాను. సో బేసిక్ గా ఈ పాట యాక్చువల్లీ నేను చిన్నప్పుడు విన్నప్పుడు ఇట్ వాజ్ అబౌట్ లైక్ రైలు బండిని ఇది ఇంత లేట్ గా వస్తుంది ఏంటి, ఇది టైంకి రాదు, అసలు ఇది దీంతో ఏదైనా సరే ఇది నప్పలడకలు నడుస్తుంది అన్న కాంటెక్స్ట్ లో ఉండేది అనమాట. ఓకే, బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ వెన్ ఐ వాచ్డ్ ఇట్ ఇన్ టీవీ, నేను థియేటర్ కి చూడలేదు ఆ సినిమా, సో నేను టీవీలో వేసినప్పుడు మాత్రం కంప్లీట్ డిఫరెంట్ వర్షన్ అన్నా. సో అప్పుడు మాత్రం అది ఎంత మంచి రైలు బండి, అసలు అన్ని విషయాల్లోనూ అది మంచిది లేండి అని చెప్పి మొత్తం ఒక వర్షన్ మార్చేశారు అనమాట. ఓకే, సో చిన్నప్పుడు అంటే 15 డిగ్రీలు, సో ఈ పాట ఏ సినిమాలోనిది అనేది ఎంతమంది గెస్ట్ చేయగలరో చూద్దాం. ఓకే, సో ఈరోజు ఈ మ్యూజిక్ డైరెక్టర్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుదాం. హౌ మెనీ విల్ గెస్ సాంగ్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో యా, దిస్ ఇస్ అ ట్రాక్ దట్ ఐ వాంటెడ్ టు ప్లే, లెట్స్ సీ హౌ మెనీ విల్ గెస్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తున్న పాట. ఓకే, ఒకప్పుడు మాత్రం యాక్చువల్లీ ట్రైన్ తిట్టినట్టు ఉంటుంది, బట్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ ఇట్ రిలీజ్డ్ ఇట్ గాట్ కరెక్టెడ్ టు యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ హౌ గ్రేట్ ఇస్ ట్రైన్. సో దే సినిమాలో ఇది గెస్ట్ చేయండి. ఓకే, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ రేడియో 107.9 3 సౌండ్స్ లైక్ హోమ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: అమ్మా, సాటర్డే మూవీ
1: మనబడి క్లాస్.
3: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
1: ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్

0: user points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ name to go Hareli Hareli bringing the taste of home closer to you
2: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే
3: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ .com or write to support@mypursue.com.
4: Yes, we are back. Dev Dhanata Avinash through DFW Morning Vibes and Haru. Only on Radio Surabhi 7.9 HD3. That is number one radio station and the OG Telugu radio station. That is it. మరి ఇందాక ఒక గేమ్ మాడుతున్నాం అని చెప్పి చెప్పాను. ఓకే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా నేను చెప్పేస్తా. ఆర్టి పట్నాయక్ గారి మూవీ సాంగ్స్ అంటే చిన్న గేమ్ వచ్చింది. సో యాక్చువల్లీ ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అసలు బ్లాక్ బస్టర్ హిట్ అంటే లిటరలీ క్యాసెట్స్ రిలీజ్ అవుతున్న రోజుల్లోనే అసలు టీవీలో కూడా ప్లే అవుతున్నప్పుడు సా బాసే అని చెప్పేసి అనగానే బండి అనగానే ప్రతి ఒక్కరు రింగ్ ఊడిపోయారు. ఓకే, సర్ప్రైజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో చిన్న డిస్కషన్ అయిందో తెలియదు కానీ ఎంతైతే రైల్వే తిట్టారో దాని ఆపోజిట్ లో లిరిక్స్ మారి ఆ పాట ప్లే అయింది అనమాట. ఇన్ఫాక్ట్ టీవీలో ఐ వాజ్ షాక్డ్. చిన్నప్పుడు టీవీలో చూసినాడో ఏంటిది బండి రైలు బండి ఎంత మంచి రైలు బండి ప్లే అని ఏంటని. సో అలా 2 వర్షన్స్ ఉన్న ఆ సాంగ్ ఏ మూవీలోనిది అండ్ విను అరవి పట్నాయక్ గారు చాలా ఐకానిక్ సాంగ్ ఇచ్చారు మనకి. సో ఈ పాట మాత్రం ఏ గెస్ట్ చేయగలదు ఈ 2 వర్షన్స్ ఉన్న సాంగ్. ఓకే, సో ఇప్పుడైతే మాత్రం ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ అరవి పట్నాయక్ గారిదే. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ అండ్ ఇందులో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అనే పాట వస్తుంది. భలే ఉంటుంది అనమాట. ఐ లైక్ ఇట్ సో మచ్. సో ఇదికి ఆ 2 వర్షన్స్ ఉన్న సాంగ్ ఏంటి, అది ఏ సినిమా ఏంటి అని మీరు నాకు చెప్పండి. 9726361966 ఇస్ మై కాల్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3. రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ కలిసి ఉంటున్నాను. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

Yes, we are back again. Danathan Avinash, third year morning vibes in Tarupani on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas International. Exactly almost 9 years back. Eroje, one of the pathbreaking symbols that got released. And elevations కూడా ఇంకొక రకమైన కొత్త ట్రీట్మెంట్ ఉండొచ్చు, లవ్ కూడా ఒక కొత్త రకమైన ట్రీట్మెంట్ ఉండొచ్చు, సౌండ్ తో సినిమా చెప్పొచ్చు, అండ్ ఎస్పెషల్లీ కల్ట్ అండ్ వర్డ్ గురించి ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వచ్చు. యూనో ఒపీనియన్స్ చాలా మ్యాటర్ అవుతాయి. ఎవ్రీబడి వాంటెడ్ టు టాక్ అరౌండ్ దట్ ఫీలింగ్. ఇలా అన్ని విధాలుగా ఒక సినిమా గురించి, సినిమా కరెక్ట్ ఆ రాంగ్ అని డిస్కషన్ పెట్టిన సినిమా అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి దగ్గర దగ్గర 9 ఇయర్స్ అవుతుంది. సో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి విజయదేవరి కొంటే లిటరలీ బేబీ అయిపోయాడు, మై బేబీ అని అంటూ, ఇంకొంతమంది వాట్ ఆర్ మిసాజెన్స్ ఫిలిం అని చెప్తారు. బట్ సినిమా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ వాస్ బౌండ్ టు డూ ఇట్ ఇట్ అది. సో తర్వాత బాలీవుడ్ లో రీమేక్ అయింది కపిల్ సింగ్ అని చెప్పి అక్కడ కూడా డిస్కషన్ గట్టిగా తెరలేచింది. బట్ హావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, దట్ ఫిలిం రిమైన్ టు మై స్పెషల్ ప్లేస్. సింపుల్ గా చెప్పాలి అంటే విజయదేవరి కొండ చెప్పినట్టు, యూ క్యాన్ ఇగ్నోర్ ఇట్, యూ కెన్ హేట్ ఇట్ ఆర్ యూ కెన్ లైక్ ఇట్, బట్ యూ కాంట్ ఇగ్నోర్ ఇట్. దట్ ప్లేస్ వేర్ ఆపర్చునిటీ ఇస్. బట్ ఈ 9 ఇయర్స్ నుంచి ఒకటి మాత్రం రిలీజ్ అవుతుంది ఏంటి అని అంటే, సందీప్ రెడ్డి వంద గారు డైరెక్టర్ స్పెక్ట్ ఒకటి రిలీజ్ చేస్తాను, బట్ అది మాత్రం అది. సో మీకు నచ్చితే మధురమైన క్షణాలు, లేకపోతే ఏమిటేమిటో అనే ఫీలింగ్ ఈ సినిమా గురించి ఉంటాయి. రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ కమింగ్ అప్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి, ఓన్లీ ఆన్ రేడియో 107.9 HD3, సౌండ్స్ లైక్ హోమ్.

0: Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్.

0: తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
3: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Bites in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. And now she tell you radio station of Dallas went in her room. Didn't matter. Okay. So, Mottanaki, bari announcement lo Prashant Varma garu second gelaru em chestunnaru sunnara lera Jay Hanuman annaru adunnaru idunnaru inni maatlu prathi okkalu evaru vaadu vaadu chusadu anni sar kada. So, కట్ చేస్తే 2 డేస్ 2 అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఐఎమ్ బ్యాక్ బ్రో, ఐఎమ్ బ్యాక్ లైక్ వాట్ అని చెప్పి చెప్పాను అనమాట. అంటే ఆయన డైరెక్టోరియల్స్ కాదు, బట్ రెండు ఆయన క్రియేషన్స్. జాంబీ రెడ్డి మా పార్ట్ 1 ఎంతమంది చూసారో తెలియదు కానీ, బట్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద క్లైమాక్స్ చాలా మందికి ఆ సినిమా ఇష్టం. ఓకే, సో ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. సో ఈసారి నెక్స్ట్ లెవెల్ అని ఇంకో గేమ్ పిఓవిలోనే ఇది ఉండబోతుంది అని చెప్పి చెప్తున్నారు. 2027 రిలీజ్ అడ్ అది. ఓకే, దానికి అఫీషియల్ గా డేట్ ఇచ్చారు, బికాస్ తేజస్ దగ్గర హీరో కాబట్టి డెఫినెట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి వచ్చేస్తారు, అది క్లారిటీ. అది పక్కన పెడితే ఎస్, మహాకాళి అని చెప్పి చాలా రోజుల నుంచి డిస్కషన్ అవుతుంది. మహాకాళికి సంబంధించి శుక్రాచార్యస్ వార్ క్రై అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. ఓకే, సో దేవతలకి అండ్ రాక్షసులకి కూడా జరిగినప్పుడు విష్ణుమూర్తి దేవతల సైడ్ ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి రాక్షసుల పాతాలను కిందకు తొక్కారు. అది అన్యాయమా, ధర్మమా, అధర్మమా అని చెప్పి శుక్రాచార్యుడు నిద్ర లేచి లిటరలీ ఈ ప్రపంచాన్ని అంతం చేస్తాను అని బయలుదేరితే ఏంటి స్టోరీ అనేది సో మహాకాళి ఐడియా. సో మరి ఇది కోల్కతా బ్యాక్ డ్రాప్ లో కొంచెం అక్కడ కూడా షూట్ చేస్తూ ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చబోతున్నారని చెప్పారు. బట్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఈవెన్ ద డబ్బింగ్ కూడా ఒక హిందీ సినిమాకి ఉండాల్సిన కేర్ తీసుకుంటూ అట్ ద సేమ్ తెలుగు సినిమాకి ఉండాల్సిన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా మంచిగా ఒక మోస్తర్ హ్యాండిల్ చేస్తూ, అంటే కొన్ని షార్ట్స్ నాకు చూసినప్పుడు ఓకే వీళ్ళందరూ ఈ రామాయణ అండ్ రాజేశ్వరి బ్యాచ్ వాళ్ళందరూ వచ్చేస్తారు మాట్లాడేస్తారని చెప్పేసి అనుకున్నా కానీ, బట్ కొన్ని షార్ట్స్ రీసెంట్ బాగా అనిపించింది. అంటే వాట్ ఎవర్ ఇన్ దేర్ బడ్జెట్ వాట్ దే కెన్ డూ, దే డిడ్ రియల్లీ గుడ్ అనిపించింది అనమాట. సో అఫ్కోర్స్ హనుమాన్ అప్పుడు కూడా డిస్కషన్ జరిగింది. సో అది ప్రశాంత్ వర్మ గారు బ్యాక్ టు బ్యాక్ రెండు అనౌన్స్మెంట్లు ఇచ్చారు. అండ్ దాని నుండి ఇంకా జాంబీ రెడ్డి నుంచి ఒక పాట తెలంగాణ మాండలికల్లో ఒకటి రిలీజ్ అందనమాట. అండ్ ఐ భలే అనిపించింది, చాలా బాగా నచ్చింది. సో ఆ పాట ప్లే చేద్దాం. అండ్ దాంతో పాటు బ్యాక్ టు బ్యాక్ ప్రశాంత్ వర్మ గారు అండ్ తేజ సజ్జ గారు కాంబినేషన్ వచ్చిన సినిమా హనుమాన్ నుంచి పాట ప్లే చేస్తారు. ఎస్, లెట్స్ గో. సో ఇప్పుడైతే మాత్రం జాంబీ రెడ్డి 2 మన రిలీజ్ అయినా వాట్ ఎవర్ విజువల్ గోల్డ్ అన్నారో ఏమన్నారో నెక్స్ట్ లెవెల్ అనౌన్స్మెంట్ ఏమైందో దాని నుంచి వచ్చిన పాట ప్లే చేస్తున్నాను వినండి.

ఇందాకే సందీప్ రెడ్డి వంగ గారు అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 9 ఇయర్స్ అయ్యింది అని చెప్పి అని చెప్తున్నా కదా. సో మరి ఈ రోజు బాగుందని మరి ఏంటో డిసైడ్ అవ్వదు తెలియదు కానీ ఇప్పుడు సుమంత్ ప్రభాస్ గారు ఆయన అంటే ఆయన బ్యానర్ లో బేసిక్ చేస్తున్న సినిమా రోమాంచకం సినిమా ట్రైలర్ ఇప్పుడు కాసేపట్లో రిలీజ్ చేయబోతుంది అనమాట. సో రోమాంచకం ఏంటి, నేనేం వెళ్ళలేదే. ఇందోసంతల్ సినిమా హీరోయిందా, అలాగే రీసెంట్ గా మీ ఫేమస్ కోదర్ కట్టుకుని హీరో ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరు కలిపి సినిమా వేస్తారు అనమాట, దాని పేరు రోమాంచకం. ఓకే, సో పాటలు కూడా రిలీజ్ అయ్యాయి రెండు. ఓకే, సో దానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసి సెప్టెంబర్ 1st week లో రిలీజ్ చేద్దాం అనుకుంటారు. అది నాకైతే పాటలు బాగా నచ్చాయి, అంటే మంచి టేస్ట్ ఉంది, బేసిక్ గా మంచి ఒక వైబ్ ఉన్న పాటలు ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే తెలుగుతనానికి దగ్గరగా ఇలాంటి మనకు చాలా ఇంట్రెస్ట్ కదా, ఆ వైపు ఉన్న సాంగ్ అనమాట. సో ట్రైలర్ వచ్చిన తర్వాత కాసేపట్లో మనం మాట్లాడుకుందాం కానీ, బట్ బిఫోర్ దాట్ లెట్స్ హియర్ ఎ సాంగ్ వాట్స్ ఏ రోమాంచకం టైటిల్ ట్రాక్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొకటి మింటనే ఉండండి. అండ్ కాసేపట్లో నిన్న రిలీజ్ అయిన సాయి వంకర్ సాంగ్ గురించి కాసేపట్లో మాట్లాడుతాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
8: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. Oi, biryani tintava?
4: Marchipoyava? I am on a die. Salad.
0: Sorry, but I won't share my chicken dam biryani and goat biryani. No way.
4: Inki rendu order chestunava?
0: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dam biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to double kamita free.
4: Sharing is caring. Telusa?
0: M&M 1900 Marketplace Boulevard, Irving.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party aa leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: Person who never showed any kind of interest, who never had my father to start learning music. Mm-hmm.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
5: Go! నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: And sir, what is the difference between an acoustic and an electric violin? And you know, these days lot of artists prefer electric over acoustic, so what is the reason, sir?
11: Whatever said and done, Shruti, nothing to beat the acoustic instrument. Acoustic instruments are the original instrument.
10: True.
11: You know, electronic instruments

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
5: Yes. Okoroju biryani ani. Okoroju bite to get one offer ani. Inkokoroju unlimited homestyle thali ani. Street style pani puri ani.
4: Yala aganu mahasaya, yala aganu.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi. Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Bavarchi Indian Cuisine. 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit BavarchiCaters.com.
6: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
11: And one of the most important thing than anything else is making a translation to customer context. It is almost like Shruti, it is almost like a newborn kid learning a language. If a child is born in a Hindi speaking family, within 4 or 5 years, it can learn Hindi properly, and then it can start speaking in a fluent Hindi, right?
12: Yeah. Yes.
11: And then you just leave first 3 years, because first 3 years are in infant stage, and technically, practically, a kid requires only 2 full years to learn a language. How is it possible? Because, you know, a constant exposure to a language, constant exposure to the environment of this language. Everybody speaks that kid in Hindi, and then that kid also needs to reply to the parents in that particular language. This is how it happens.
12: True.
11: If a newborn kid can learn a new language within just 2-3 years, is it not possible for an adult to learn something new, at least let us say in 5 years? It is absolutely possible. It is absolutely possible. But what happens is our diversions are totally diluted, and then our concentration power we lose, and we think about hundreds of different things, and then we lose track of it. So in this context, it is absolutely essential and then important for a kid or anybody who wants to learn music to spend a long time listening to classics.
12: So that's right. The most important thing.
11: Number one. I would say number one. Even if a child doesn't practice for 5 days, it is fine. But listening a music concert or music thing, preferably a live music concert is more advisable, because it is, you know, if a kid back in India can watch cricket match on TV and then coming out and then start playing a cricket bat publicly, why not listen to music concert and then take out your instrument and then start playing?
12: Very well said, so, sir. Yes.
11: In order to get the inspiration, in order to get more musical ideas and then thought processing, it is absolutely important for anybody, not necessarily a kid, even for an adult music practitioner, to listen to concerts.
12: Yes, sir. That's like inculcating that habit of listening to the music is definitely one of, I think, the most important, as you said.
11: Yes.
12: Yes, sir.

0: all wonderful notes, and then 100,000 bhavan. If I depend upon a sahitya or my emotional expression, then there must be something not so right with my musical capability. So for me, sahityam is a desirable second thing. For me, the music is most important. It's more expressive. It's more wonderful.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
9: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
7: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
9: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
6: కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
4: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
8: Hello. You are listening to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. Stay tuned because your favorite song and your favorite RJ is right here with you. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదు, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. ఈ రోజు మనం శ్రావణ మాసం గురించి మాట్లాడుకుందాం. సో ముత్తైదువులు, మంగళ హారతులు, పసుపు కుంకుమ పరిమళాలు, పూల తోరణాలు, ఇంట్లో ఎక్కడ చూసినా ఒక బ్యూటిఫుల్ ఫెస్టివ్ వైబ్ ఉంది కదండి, ఫెస్టివ్ వైబ్ ఉంది కదండి. సో ఎస్పెషల్లీ ఆల్ ద లేడీస్ పర్ఫార్మింగ్ వరలక్ష్మి వ్రతం టుడే, దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ ఫర్ యూ.

విన్నారు కదండి ఆ మంగళ వాయిద్యాలు అవన్నీ వింటూ ఉంటేనే ఎంత బాగా అనిపిస్తుందో ఫెస్టివల్ వైబ్స్ కదా. ఒకప్పుడు అనుకునే వాళ్ళు ఏంటంటామో ఇండియాలో ఎంత బాగా జరుగుతుందో అమెరికాలో ఇక్కడ చేపలుస్తామో లేదో అని, ఇక్కడ కూడా అసలు దానికంటే రెండు ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఇండియాలో ఏంటంటే ఆ తీపి జ్ఞాపకాలు గుర్తొస్తే ఎంత బాగా అనిపిస్తుందో. చిన్నప్పుడు నేను చిన్నదాన్ని కదా మా ఇంట్లో, సో నాకేంటంటే సామాన్ తేవడానికి పసుపు తీసుకురా కుంకుమ తీసుకురా షాపింగ్ కి పంపించేవారు. వారం ముందు నుంచి ప్రిపరేషన్స్ అండి అంతా మొత్తం ఉందా. మా పెద్దకైతే దాన్ని బాగా అలంకరించడం కానీ చీర వేయడం కానీ ఎంత బాగా ముస్తాబు చేసేవారు. అసలు నాకు ఇప్పటికీ నేను నేర్చుకున్న నాకు రాదు అది, క్రియేటివిటీ అందరికీ ఉండదు కానీ అసలు మా అమ్మ మా అక్క అసలు వాళ్ళు పడే సందడి ఇంత అంత కాదు. పెద్ద చిన్నప్పుడు చూసినప్పుడు అయితే వారం ముందు నుంచి అంతా డెకరేషన్ చేసేవారు. ఇంకా ఆ రోజంతా నేనైతే వెయిట్ చేసింది బూర్లు కోసం. నా బూర్ ఫేవరెట్ డిష్ ఏంటి ఆ రోజుకంటే నాకైతే బూర్లు అండి, మీకేంటో నాకు తెలియదు కానీ. సో మీ అందరి కోసం, సో వరలక్ష్మి దేవిని పూజించే వాళ్ళు మన ఫ్యామిలీకి ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఆల్ ద లేడీస్ పర్ఫార్మింగ్ వరలక్ష్మి వర్తన్ టుడే దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు యూ అండి.

విన్నారు కదండి. ఇది యాక్చువల్లీ ఈ పాట ఏదైతే విన్నామో ఇప్పుడు అది మా అమ్మకి చాలా ఇష్టమైన పాట. నేను చిన్నప్పటి నుంచే వింటున్నది. తను ఎప్పుడు పాడినా కూడా అంటే ఎప్పుడు ఈ వరలక్ష్మి టైం ఈ శ్రావణ మాసం వచ్చినప్పుడు కూడా ఈ పాట అయితే తప్పకుండా వింటామండి ఇంట్లో. సో అందుకని ఈ పాట వేశాను. ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మిగా వ్రతం అంటే జస్ట్ వ్రతం కాకుండా ముగ్గులు వేయడం కానీ డెకరేషన్ చేయడం కానీ ఇంతకు ముందు చెప్పాను కదా నాకు అది పెద్దగా రాదు అని చెప్పి. బట్ దాన్ని ఇప్పుడు మటుకు పెళ్ళైన తర్వాత చాలా మటుకు నేను ఫ్రెండ్స్ని చూసి నేబర్స్ చూసి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి మంచిగా ముగ్గులు వేయడం కానీ ఫ్లవర్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ బాగా నేర్చుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఎందుకంటే నేను ఎంత నేర్చుకున్నా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ వల్లే వచ్చిందని నాకు అనిపిస్తుంది. లెట్ సెలబ్రేట్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అండ్ ద బ్లెసింగ్స్ ఆఫ్ గాడెస్ లక్ష్మి. ఇప్పుడు మీరు వినబోయే బ్యూటిఫుల్ డివోషనల్ సాంగ్ మీ అందరికీ వరలక్ష్మీ దేవి ఆశీర్వాదంతో. స్టే బ్లెస్డ్ అండి.

ఎంత బాగుంటాయండి ఈ పాటలు. ఎవర్గ్రీన్ సాంగ్స్ ఎన్నిసార్లు వింటున్నా కూడా బాగా అనిపిస్తుంది. సింగర్ గాని లిరిక్స్ గాని అంతా ఎంత సూపర్ ఉంటాయండి ఈ పాటలు. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కొంచెం నేను ఒక బ్రేక్ ఇస్తాను మీ అందరికి, నాకు తెలుసు నేను ఈ పాటలు పెడుతున్నాను. బట్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెలడీ సాంగ్ మీ అందరి కోసం పెడుతున్నానండి. అది వినాక మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. నా ఓల్డ్ మెమరీ ఒకటి ఉంది, చాలా ఫన్నీది, నేను చెప్తాను.

ఈ పాటలు నా కాలేజ్ టైం కదా, ఇంకా నాకు చాలా ఫేవరెట్ సాంగ్స్ ఇవంతా. నా ప్లే లిస్ట్ అన్ని ఇలాగే ఉంటాయి. బట్ నేను ఒక స్టోరీ చెప్తానని చెప్పాను కదా మీ అందరికి, స్టోరీ అంటే లేదండి. సో పెళ్లికి ముందు నేను చెప్పాను కదా ఇంట్లో చిన్నదాన్ని నాకు బట్టలు పెద్దగా రావు. సరే ఏ పప్పు కందిపప్పు అంటే ఏంటి, బొంబాయి రవ్వ అంటే, హాస్టల్లో కూడా ఉండేదాన్ని. సో నాకు పెద్దగా తెలియవు. పెళ్లి ఏంటంటే ఇంకా మా వారు మంచి బాగా వండుతారు అన్నమాట. సో నేను నన్ను ఫస్ట్ వరలక్ష్మితోపుడు నాకు బాగా గుర్తు. సో ఈ రోజు ఏం చేస్తున్నావు, ఒక పులిహార విసిరాకే రాదు, సో బూలు చేస్తామని అడిగారు. అడిగారు నేను అప్పటికప్పుడు మా అక్కకి ఫోన్ చేసి, అక్క ఇది అప్పుడులో మనకి ఏంటంటే వానేజ్ ఉండేది కానీ ఇలాగా వేరే గల కాల్స్ ఎప్పటికప్పుడు మాట్లాడుకుని అలా ఉండేది కాదు కదా. సో అక్క దగ్గరికి దొంగతనంగా వెళ్ళి, అక్క దీనికి రెసిపీ కావాలి నాకు ఎలా ఉంటుంది అంటే, పాపం మా అక్క అప్పటికప్పుడు రెసిపీ చెప్తే నేను చేశాను. చాలా కష్టపడి చేశాను. నేను ఎలా వచ్చింది అనుకుంటున్నారు, అతని తలతో అతను కొట్టుకునేటట్టు రాయిలా వచ్చింది, గోడ మీద కొట్టుకునేటట్టు వచ్చింది. బట్ ఎనీవేస్ ఐ ట్రైడ్ కాబట్టి మా ఇంట్లో హ్యాపీ అయిపోయారు. సో అదే చెప్తామని చెప్పి అదే గుర్తొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే పాట పెట్టానో అది మన రీసెంట్ మన ఆగస్ట్ 22 కి చిరంజీవి గారి బర్త్డే అయింది కదండి. సో ఆయన డెడికేట్ చేస్తూ ఒక పాట వేస్తాను మీ అందరి కోసం.

0: Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరే డోసా ఏంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, అర్వింగ్, క్యాసిల్హిప్, ఫ్రిస్కో, ఫ్లవర్మాంగ్, సౌత్ లీక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. పాటికి ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేలవా, చీజ్ దోశ, అన్ని దోశ, అంజలి గారి లోటస్ టెంపుల్, అంకి మనీటిక, విచమి కవా పరాటా.
8: ఎన్ని బ్రో అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
9: మొన్న లాస్ట్ వీక్ నేను మిస్ అయ్యానండి, నా టైం కాదు కాబట్టి చెప్పలేకపోయాను. సో అందరికి ఎవరైతే ఇయర్ లో ఆగస్ట్ 15th మన అందరికీ చాలా స్పెషల్ డే, బికాస్ ఇండియా ఇస్ సెలబ్రేటింగ్ ఇట్స్ 80th ఇండిపెండెన్స్ డే. సో మనందరి కోసం ఒక 80th ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నందుకు ఒక డెడికేట్ చేద్దాం అనుకున్నాను మంచి సాంగ్. నౌ లెట్స్ టర్న్ అప్ ద వాల్యూమ్ అండ్ సెలబ్రేట్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ ఇన్క్రెడిబుల్ ఇండియా విత్ దిస్ బ్యూటిఫుల్ పెట్రియాటిక్ సాంగ్. This beautiful patriotic song.

ఇప్పుడు నేను ప్లే చేయబోయే సాంగ్ అండి, అందరికీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది ఈ సాంగ్. ఈ మూవీ నుంచి వచ్చిన ఒక సూపర్ బ్యూటిఫుల్ మెలడీ సాంగ్. ఈ సాంగ్ లో మెలడీ, లిరిక్స్, ఎమోషన్స్ అన్ని కలిసి ఒక లవ్లీ ఫీల్ గుడ్ వైబ్ క్రియేట్ చేస్తాయండి. ఎవరైతే అమ్మాయిలు పెళ్లికి ముందర బాగా అల్లరి చేసి అమాయకంగా ఉండేవారో వాళ్ళకి నేను డెడికేట్ చేస్తానండి ఈ సాంగ్. సో హెడ్ ఫోన్స్ ఆన్, వాల్యూమ్ కొంచెం పెంచండి, అండ్ లెట్స్ హియర్ దిస్ బ్యూటిఫుల్ మెలడీ. And also this beautiful melody will take you into a world of music and memories. Here is the song just for you.

ఈ పాట విన్నారు కదండి. సో మీ అందరికీ గెస్ట్ చేసే ఉంటారు ఈ పాటకి. బొమ్మరెడ్డి సాంగ్ ఎంత ఇష్టమో నాకు ఎందుకు తెలుసా, స్పెషలీ ఎందుకంటే ఈ మూవీలో ఉన్న హీరోయిన్ పేరు హాసిని. మా వారు ఈ పాట ఈ సినిమా కానీ లేకపోతే ఈ హీరోయిన్ గానీ చూసి ఆ హాసిని అనే పేరు నచ్చి మా అమ్మాయి పేరు కూడా హాసిని అని పేరు పెట్టారు. అందుకే ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ అస్. ఐ హోప్ చాలా మందికి హాసిని అందుకే నచ్చే ఉంటుంది. హ్యాపీ హ్యాపీగా సరదాగా స్మైలీగా ఉంటుంది అని చెప్పి. సో దట్ సాంగ్ వాజ్ డెడికేటెడ్ టు ఆల్ హ్యాపీ అండ్ హెల్దీ గర్ల్స్ అవుట్ దేర్. అండ్ ఇప్పుడు నేను ప్లే చేయబోయే సాంగ్ అండి, మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, ఒక సాంగ్ ఒక మూవీ అండి నేను చూశాను 2011 or 2013 టైం ఫ్రేమ్ లో. సో ఆ సాంగ్ ఆ మూవీలో ఏంటంటే బాయ్ ఫ్రెండ్ తోని ఫుల్ ఫైట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా. ఏమిటి అని అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ డాడీకి, అమ్మో మా నాన్న ఏమైనా అందిస్తున్నాడమో, మా నాన్నకి ఏమైనా చెప్పిస్తున్నారేమో, మా నాన్న హర్ట్ అయిపోతున్నారేమో అని చెప్పి చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటుంది వాళ్ళ నాన్నని. ఆ మూవీ చూసినప్పుడల్లా మా వారు కూడా నన్ను ముట్టుకెళ్ళేస్తూ కూర్చుండేవాళ్ళు. సో ఈ సాంగ్ ఒక స్పెషల్ డెడికేషన్ టు ఆల్ ద గర్ల్స్ హూ లవ్ దేర్ డాడ్స్ అండ్ ద వన్ ఇస్ ఫర్ యూ.

ఓకే. సో లేడీస్, ఈ సాంగ్ మీకోసమే. కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, చెప్పలేము. చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. చెప్పకుండా ఉంటే ఏమి జరిగింది అని అడుగుతారు. అందుకే మన తెలుగులో ఒక ఫేమస్ సాంగ్ అండ్ సేమ్ కూడా ఉంది. పాపం జెంటిల్మెన్, వీళ్ళకి ఎంత కష్టం వచ్చిందో. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ అండ్ మేబీ ఈ సాంగ్ లో మీ ఆన్సర్ ఆల్రెడీ ఉందేమో. ఒకసారి చూడండి, బాగా వినండి.

విన్నారు కదండి, అర్థమైందా? మీకు ఏమైనా ఆన్సర్స్ దొరికాయా? అందరికి నేనికి దొరకదండి, ఈ జన్మలో దొరకదు మీకు ఆన్సర్. ఎందుకంటే ఆడవాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అలా ఉంది, మీ ఎవరు ఏం చేయలేరు. మేము ఒకటి అనుకుంటాం, మీ పేరు ఎక్స్పెక్ట్ చేస్తాం, మీకేమో అది అర్థం కాదు. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఎస్పెషల్లీ నన్నకి చాలా పెద్ద శిక్ష అయింది. ఎందుకంటే మంచి శారీ కావాలి, నగలు కావాలి, షాపింగ్ చేయించాలి, కానీ ఎలాంటి కావాలో అన్నది తెలియదు, ఎలా అడగాలో అన్నది ఇంకెందుకు తెలియదు. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, మన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సో ఎనీవేస్, జస్ట్ వన్ కోసం చెప్పాను ఇవంతా. ఇప్పుడు ఒక యూఆర్ లిసనింగ్ టు రేడియో సెలబీ 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. స్టే ట్యూన్ బికాస్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఫేవరెట్ ఆర్జీ ఇస్ రైట్ హియర్ విత్ యూ. మీరు ఇప్పుడు వింటున్నది ఒక జస్ట్ రేడియో షో కాదు, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్ కూడా. సో ఇప్పుడు ఒక మంచి చిల్ సాంగ్ పెడతానండి, కాఫీ తీసుకోండి, మంచిగా చిల్ అవ్వండి. డ్రైవ్ టైం కాబట్టి ఐ డోంట్ వాంట్ యూ టు హియర్ మెలడీ సాంగ్స్, మంచి చిల్ సాంగ్ పెడతానండి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Hello. You are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలి అనుకుంటున్నారా? అయితే ఇలా ఆలస్యం ఎందుకు? Download Radio Surabhi app or visit www.radiosurabhi.com and enjoy our playlist. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి, జస్ట్ డ్రీమ్స్ కావు. మనం హార్ట్ తో కోరుకుని నమ్మకంతో వెయిట్ చేస్తే వన్ డే అవి రియాలిటీ అవుతాయి కదా. లైఫ్ లో మనం ఇమాజిన్ చేసిన మూమెంట్స్ ఒక రోజు మన ఐస్ ముందు జరుగుతూ ఉంటే ఆ ఫీలింగే మ్యాజికల్ కదండి. సో ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాను టు ఎవ్రీ వన్ హూ ఇస్ డ్రీమింగ్, బిలీవింగ్ అండ్ మేనిఫెస్టింగ్. నెవర్ స్టాప్ డ్రీమింగ్ బికాస్ యువర్ డ్రీమ్ మైట్ బి క్లోజర్ దెన్ యూ థింక్.

కొన్ని సాంగ్స్ అయితే వింటూ ఉంటే మ్యూజిక్ అంటే ముందు లిరిక్స్ మన హార్ట్ బీట్ చేస్తాయి కదండి. బట్ ఇప్పుడు నేను పెట్టబోయే సాంగ్ ఏదైతే ప్లే చేస్తానో సాంగ్ అది చాలా బాగుంటుందండి. ప్రతి లైన్ కి ఒక ఫీలింగ్, ప్రతి వర్డ్ లో ఒక ఇమోషన్. లిరిక్స్ కానీ లేకపోతే కంపోజ్ చేసిన మన దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ హ్యాట్స్ అప్ అండి, నాకు చాలా ఇష్టం. వెరీ మెలోడియస్ సాంగ్. సో మేబీ ఈ సాంగ్ మీ స్టోరీ కూడా ఉంటుందేమో. ఈ మెలోడియస్ సాంగ్ ని ఇప్పుడు మీ కోసం ప్లే చేస్తున్నాను. ప్లీజ్ లిసన్ టు

like I said, every song has a memory. ఆ మెమరీకి ఒక మంచి స్టోరీ కూడా ఉంటుంది అందరికి. సో ఐ థింక్ కనెక్ట్ అయ్యే ఉంటారు మంచిగా ఈ సాంగ్ కి. ఇప్పుడు నేను ప్లే చేయబోయే సాంగ్ స్టార్ట్ అయిందంటే ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్ గా మ్యాక్స్ వెళ్ళిపోతాయండి. మాస్ మహారాజ్ సాంగ్స్, ఆయన సాంగ్స్ లో ఉండే ఎనర్జీ, యాటిట్యూడ్, బీట్ వన్స్ స్టార్ట్ అయితే సిట్టింగ్ అసలు ఇంపాసిబుల్. వెడ్డింగ్ అయినా ఎలాంటి ఈవెంట్ అయినా ఇంకా ఆయన సాంగ్స్ లేకుండా ప్లేలిస్ట్ కంప్లీట్ అయినట్టే కాదు. ఎస్పెషల్లీ డాన్స్ ఫ్లోర్ మీద ఈ బీట్ పడితే సైలెంట్ గా ఉండడం వాళ్ళకి అసలు మాస్టర్స్ ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయండి. సో ఆల్ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ వాల్యూమ్ పెంచండి, ఎనర్జీ పెంచండి. ఇప్పుడు మన ప్లేలిస్ట్ లో ఫుల్ ఆన్ మాస్ చూసేస్తున్నాం. హియర్ కమ్స్ మాస్ అంటే ఇదే. బట్ మీరు కార్ లో డ్రైవ్ చేస్తున్న మటుకు డాన్స్ చేయగండి రోయ్, అది నాకే మళ్ళీ చిక్కు.

విన్నారు కదా, జాగ్రత్తగా విన్నారు కదా, డ్రైవ్ చేస్తూ డాన్స్ చేయలేరు కదా. ఇంతకీ ఈ సాంగ్ మీకు మీకు కూడా అంతేనా, ఈ చూపులతో గుచ్చి గుచ్చి ప్రతి ఈవెంట్ లో ఈ పాట ఉండాల్సిందేనండి. అసలు ఎంత ఫేమస్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఏ ఈవెంట్స్ అయినా, వెడ్డింగ్ అయినా లేకపోతే ఎలాగున్నా, ఈ పాట లేకపోతే అసలు ఆ ఈవెంట్ కంప్లీటే కాదు. అండ్ మాకైతే చిన్నప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈ 9 రోజులు 11 రోజులు పెడతారు చూసారా వినాయక చవితికి, అప్పుడు కూడా ఈ పాట కూడా ఉండేదండి బాబు. అసలు చాలా చాలా ఫేమస్, అందరూ నచ్చుతుంది కూడా, డాన్స్ చేయడానికైనా వినడానికైనా సూపర్ ఉంటుంది పాట. అండ్ నౌ నెక్స్ట్ సాంగ్ ఈజ్ ఫర్ ఓన్లీ లవ్.

అండి. దిస్ వన్ ఎస్పెషలీ ఫర్ యూ. మీరు ఎక్కడున్నా టుగెదర్ గా కాఫీ తాగుతున్నారా, లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారా, లేక పక్కన కూర్చొని ఫోన్ లో ఒకరికి ఒకరు రీల్స్ పంపకుంటున్నారా? సో టు ఆల్ ద కపుల్స్, సీక్రెట్ లవర్స్, న్యూలీ ఇన్ లవ్ బర్డ్స్ అండ్ ఫర్ ఎవర్ లవ్ బర్డ్స్, దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ జస్ట్ ఫర్ యూ.

ఈ పాటలు అప్పుడు వింటూ ఉంటే అప్పట్లో జాయింట్ ఫ్యామిలీ ఏంటి, అందరు కలిసి ఉండడం ఏంటి, అసలు ఆ పాటలు ఏంటి, ఆ క్రష్ ఏంటి, అవన్నీ చూస్తుంటే ఆ లవ్ అంత వైబే అసలు ఎంత బాగుండేదండి, అసలు ఎంత బాగుంటుంది ఆ ఫీలింగ్. సో ఇప్పుడు నేను ప్లే చేయబోయే సాంగ్ ఏంటంటే, చిన్నప్పుడు మనం స్కూల్ కి వెళ్ళిన రోజుల్లో ఆ ఇన్నోసెంట్ డేస్, ఆ లిటిల్ క్రషెస్, అప్పట్లో ఎవరైనా నచ్చితే డైరెక్ట్ గా చెప్పలేరు కదా మనకి, సో చెప్తే రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పి ఒక పాట పాడేవారు మన కోసం, మీకు గుర్తుందో లేదో, హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే అని పాట ద్వారా ఫీలింగ్స్ చెప్పేవారు కదా. సో అప్పట్లో ఏం టెక్నాలజీ ఉండేదండి, ఇప్పుడు కదా వాట్సాప్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, కానీ ఆ చైల్డ్హుడ్ ఇనాక్సెస్ మాత్రం మళ్ళీ రాదు. సో ఈ సాంగ్ వింటుంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని రిమైండ్ అవుతాయి. హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే, లెట్స్ గో బ్యాక్ టు దోస్ బ్యూటిఫుల్ ఇన్నోసెంట్ డేస్ విత్ దిస్ సూపర్ నాస్టాల్జిక్ సాంగ్.

0: అండ్ స్ట్రాటజీస్. మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురి 107.9 FM HD3.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్విన్, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు వీవత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మళ్ళీ మరి తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. So let's get back to our roots with VVF Agtech INC. Malle mari farms will sort out. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech INC. Malle mari farms will sort out. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech INC. Malle mari farms will sort out. Ala చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF Agtech INC. మళ్ళీ మరి ఫార్మ్స్ బిల్లి తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF Agtech INC. మళ్ళీ మరి ఫార్మ్స్ బిల్లి తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF Agtech INC. మళ్ళీ మరి ఫార్మ్స్ బిల్లి తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో

0: పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్
1: గోడ్డమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైవ్ హండీ బిర్యానీతో డబుల్ కమిట ఫ్రీ.
2: షేరింగ్ ఈస్ కేరింగ్, తెలుసా?
1: MNM 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ అవర్ ప్లేలిస్ట్. ఇప్పుడు ఏదైతే పాట పెడతానోనండి, ఇది శ్రావణ మాసం అండ్ మీ అందరికీ తెలిసిన వెడ్డింగ్ సీజన్. ఈ వెడ్డింగ్ సీజన్ అంటేనే లవ్, లాఫర్, సెలబ్రేషన్స్ అండ్ ఆఫ్ కోర్స్ బ్యూటిఫుల్ మెమరీస్. ఈ సాంగ్ ని ఆల్ ద న్యూలీ వెడ్ కపుల్స్ కి డెడికేట్ చేస్తున్నాము. రీసెంట్ గా యాజ్ అన్ ఈవెంట్ ప్లానర్ ఒక బ్యూటిఫుల్ కపుల్ అండి వెడ్డింగ్ ఈవెంట్ హోస్ట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. వాళ్ళని చూస్తూ ఉంటే టూ పీపుల్ స్టార్టింగ్ అ న్యూ బ్యూటిఫుల్ చాప్టర్ టుగెదర్ అనే ఫీలింగ్ స్పెషల్ గా అనిపించింది. సో వాళ్ళ కోసం డెడికేట్ చేస్తాను ఈ సాంగ్. సో దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ స్పెషలీ డెడికేటెడ్ టు యూ గైస్.

తెలుసామని సార్. చిత్ర గారు పాడింది ఆ సాంగ్ అండ్ కంపోజ్ చేసింది అయితే సాంగ్ ఎంత బాగా చేసే లిరిక్స్ అవంతా సూపర్ ఉంటుందండి. న్యూలీవెడ్స్ అయితే బాగా దీన్ని కనెక్ట్ అవుతారు ఐఎమ్ ష్యూర్. కొన్ని సాంగ్స్ ఇప్పుడు నేను హల్దీ ఈవెంట్ లో వాటిలో కూడా చూస్తాను కదా. ఈ మధ్యకాలంలోని ఒక మీ అందరికి తెలిసి ఉంటుంది ఇన్స్టాలో కూడా బాగా ట్రెండ్ అయిందండి ఒక పాట. సో హల్దీ ఈవెంట్స్ కోసం కూడా ఆ పాటలు ఏంటి అసలు హల్దీయే జరగట్లేదు. ఈ పాట ఒకసారి మీకు వినిపిస్తాను మీ అందరూ వినండి.

విన్నారండి, గోల గోలగా ఉంటుంది అసలు ఈ పాటలు ఏంది. ఆ తర్వాత నేను ఈ స్టెప్ నేర్పించి గత సంవత్సరం అవుతుంది అనుకుంటా, 6 మంత్స్ టు అరౌండ్ 1 ఇయర్ అవుతుంది. ఎన్ని సార్లు ఎన్ని ఈవెంట్స్ లో ప్రతి ఒక్కరు అడిగారు, మాకు ఈ స్టెప్ నేర్పిస్తారా, మాకు ఈ డాన్స్ చేపిస్తారా, ఈ రీల్ చేద్దామా అని. అసలు దీన్ని నాన్ స్టాప్ గా చేసామండి. నేను ఇది కళ్ళలో కూడా ఇప్పుడు పడుకుంటే కళ్ళు మూస్తే నాకు ఆ స్టెప్స్ తెలుసు, అంతగా మొత్తం అంతా ఇదైపోయింది ఆ మైండ్ లో. బట్ ఎనీవేస్, సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కదా, వెరీ మెలోడియస్ సాంగ్ అండి. కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే ప్లే చేస్తే చాలు మన మైండ్ ఆటోమేటిక్ గా ఒక బ్యూటిఫుల్ ఫ్యాంటసీ వరల్డ్ లోకి వెళ్ళిపోతుంది కదా. ఎస్పెషల్లీ గర్ల్స్ మన ఇమాజినేషన్ కి అసలు బౌండరీసే ఉంటాయి కదా, ఉండవు కదా. సో ఒక మెలోడీ ఉంటుంది మైండ్ లో, ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక డ్రీమ్ లైఫ్, దాంతో పర్ఫెక్ట్ మూమెంట్స్ అన్ని సినిమా లాగా ప్లే అవుతాయి. అంటే ఒకప్పుడు మనం చాలా ఫ్యాంటసీ వరల్డ్ లో ఉంటాం కదా, సో అవంతా రియాలిటీలో ఏం జరుగుతుందో పక్కన పెట్టి ఫర్ దోస్ ఫ్యూ మినిట్స్ విఆర్ ద హీరోయిన్ ఆఫ్ అవర్ ఓన్ లిటిల్ డ్రీమ్ వరల్డ్. సో ఆల్ ద గర్ల్స్ హు లవ్ డ్రీమింగ్, ఇమాజినింగ్ అండ్ గెటింగ్ లాస్ట్ ఇన్ బ్యూటిఫుల్ మెలడీస్, దిస్ సాంగ్ ఇస్ స్పెషల్లీ ఫర్ యూ అండి.

గుంటూరు కారం నేను విన్నాను, గుంటూరులో కారం చాలా తింటారని చెప్పేసి. నేను ఎప్పుడు విన్నదే కానీ ఎప్పుడు తినలేదు. బట్ కారం ఈసారి మటుకు ఇండియా వెళ్తే తప్పకుండా వెళ్ళాలండి గుంటూరుకి. చాలా మంది ఉంటారు అక్కడ, పచ్చడిలు ఆవకాయలు చాలా బాగుంటాయి. ఎస్పెషల్ నాకైతే మధ్యాహ్నం పడుకుని చేస్తాను చూసా చిన్న నాప్ ఉంటుంది, దాని తర్వాత ఒక కారంగా అన్నం మంచి ఆవకాయ అవన్నీ నంచుకుని తినాలనిపిస్తుంది. మీ అందరికి ఎలా ఉంటుంది తెలియదు కానీ నాకైతే తినాలనిపిస్తుంది. సో ఈసారి ఇండియా వెళ్తే తప్పకుండా గుంటూరు వెళ్ళి మంచి పొడులు, కారం ఉన్న పొడులు ఆవకాయలు తెచ్చుకుని హాయిగా తింటాం. సో ఇప్పుడు నెక్స్ట్ గైస్, ఈ సాంగ్ కొంచెం స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. బయట చూస్తే చాలా ఇన్నోసెంట్ ఫేస్, కామ్ గా ఉంటారు, సైలెంట్ గా ఉంటారు, బట్ వన్స్ యూ నో దెమ్ అయ్యో ఫుల్ నాట్ ఏ అనిపిస్తుంది చూడండి అలాంటి వాళ్ళు. అండ్ దేర్ ఈస్ ఈ కేటగిరీలో ఎవరైనా మీ లైఫ్ లో ఉంటే దిస్ సాంగ్ ఇస్ యువర్ డెడికేషన్ టు హిమ్. ఆల్ రైట్, మిస్టర్ ఇన్నోసెంట్ వాల్యూమ్ పెంచండి, హియర్ కమ్స్ ద సాంగ్.

0: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
1: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit my Pursue.com or write to support@mypursue.com.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా అంటే ఇక ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ అవర్ ప్లేలిస్ట్. ఇప్పుడు నేను వేసే సాంగ్ అండి ట్రైన్ జర్నీ. మన ట్రైన్ జర్నీ అంటేనే ఒక డిఫరెంట్ వైబ్. మీకెలా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ నాకు చాలా నచ్చుతుంది ట్రైన్ జర్నీ. విండో సీట్, ఇయర్ ఫోన్స్, అవుట్ సైడ్ ఫాస్ట్ గా పాస్ అయ్యే సీనరీ అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సూపర్ సాంగ్. ట్రైన్ జర్నీ వైబ్స్ ఆన్, మ్యూజిక్ వాల్యూమ్ అప్. లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ట్రావెల్ సమ్వేర్ అట్లీస్ట్ ఇన్ అవర్ ఇమాజినేషన్.

ఆంధ్ర వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారు ఆ సాంగ్ కి, ఎస్పెషలీ ట్రైన్ సాంగ్ కి. ఓకే లిసనర్స్, ఇప్పుడు మన ప్లేలిస్ట్ లో ఒక వైరల్ సెన్సేషనల్ సాంగ్. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఎక్కడ చూసినా ఇదే సాంగ్ రిలీజ్ అయితే ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇదే స్క్రోల్ చేస్తుంటే ఇదే వచ్చేది ఫుల్ రిపీట్ మోడ్ లో. అండ్ బోనస్ పాయింట్ ఏంటంటే ఈ సాంగ్ మన ఫేవరెట్ హీరోయిన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సాంగ్. సో వినేద్దామా? ఇప్పుడు వాల్యూమ్ పెంచండి, వైడ్ స్టార్ట్ చేయండి, బికాస్ దిస్ వైరల్ సాంగ్ డిజర్వ్స్ టు బి ప్లేడ్.

విన్నారు కదండి సమంత అంటే చాలా మందికి ఇష్టం అండి. హీరోయిన్ చాలా క్యూట్ గా బబ్లీ గా ఉంటుంది, నాకు కూడా చాలా ఇష్టం తను. అంటే కొన్ని సాంగ్స్ కి ఇంట్రొడక్షన్ అవసరమే ఉండదండి. సో అండ్ దెన్ బ్యూటిఫుల్ మెలడీ, సాల్ఫుల్ లిరిక్స్ అండ్ వాయిస్ దట్ మేక్స్ యూ వాంట్ టు జస్ట్ క్లోజ్ యూర్ ఐస్ అండ్ లిసన్. బిజీ డేలో కొంచెం బ్రేక్ తీసుకుని వరెస్ అన్ని పక్కన పెట్టి ఈ మెలడీతో ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ జర్నీకి వెళ్ళిపోదామా. లెట్ ద మ్యూజిక్ స్పీక్, లెట్ ద మ్యూజిక్ స్పీక్ వాట్ వర్డ్స్ సమ్ టైమ్స్ కెనాట్. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాల్ఫుల్ మెలడీ జస్ట్ ఫర్ యూ గైస్.

సమ్టైమ్స్ ఒక సాంగ్ వింటుంటే సడన్లీ మనం మళ్ళీ 16 అని అనిపిస్తుంది కదా, ఆ ఓల్డ్ మెమరీస్, స్కూల్ డేస్, సిల్లీ స్మైల్స్, ఎవ్రీథింగ్ కమ్స్ రషింగ్ బ్యాక్. సో ఏజ్ ఎంతైనా పర్లేదు, కానీ కీప్ ద టీనేజర్ అలైవ్ ఇన్సైడ్ యూ, బికాస్ గ్రోయింగ్ ఓల్డర్ ఈజ్ కంపల్సరీ, అది అలాగా తప్పదు, బట్ గ్రోయింగ్ బోరింగ్ ఇస్ టోటలీ ఆప్షనల్. అండ్ నౌ దిస్ సాంగ్ ఇస్ ఫర్ వన్ హూ స్టిల్ ఫీల్స్ 16 అట్ హార్ట్.

అదేంటో కానీ నాకు ఈ పాట వింటున్నప్పుడల్లా ఇప్పటికింకా నా వయసు నిన్నా పరారే అని అనిపిస్తుంది. ఏజ్ పెరుగుతున్నదే గాని మనసు అయితే మారట్లేదు. ఇంకా 16 ఇయర్స్ లోనే ఉండిపోయింది. 16 ఇయర్స్ అంటే గుర్తొచ్చిందండి, 16 ఏళ్ళ వయసు అంటే కొన్ని పాటలు ఎప్పటికీ ఓల్డ్ అవ్వవు కదా. అలాగే కొన్ని హీరోయిన్స్ మన మధ్యలో లేకపోయినా వాళ్ళని మన హార్ట్స్ నుంచి ఎవరు తీసిండరు. వాళ్ళ స్మైల్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ గ్రేస్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి ఒక్కసారి ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగే అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు అలాంటి ఒక బ్యూటిఫుల్ నొస్టాల్జిక్ సాంగ్ మన అందరికీ ఫర్ ఎవర్ ఫేవరెట్ హీరోయిన్ ని గుర్తు చేస్తూ లెట్స్ ఎంజాయ్ దిస్ ఎవర్గ్రీన్ మెలడీ.

ఇప్పుడు ఒక ట్రెండింగ్ సాంగ్ కొత్తగా వచ్చింది రజనీకాంత్ అది, ఆయన సాంగ్ ఒకసారి విందాము. నేను కూడా ఈ రోజే విన్నాను ఆ పాట, దాన్ని నచ్చింది. వైబతే సూపర్ ఉన్నది, ఒకసారి వినేద్దాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. वल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంచిలీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
8: Akattukuntam o pattu padtam.
1: Radio Surabhi.
0: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: You are listening to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. Stay tuned because your favorite songs and favorite RJ is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఇలా ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ అవర్ ప్లేలిస్ట్. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదు, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్ కూడా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ పాట వేసేది చాలా ఫేవరెట్ సాంగ్ అండి నాకు. అండ్ చాలా మందికి అప్పట్లో లైక్ 2001 అరౌండ్ ఆ టైంలో మీ అందరు కూడా కాలేజ్ టైంలోని మీ అందరు కూడా ఫేవరెట్ అయి ఉంటుంది. సో వినండి, ఎంజాయ్ చేయండి.

కొన్నిసార్లు మన కోపం వచ్చినప్పుడు మన లేడీస్కి హస్బెండ్ ఏంటంటే మంచి మంచి పాట పాడిస్తుంటారు మనకి నవ్వించాలని చెప్పి మురిపించాలని చెప్పి, అదంతా నవ్వండి కాదండి, కాంప్రమైజ్ లవ్ కోసం కాదు, పీస్ కోసం, వారికి మెంటల్ పీస్ రావాలని చెప్పి. సో ఎక్కువ చెప్పే ఫుల్ హ్యాపీ అయిపోవద్దు ఒక్కొక్కసారి మన లేడీస్. కానీ ఈ సాంగ్ జస్ట్ ఈ సిచ్యువేషన్ ని కూల్ చేయడానికి కోసం అని డెడికేట్ చేస్తున్నాను, వినండి.

ఈ పాట దెబ్బతో అడిగిన ప్రతి ఒక్క అమ్మాయి కూల్ అవ్వాల్సిందే కదా. బట్ ఎనీవేస్ అందంతో పాటు డింపుల్స్ ఉంటే ఇంకా ఎంత అందం ఉంటూ వస్తుందండి, డబుల్ రేట్ అవుతుంది కదా. సో డింపుల్స్ ఉన్న వాళ్ళకి అయితే ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది తెలుసా, వాళ్ళు నవ్వితే చాలు కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఉండలేమని ఇంపాసిబుల్. సో ఈ సాంగ్ డింపుల్స్ ఉన్న బ్యూటిఫుల్ పీపుల్ అందరికి స్పెషల్ డెడికేషన్ అండి. స్మైల్ ప్లీజ్. సో డింపుల్స్ రెడీ, సాంగ్ ఆన్. సో ఈ పాట కొరియన్ కనకరాజు ఈ హారర్ కామెడీ మూవీ నుంచి ఈ సాంగ్ వచ్చిందండి. నాకు రీసెంట్ గా భలే నచ్చింది, రిథమిక్ గా కూడా ఉంది. మీ అందరికీ వినండి.

చందర్ కాఫీ తీసుకున్నారా అండి? బాగా ఫుల్ ఆన్ ఒక మాస్ పాట ఒకటి వేసుకున్నాం ఇప్పుడు. కొంచెం మెలడీ సాంగ్స్ నుంచి కాస్త బీట్ సాంగ్స్ కొంచెం

0: రిలాక్స్ అవ్వండి కాస్త. ప్రతి విషయాన్ని పర్సనల్లీ తీసుకోకండి, అలానే ప్రతి విషయాన్ని సీరియస్ గా కూడా తీసుకోకండి. జస్ట్ బీ హ్యాపీ అండ్ మనలోనే ఉన్న పవర్ ని ఆలోచించండి, యూజ్ చేయండి, బికాస్ యూ నెవర్ నో వాట్ ద పవర్ కెన్ డూ ఫర్ అస్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే టు ఆల్ ఆర్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి D2.FM షో విత్ మీ ఆర్జే కల్పన. ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే నేను వస్తాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం అండ్ రేడియో సుర్బి సౌండ్స్ లైక్ హోమ్. అయితే ఈ ఇంటికి మీ ఇంటికి కాల్ చేయాలంటే మా స్టూడియో నంబర్ 9726361966. అలాగే లెట్ మీ ఇంట్రడ్యూస్ టు అ పర్సన్ నెక్స్ట్ టు మీ అండ్ వాయిస్ మీలో ఎవరన్నా గుర్తుపడతారో లేదో చూద్దాము. హాయ్, హలో, హౌ ఆర్ యూ డూయింగ్?
1: హలో హలో హలో, హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్.
0: చాలా బాగున్నాను. సో ఇవాళ ఏంటంటే జుగల్బందీ అనమాట, ఆన్ ఎయిర్ జుగల్బందీ, మామ్ అండ్ సన్ జుగల్బందీ నడిపోతుంది. అండ్ ఎవరి అబ్బాయి
1: మీరే కాల్ చేసి చెప్పాలి. 9726361966. నేను ఐల్ గివ్ యూ గైస్ ఎ హింట్, వీకెండ్స్ ఉంటుంది నా షో, 1 to 4 ఉంటుంది. అదే ఏ డే నేను చెప్పను కానీ 1 to 4 ఆన్ వీకెండ్స్. సో యు గైస్ హావ్ టు గెస్.
0: 1 hour ఈస్ గోయింగ్ టు బి విత్ మీ అండ్ మీలో నాకు వాయిస్ గుర్తుపడితే కాల్ చేసేసండి 9726361966 కి. ఈ లోపల మనం ఒక పాట వినేసేద్దాం. హియర్ వి గో.

0: నేను బటర్ఫ్లై. అయితే బటర్ఫ్లై ఏంటంటే మెటమార్ఫోసిస్ అందరికి తెలుసు కదా, మామూలుగా లైఫ్ సైకిల్ మారుతూనే ఉంటుంది. చిన్న క్యాటర్పిల్లర్ నుంచి అలా అలా అలా అలా అలా అలా బటర్ఫ్లైలో మారుతుంది. అంటే టైం ఏంటంటే ప్రతి లైఫ్ సైకిల్లో ఏదో ఒకటి మార్పులు తీసుకొస్తూనే ఉంటుంది. అలాంటి మార్పులు మనకి టెక్నాలజీలో, మనుషుల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉందన్నమాట. అయితే అదే మనం మాట్లాడుకుందాము. అండ్ బికాస్ ఐ హ్యావ్ దిస్ లిసనర్ నెక్స్ట్ టు మీ, మనకి ఇంకా పక్కన కూర్చొని వింటున్నాడు అనమాట. అయితే
1: That's another question for another day.
0: Okay. సో ఏంటంటే మనకి టైం కి చాలా విషయాలు మారాయి. సో లెట్ మీ సీ మా జనరేషన్ లో ఉన్న విషయాలు, మా పేరెంట్స్ నుంచి నాకు, నా జనరేషన్ నుంచి మీ జనరేషన్ కి హౌ థింగ్స్ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్, ఇన్వాల్వ్డ్, ఎవాల్వ్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్, మాకేంటే అప్పుడు ఎవరింట్లో ఫోన్లు ఉంటాయి, ఇట్ వాజ్ లైక్ లగ్జరీ ఐటమ్, వావ్ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది అనేసి. అండ్ అప్పుడు ఏమందంటే, మేబీ బికాస్ యూ డూ నాట్ నో, దట్స్ వై ఐమ్ షేరింగ్, కొత్తగా ఉన్నప్పుడు చుట్టుపక్కల నేబర్స్ అందరు వీళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది అనేసి వాళ్ళకి నంబర్స్ ఇచ్చేసేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళి ఎవరింట్లో ఫోన్ లేకపోతే అక్కడికి వెళ్ళి మనం మేము మాట్లాడుకునేవాళ్ళమాట. ఒక గంట సేపే మీకు ఫోన్ రాబోతుంది అని వాళ్ళు కాల్ చేసి అక్కడికి వెళ్ళి కాసేపు మాట్లాడి మళ్ళీ వచ్చేవాళ్ళు.
1: సో ఎవ్రీవన్ హాడ్ ఎవ్రీవన్స్ కాంటాక్ట్. అప్పట్లో
0: ఎవ్రీవన్స్ అంటే ఎవరికి లేదు కదా,
1: కాలేజీలో
0: ఒక కాలేజీలో ఒక 10 మంది ఉన్నారు అనుకో, అందులో ఒకళ్ళు ఇంట్లో ఫోన్ ఉందనుకో, ఆ ఫోన్ అందరికి ఇచ్చేసేవాళ్ళు అనమాట, షేరింగ్ అనమాట. సో వాళ్ళు మళ్ళీ వీళ్ళకి కాల్ చేసి, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరు వచ్చి ఆంటీ మీకు ఫోన్ రాబోతుంది, సో అండ్ సో వాళ్ళు కాల్ చేయబోతున్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చొని ఆ ఫోన్ రింగ్ అయినాక వాళ్ళతో మాట్లాడి వచ్చేవాళ్ళం. ఈ నాయిస్ తగ్గించడానికి కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఎవరికి ఫోన్ ఇచ్చేవాళ్ళు కాదు, అండ్ ఫోన్ కి తాళం పెట్టేవాళ్ళు అనమాట. ఉండేది ఫోన్ కి తాళం, ఒక బాక్స్ ఉండేది ఫోన్ కి తాళం పెట్టేది. సో నా యూ టెల్ మీ హౌ ఇస్ దాట్, ఐ మీన్ ఇట్స్ డెఫినెట్లీ ఫీల్స్ వియర్డ్ ఫర్ యూ. Right.
1: I wouldn't say weird. I think it's just a different, it's a product of its time. Because I think phone was something, phone gani, TV gani, or fridge or whatever it might be, those kind of appliances that manam ippudu we take it for granted were not the case, me generation. And I don't think that was just an India thing. I think that was maybe just a worldwide thing too.
0: Ikkada appudu ela undundo naaku teliyadu, meer evarana aa time,
1: I mean, I don't think everyone here had a TV or a phone even then too. I don't think it was weird. I think it's just a different kind of thing. But yeah, maybe that privacy, that's why I said andar phone numbers undevante. Like, if there's someone in a colony that you don't want to have their phone number, they now have everyone's phone number. Okay. There's like privacy things. So that's like a little bit, like, you have to keep dan gurinchi aalochinchali manam. So I think that's pretty interesting to think about.
0: ఓకే, మరి మీకు స్కూల్లో, మీరు ఎలిమెంటరీ ఉన్నప్పుడైనా, మిడిల్ స్కూల్లో అయినా, వెన్ యూ హ్యాడ్ యువర్ ఫస్ట్ ఫోన్ అండ్ వెన్ యూ నో దట్
1: వాస్ నాట్ ఇన్ ఎలిమెంటరీ,
0: ఓకే, వాట్ ఎవర్ గ్రేడ్ ఇట్ వాస్, ఫస్ట్ టైం ఫోన్ నీకు కానీ నీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు హౌ వాస్ ద ఫీలింగ్?
1: ఇట్ వాస్ డెఫినెట్లీ, ఐ వాస్ నాట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కిడ్స్ ఇన్ మై గ్రేడ్ టు గెట్ అ ఫోన్, ఐఎమ్ షూర్ యూ అండ్ మై డాడ్ రిమెంబర్, బట్ ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ కూల్ బికాస్ అప్పట్లో నాట్ ఎవ్రీవన్ హ్యాడ్ అన్ ఐఫోన్ యాక్చువల్లీ, నాట్ ఎవ్రీవన్ హ్యాడ్ అ స్మార్ట్ ఫోన్ బికాస్ ఐఫోన్స్ వర్ స్టిల్ కన్సిడర్డ్ లగ్జరీస్ దెన్. అప్పుడప్పుడే ఫస్ట్ హోస్ వస్తున్నాయి కాబట్టి ఇఫ్ ఎ కిడ్ హ్యాడ్ అ ఫోన్ ఇట్ వాస్ ప్రెటీ మచ్ ఎ బేసిక్ like a phone. Maybe it could go to YouTube, maybe it could open Twitter, appudu Twitter undedi ippudu adu exaindi, but that's pretty much it. But the fact that they had a device that they can hold, that they can call their own, and naakanto okatu unden vaalku undinappudu manam, we used to see that at school and be like, okay, naaku kuda kavali.
0: So meer velli a friend ni enu chupichava adinte features enti, because of course as a mother I know that he had to convince us, so that why should we buy a phone to him. So 7th grade ending lo konnamu, but adi kuda enante flip phone, not a smartphone. Just because communication ki, because that's what you said, I need to communicate with you guys, and okay, communication kabatti, but ava chaala parents and restrict chestaru avasaram ledo. That was then, almost
1: was then,
0: 15 years
1: ago. That was 15-16 years ago, which is not the case ippudu. But yeah, naak first time, that was the biggest thing, to be honest. I think you know this was, yeah, calls to text on Navy, yeah, that's important, but the main reason that I wanted a phone was to play games on the phone. I think so that was like any kid, that's what they wanted a phone for, because apparently there was Angry Birds and Flappy Bird, and I'm sure kids or someone, parents that have kids my age, or people my age, you guys might know our games, Anti on Navy.
0: Okay.
1: But yeah, that was It was a cool time then, cool seeing time. What the phones okay. and the
0: so
1: tech.
0: So are they time time kenandi ilanti luxuries marpothuntai aalochanalu marpothuntai gadgets marpothuntai so mee abhiprayam enti meeru kuda mee pillalu adagam gaane ilanti gadget konni chesara so meer college lopala meek cheppalsind about all our sponsors ki thanks cheppedamu modati ayinante India Today then also Dallas Smiles Dental and Orthodontics then Ganesh Chaturthi raabothundi kada vaati gurinchi kuda maatladukundam vaalla vivaralu meeku andistanu twaralone then Ekal Vidyalaya Kathak also dealsbanana.com and last but not least radio surbhi app me learn download chesukokapothe mee smart device lo smart ga download chesukondi whether it's ios or android also listen to us on www.radiosurbhi.com or on our frequency 107.9 fm hd3 and marchipokandi we are on instagram facebook and youtube lo kuda unnamo follow us there

0: అండ్ ఇంకా ఇష్టంగా మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇండియా టుడేకి వెళ్తే ఇష్టంగా అంటే హ్యాపీ అవర్ జరుగుతుంది అక్కడ. అన్వైండ్ విత్ డిలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. అక్కడ ఏంటంటే మనం 4 నుంచి 7 వరకు వెళ్తే యూ కెన్ గెట్ బార్ స్నాక్స్ జస్ట్ ఫర్ $1 అండి. అలాగే డ్రాఫ్ట్ బియర్స్ అయితే $2.99 మాత్రమే. అండ్ ఇది కాకుండా you can also have cold draft happy evenings. India Today ad ikkada undante 151 North Nolan Drive, South Lake. Aithe Kaushik inkoti appudu what I remember especially US achina kottalo even India lo kuda photos teesevallu andar daggara camera undedi photos teesi and asalu ela vastundo outcome aku telisedi kaadu. So multiple locations lo kelli chaka chaka chaka chaka photos ani teesin tarvata malli adi kadiginchali develop cheyinchali. So studio ku velli akkada adi idi baa raledu adi baa raledu konni negatives ani undevu anamata avi chusi and then we used to have 3 copies, one for mate gariki, one for mom ki, one for mama. So that was we used to do that. How do you think about ippudu meek ante camera lo anni teeses delete chesukochu
1: instant? Everything is instant. Oka photo teeyangane danni not only do we have to wait, not have to wait for it to get developed, danike edina editing cheyalante kuda manam appudukappudu chesayachu ishtam vachinattu, right? That's not something that when you guys had that, that was not that thing. So yeah, but maaku that seems like now I guess it's easier kada where you just pull out your phone or even an actual camera. You can instantly, Polaroid cameras have been coming back where you take a picture and instantly print it out. So I think we take that for granted now, I think. I think if now, if you give someone and say, when a photo this and that, a few weeks or a few months, I think we'll be like, అంతెందుకు ఫోన్ లో తీసుకోవచ్చు కదా, యూనో.
0: బట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటంటే వాట్ ఐ లైక్ ఇట్ ఎనీథింగ్ దట్ యూ వెయిట్
1: రైట్
0: ఇట్స్ బెటర్ బికాస్ ఏంటంటే యూ బిల్డ్ ద క్యూరియాసిటీ దట్ ఇలా ఎలా రాబోతుంది, ఫొటోస్ రాబోతున్నాయి, మళ్ళీ వాళ్ళు మెసేజ్ పెడతారు ఇయర్ ఫొటోస్ అది మనం వెళ్తాం తీసుకొస్తాము. సో యెస్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఎక్కువైపోయింది ఈ మధ్యలో. బట్ అప్పుడు ఏంటంటే ఒక పేషెన్స్ అనేది ఉండేది, వెయిట్ చేసేవాళ్ళము అండ్ నెక్స్ట్ టైం ఇంకొంచెం జాగ్రత్తగా తీసేవాళ్ళము, ఓకే వేస్ట్ అయిపోతున్నాయి నెగటివ్స్ అలా కాకుండా. దట్ వాజ్ అనదర్ లగ్జరీ దట్ రైట్ నౌ యూ guys have it. Of course adi kuda maaku kuda it was nice, we used to have fun, albums setti pampiche vallu meru india velle vallu unde kada teeskelli mamma vallu.
1: Yeah, you know what, I think that's the thing that I think are missing. Na gurtunnappudu when we used to go to India and ippudu man intlo kuda we have so many albums, photo albums from your marriage.
0: So
1: or
0: tell
1: like
0: me about it, how do you like that, seeing a hard copy and flipping and watching versus like scrolling
1: on your phone, right? So like I know meer anachu like in phones you can have some kind of thing like that, ippudu if you go to like iCloud photos or Google photos, but there's nothing, it doesn't beat that having a physical hard copy of that book, which is only possible manam physical ga photos teesi dan kosam wait chesi print cheyipichi and then putting all that together. I remember that. I think I don't see albums anymore nowadays,
0: right. Okay, so let me take this caller on air. Hi, hello, good evening, happy Tuesday. Evaru maatladutunnarandi? Hello, evarandi maatladedi?
2: Baba, my voice back in the door.
0: మీ వాయిస్ మీకే వినిపిస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి ఏంటంటే అర్థమైంది అని అంటే ఓల్డ్ ఇస్ గోల్డ్.
1: I would say in terms of albums, yes, old is gold, because naku I going back and seeing your pelli photos or pinni or peddamma's pelli photos or babai's and things like that, I think that's, it's super cool to see, like I was also super young
0: and then ipudu ela alavata ayyindante ala photos chusi mana fingers ela expand chestuntam alavata ayipoyi
1: ademo hard
0: copy. Lot of people do that endukante alavata ayyindi anamata zoom chesi chuddam anante chuste idi hard copy kada.
1: Yeah, we can take that for granted too. So
0: absolutely. Okay, so let me go to next song. మనకు ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది కానీ ఆ పాట మనము ఎందుకంటే ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్ మూవీ నుంచి ఒక పాట వేశాం కాబట్టి ఆ పాట నెక్స్ట్ సెగ్మెంట్ లో తప్పకుండా నేను మీకు వినిపిస్తాను. బట్ ఇప్పుడు ఇంకొక పాట, ఈ పాట చాలా వైరల్ అవుతుంది జైలర్ 2 నుంచి. అసలు డాన్స్ మాత్రం అద్భుతంగా చేసేసింది అనమాట అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటో కూడా చెప్పేస్తాను. బట్ రైట్ నౌ లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ జైలర్ 2. హియర్ వి గో.

0: అల్ల బోలేలో ఏమన్నారు కానీ పాట మాత్రం అద్భుతంగా ఉంది. డాన్స్ మాత్రం ఇంకా అద్భుతంగా డాన్స్ చేశారు. తనెవరు అని అంటే షామ్నా కాసిం. షామ్నా కాసిం అదే మన కుర్చీ మడత పెట్టి అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అనమాట, అందులో డాన్స్ చేసిన అమ్మాయి అనమాట. ఆయన చాలా సినిమాలు కూడా నటించింది. అవును అనే సినిమాలు యూజువల్ గా మన తెలుగు సినిమాలు అయితే మీకు అవును, అవును వన్, అవును టూ, రాజుగారి గది ఇలాంటి సినిమాల్లో నటించింది. యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది, డాన్స్ అంతకన్నా బాగా చేస్తుంది. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ ఆర్జే కేజీఎఫ్ కల్పన. నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను. ఇవాళ నాతో పాటు ఇంకొక ఆర్జే కూడా ఉన్నారన్నమాట, దాట్ ఈస్ నన్ అదర్ దాన్
1: Kaushik.
0: And Kaushik shows to the usual ga
1: on Sundays 1 to 4. And Inka, I ask you guys every Sunday, you, when I used to do my show Bata Show, I used to have an introduction. I used to have like Kirak Kaushik and like Kattilanti Kaushik that Harshit and I used to have Idrabata Show Jaisthanapudu, but I don't have an adjective for me yet. So I'd like for you guys to tell me which adjective would suit me best. Call me at, or call us at 972-636-1966.
0: Okay. And Neer called me say low, but మీకు చెప్పాల్సింది డాలస్ లో వెదర్ ఎలా ఉంది. ఇందాక నేను డ్రైవ్ చేసే స్టూడియోకి వస్తుంటే మన పెన మీద దోశ వేసినప్పుడు మన నీళ్లు జల్లుతాం కదా, అలా ఏంటంటే కాస్త వర్షం పడి వెళ్ళింది. మనకది ఎటు సరిపోతుంది ఎటు సరిపోదు డాలస్ వెదర్ కి, ఎందుకంటే ఎక్సెసివ్ హీట్ లో ఉంది. 102 ఫారెన్హైట్ రైట్ నౌ అండ్ క్లౌడీగా చూపిస్తుంది వల్ల రేపు, కానీ వర్షం సూచనలు మాత్రం ఎక్కడా లేదు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి కాస్త తగ్గుతుంది, అఫ్ కోర్స్ 90s లో రాబోతుంది. బట్ అగైన్ సండే మండే ట్యూస్డే అగైన్ వేసుకుని 3 digits 102 101. మీరు వింటున్నారు సురభి D2 లో. ఇవాళ మనం ఓల్డ్ నాస్టాల్జిక్ గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుతున్నాము వర్సెస్ ఇవాళ లేటెస్ట్ డిజిటలైజ్డ్ గ్యాడ్జెట్స్.
1: స్పీకింగ్ ఆఫ్ గ్యాడ్జెట్స్, స్మాల్ టాంజెంట్, ఇందాక నువ్వు యూర్ టాకింగ్ అబౌట్ ద వెదర్ కాబట్టి, హాడ్ ఎన్ ఇన్సిడెంట్ ది అదర్ డే. దోస్ ఆఫ్ యూ హూ హావ్ ఎలక్ట్రిక్ కార్స్, keep an eye on your cars. Mona, just a few days back, the interior of my car went to 143 degrees because of this heat. So that's obviously not good for you or the car. So just keep that in mind.
0: Of course, electric vehicle kabadi mundare manam
1: cool chesukochu,
0: but that was absolutely one oven, basically you were entering an oven anamata.
1: Yeah.
0: Okay, coming back to our old and new gadgets. ఇంకోటి గుర్తుండేదంటే వీకెండ్స్ కౌశిక్, ఐ రిమెంబర్ ఇక్కడికి వచ్చినాక వి యూస్ టు గో టు బ్లాక్ బస్టర్
1: రెంటల్.
0: డూ యూ రిమెంబర్ దాట్?
1: ఓకే,
0: సో మేబీ యూ వెరీ లిటిల్ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ యూ రిమెంబర్. సో అదేంటంటే మాకు అదొక టైం పాస్ అనమాట, వెళ్ళి బ్లాక్ బస్టర్ వెళ్ళి క్యాసెట్స్, వీడియో క్యాసెట్స్ ఉండేవి తీసుకొచ్చి, ఏం కావాలి రెంటల్ తీసుకొచ్చి, మళ్ళీ అది 24 hours లోపల ఇచ్చేసేయాలి, కొన్ని మనం 5 days రెంటల్ తీసుకోవచ్చు. సో ఆ లోపల చూసేసేయాలి మూవీని, బికాస్ మళ్ళీ అక్కడ పాజ్ చేసి అక్కడే మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళం. వీసీఆర్ ఉండేవి చూసి మళ్ళీ టైం కి గుర్తు పెట్టుకుని మరి ఇచ్చేసేవాళ్ళం, అండ్ మళ్ళీ రిటర్న్ చేయడానికి వెళ్ళి మళ్ళీ ఇంకో గ్యాస్ తీసుకొచ్చి. సో ఇట్ వాజ్ సచ్ ఎ నైస్ ఒక ఫ్యామిలీ ఔటింగ్ లాగా అయిపోయింది. ఇట్ వాజ్ జస్ట్ VHS కి కానీ, బట్ దారిలో మళ్ళీ ఇంకైనా తీసుకొని ఇంకైనా గ్రాసరీ పనులు ఫినిష్
1: చేసుకొని.
0: నౌ దట్ యూ రిమెంబర్ దాట్ యూ అకంపనీడ్ us, సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దోస్ డేస్ వర్సెస్ నౌ?
1: ఐ డెఫినెట్లీ మిస్ బ్లాక్ బస్టర్ వాజ్ అరౌండ్ నేను మేబీ ఐ వాజ్ I was old enough to remember when Blockbuster got shut down, Gabatti. Nuvu, you're talking about video cassettes. When you and Daddy used to take me to Blockbuster Chinnapudu, when I used to ask Lion King Juralanundi or Finding Nemo, Aputlo... మా చాయిస్ యా, మేము పుట్టిన తర్వాత మా కార్టూన్ సినిమాలు ఎక్కువ ఉండే, స్పైడర్ మ్యాన్, ది ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ మూవీస్. వేర్ అ మూవీ హౌస్ హోల్డ్, వీ ఆల్ లైక్ మూవీస్ ఇన్ ది ఉప్పులూరు హౌస్ హోల్డ్. సో లైక్ ప్రతి ఆల్మోస్ట్ ప్రతి వీకెండ్ వెళ్లే వాళ్ళము. నువ్వు యూ మెన్షన్ వీడియో క్యాసెట్స్ కదా, ఐ రిమెంబర్ సిరీస్. ఐ థింక్ బై ద టైమ్ దట్ ఐ రిమెంబర్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ వీ యూస్ టు రెంట్ సిరీస్. సో బై దెన్ కొంచెం ఆ చేంజ్ వచ్చింది. బట్ ది అదర్ థింగ్ అబౌట్ బ్లాక్ బస్టర్ దట్ ఐ రిమెంబర్ వాస్ అక్కడ దర్ యూస్ టు బి M&M's and popcorn and snacks and things like that. And I used to remember using asking you guys to buy those, but yeah, it's a cool thing. Now you put internet, put cinema lenny when they're on OTT, you want not to, you can go to Blockbuster and have it on time.
0: సో పంచేదామని దేని గురించి పెళ్లి మాట్లాడదామని VHS VHS పెట్టేశామన్నమాట. VHS ప్లేజెస్ లోపల ఒక బ్రేక్ తీసేసుకుందాము అండ్ ఆ తర్వాత విల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ మోర్ అబౌట్ ఓల్డ్ అండ్ న్యూ గ్యాడ్జెట్స్. సో మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన అండ్ ఆర్జే కౌశిక్. వీ విల్ బి బ్యాక్, స్టే ట్యూన్డ్ ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఓయ్ లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: Oh, hello, dinner plans enti group lo rem support chesalaru.
11: What a dare, completely exhausted. Dinner plans enti
12: nene em undaledu ee roju dinner ki. Dinner plans enti?
2: Every time okate question, dinner plans enti? Answer matram chala simple, madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.

0: సుహర్ష గారు అండ్ హర్ష గారితో పాటు మా లిసనర్స్ ఈ పాట ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగుందని విన్నాను, రివ్యూస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. నేను ఇంకా చూడలేదు, బట్ ఐఎమ్ ప్లానింగ్ టు వెరీ సూన్. ఓకే, సో బిఫోర్ జంపింగ్ ఆన్ టు అవర్ టాపిక్ కౌశిక్, ఐ వుడ్ లైక్ టు టెల్ ఎవ్రీబడి అబౌట్ డయాలిసిస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి. మీ డెంటల్ హెల్త్ మీ చేతిలోనే ఉంది, మీ నవ్వు మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే అందిస్తున్నారు డయాలిసిస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారు. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మిస్ అవ్వకుండా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకోండి అట్ 972-484-5400. Or you can also visit their location, which is at 3234 Forest Lane, Dallas, Texas. Ide kaakunda we also have Minmana Vinayaka Chaturthi rabothundi kada. I said this Ganesh Chaturthi, bring home Bappa's favorite sweet. Delicious, freshly made Motichur Laddu, fresh from Rajura's kitchen. They are offering Mahaprasadam in 5-pound and 11-pound quantities, and that's not all. You can also order freshly made Modak, Kaju Katli, and other festive sweets. To place your order, call Rajura's Kitchen at 972-878-7999. I repeat, 972-878-7999 or 469-360-1556. That is Rajura's Kitchen, andistunaru Mahaprasadam. Okay, Kaushik. Coming back to mana VCR gurinchi ayipindi, blockbuster rental gurinchi ayipindi, photos gurinchi ayipindi. So coming back to inkodni gurtundo ledo, cereal boxes.
1: Yeah.
0: Of course andaru tintaru ikkadaina Indialoneena, kani appudu ippudu vastunna ledo naaku teliyadu ekkuva, kani cereal boxes lo toys ochevi.
1: Yeah,
0: toys kosam nu konamane vaadu anamata. And Burger King lo just a Happy Meal kosam, Burger King ga lekapothe McDonald's lo.
1: But Burger King also had their version of Happy Meal. And McDonald's equivalent.
0: Long drive kellinappudella Burger King I'm going to stop here and anukuntu that Happy Meal kosam a toy kosam and used to enjoy the meal.
1: Yeah, I didn't care much about the chicken nuggets, it was more mainly about the toy,
0: the toy
1: because prati appudlo vache cinema or cartoon shows avanni dani base esukoni oka toy pettevalu. So I used to be, you know, Power Rangers or
0: right.
1: Lion King or Transformers, whatever it might be, nachinappudu vachina whatever things anni avanni Happy Meals unde. So I used to ask, so but cereal box annapudu టాయ్స్ వచ్చేవి. బట్ ది అదర్ థింగ్ ఐ రిమెంబర్, విచ్ ఐ గన్ ఆస్క్ యూ ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్, మనకి చిన్నప్పుడు స్కూల్లో బాక్స్ టాప్స్ దట్ యూస్ టు బి బాక్స్ టాప్స్
0: వేర్
1: ఇట్ వాస్ మెయిన్లీ ఒక ప్రతి సీరియల్ బాక్స్ పైన ఒక చిన్న కార్డ్బోర్డ్ ఒక కట్అవుట్ ఉండేది దట్ మనం స్కూల్లో వచ్చినప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ యూ గెట్ బ్యాక్, ఇట్ వాస్ మోర్ ఆఫ్ లైక్ అ డొనేషన్ థింగ్. ప్రతి స్కూల్ కి ఇఫ్ దే వాంటెడ్ టు
0: అక్యుములేట్ మోర్, ద 10 సెంట్స్ ఆఫ్ యువర్ ఎర్నింగ్ విల్ గో టు దట్ స్కోలాస్టిక్
1: రైట్ రైట్ యా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అ డొనేషన్ అన్నమాట ఫర్ కిడ్స్ దట్ హు ఆర్ యు నో ఇన్ నీడ్. But అది ఆ బాక్స్ నేను కట్ చేసి చిన్నప్పుడు నువ్వు డాడీ కట్ చేసేవాళ్ళు, అండ్ దెన్ నౌ ఐమ్ లైక్ నా అంటే అప్పుడు బికాస్ ఐ డోంట్ ఈట్ సీరియల్ అస్ మచ్ ఎనీ మోర్, బట్ కటింగ్ ద బాక్స్ టాప్స్ అండ్ కలెక్టింగ్ దెమ్ అండ్ గివింగ్ దెమ్ టు యువర్ స్కూల్, దాట్స్ సంథింగ్ దట్ ఐ రిమెంబర్. దట్ ఐ డోంట్ నో ఇఫ్ స్టిల్ బాక్స్ టాప్స్ ఆర్ on cereal boxes now. If you guys know about it, definitely call JSND 972-636-1966.
0: Sure, but coming back to my computer, I have a question for listeners.
1: Yeah.
0: As a first computer, a year lo vachindi. Meelo evarkaina telusthe call this cheppesani. The first commercial computer that was available to public. Adi a year lo vachindani meer anukuntunnaru. Guess it and call us at 972-636-1966. Meeru vintunnaru Surabhi Radio Drive Time Show. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ డిజిటలైజేషన్ ఎలా మారింది, దాంతో పాటు మన మైండ్ సెట్ ఎలా మారింది, వాటి గురించి మాట్లాడదాము. ఈ లోపల ఒక బుట్ట బొమ్మ పాట వినేసి వచ్చేసేద్దాము.

0: And now I would like to share about మనకి ఇంకా క్వశ్చన్కి ఆన్సర్ అవి కౌశిక్ ఫస్ట్ కంప్యూటర్ ఎప్పుడు వచ్చిందో కానీ మనకి ఏకల్ విద్యాలయ కథ గురించి మాట్లాడదాము డాలర్ లో జరగబోతుంది అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎన్చాంటింగ్ మెస్మరైజింగ్ ఈవెంట్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సో ఇండియన్ క్లాసికల్ డాన్స్ వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ సో రెడీగా ఉండండి ఏకల్ విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఆన్ ఆగస్ట్ 28th ఫ్రైడే అట్ గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు ఐకానిక్ సాంగ్స్ తో అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ తో అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ సో మిస్ అవ్వకండి అండ్ అక్కడ మనకి డిన్నర్ కూడా ఉంది అండ్ అఫ్ కోర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎట్ 7 PM అండ్ డిన్నర్ విల్ బి ఎట్ 5 PM అండ్ టికెట్ లో డిన్నర్ ప్రైస్ కూడా ఇంక్లూడెడ్ ఉంది విచ్ ఇస్ ఓన్లీ ఫోర్ $35 సో టికెట్స్ అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కి యూ కెన్ విజిట్ tinyurl.com/kathakperformance2026 coming back to our topic of cereal boxes and old nostalgic luxuries or maybe the gadgets that we used to enjoy which are not there now and of course akkade che evolve avutu vastuntundi
1: yeah
0: and because of course as a mom and son we can connect how yeah. it was from then to here so my listeners meeru kuda call chesi cheppochu how was your experience appatiki ippatiki ela ee nostalgic gadgets about my mind kuda marindi anedi ankochu so coming back to google ipudu edunna kuda mana oka within seconds lo google lo type chesi manam telusukuntam kada kani appudu in our days of course college lo encyclopedia book kono dictionary kono books kono refer chese vadam refer chesi konje time pattedi it all time consuming but that time consuming or time consumption దాంతో ఏంటంటే మైండ్ లో ఆ విషయాలు సెట్ అయిపోయేవి ఇప్పుడు ఎంత తొందరగా మనం నేర్చుకుంటున్నా తొందరగా మర్చిపోతున్నాం కూడా ఫర్ ఎగ్జాంపుల్ యా అండ్ అన్నిటికంటే ఐ కెన్ రిలేట్ దాట్ ఫోన్ నంబర్స్ అప్పుడు మాకు ఫోన్ నంబర్స్ అందరివి గుర్తుండేవి ఇప్పుడు ఐ డోంట్ ఈవెన్ నో యువర్ నంబర్
1: ఐ నో యువర్స్ అండ్ ఐ నో డాడీస్ జస్ట్ బికాజ్ నాకు చిన్నప్పుడు ఫోన్ అప్ అంటే మచ్ లేటర్ ఏజ్ నాకు ఫోన్ ఉండేది కాదు సో మీద అండ్ అప్పటికి ఇప్పటికి ఒకటే ఫోన్ నెంబర్ ఉండేది కాబట్టి లైక్ ఆఫ్ ద టాప్ మై హెడ్ ఐ కెన్ సే యువర్స్ డాడ్స్ అండ్ ఇంటి ఫోన్ నెంబర్ ఇప్పుడు ఇల్లు ఫోన్ నెంబర్ వాడు
0: నేర్పించేవాళ్ళు
1: యా లైక్ బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ కదా అప్పట్లో ఫోన్ ఉండేవి కాదు కాబట్టి మనం స్కూల్లో బయటకు వెళ్ళినప్పుడు వీ నీడ్ టు నో ద నెంబర్ ఆఫ్ ద టాప్ ఆఫ్ అవర్ హెడ్ టు కాల్ యూ గైస్ ఇప్పుడు ఐ నో యువర్ గైస్ ఐ డోంట్ నో మై సిస్టర్స్ ఐ డోంట్ నో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నంబర్స్ బికాస్ యా నువ్వు అన్నట్టు ఇట్స్ ఇన్ ద ఫోన్ లైక్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా
0: లేదు జస్ట్ క్లిక్ ఆఫ్ అ బటన్ లో ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ బట్ విచ్ ఇస్ గుడ్ బట్ ద బ్యాడ్ పార్ట్ ఇస్ బికాస్ ఆఫ్ దాట్ అవర్ మైండ్ ఇస్ నాట్ యూజింగ్ దట్ పార్ట్ ఆఫ్ ద సెల్స్ విచ్ వాజ్ హెల్పింగ్ అస్ టు రిమెంబర్ థింగ్స్ అన్నిటికీ ప్రతి జనరేషన్ కి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి అప్పుడు చాలా స్లోగా బ్రౌజ్ అవుతున్నది 2G అలా ఉండేది మెల్లిగా అండ్ వీ యూస్ టు వెయిట్ దాట్ వాజ్ అ నార్మ్ దెన్ కానీ ఇప్పుడు ఏంటంటే అంత స్లోగా అయితే అబ్బాయి ఏంటి కంప్యూటర్ చచ్చింది ఏదో
1: ఇప్పుడు లైక్ కొంచెం వైఫై కొంచెం అటు ఇటు అయినా యూ స్టార్ట్ ఫీలింగ్ లైక్ ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్
0: సో ఇట్స్ లైక్ కైండ్ ఎవ్రీథింగ్ కి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వచ్చేసింది అండ్ బికాస్ ఆఫ్ దాట్ మైండ్ హ్యాస్ ట్యూన్ ఇన్ సర్టన్ వే అండ్ వీ కాంట్ ఈవెన్ వెయిట్ ఐ మీన్ ఇఫ్ వి క్లిక్ ఆఫ్ అ బటన్ లో అన్ని అవైలబుల్ ఉండాలి ఇప్పుడు గ్రబ్ హబ్ కానీ ఇవన్నీ కూడా అలాగే వచ్చేస్తున్నాయి మనకు కొంచెం లేట్ అయితే దే వీ డోంట్ పే దెమ్ సంథింగ్ లైక్ దట్ ఏదో ఉంది
1: డామినోస్ ఏంటంటే యూ I don't know if it's your I don't think your food is free a delivery fee Domino's lo entante id inka unda ledo naku telidu gaani 30 minutes if they take longer than 30 minutes to deliver your pizza you don't have to pay the delivery fee
0: right wow.
1: so adi manam echo carry out chestam kabatti I don't really
0: it's good and bad both but it's like I don't know how
1: I think adi andarkatla it's మనం బ్యాడ్ అనుకుంటాం కానీ బికాస్ మనకి వీ డోంట్ నో ది ఆఫ్ సైడ్ ఆఫ్ ఇట్ కదా ఇప్పుడు కిడ్స్ ఆర్ నౌ ఆర్ ఎవ్రీవన్ నౌ ఇస్ గెటింగ్ యూస్ టు దిస్ న్యూ వర్జన్ ఆఫ్ ఇట్ దట్ వీ డోంట్ ఈవెన్ నో దట్ దేర్ వాజ్ అ lesser version per se.
0: దానికి ఇంకొకటి కూడా ఏమొచ్చిందంటే హోమ్ డెలివరీ ద డ్రోన్స్ అమెజాన్ డ్రోన్స్ బికాస్ ఇలా ట్రాఫిక్ లో స్టక్ అవ్వకుండా డ్రోన్స్ తో డెలివర్ చేస్తున్నారు సో అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ విచ్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ బోత్ వైస్ బట్ ఏమో ఇలాంటి టాపిక్ ని కాసేపు పాజ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ అ రిడల్ అఫ్ కోర్స్ ఒక క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ ఇంకా రాలేదు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీలో ఎవరైనా ఇప్పుడు ట్యూనియన్ కనుక అయి ఉంటే I asked the question, when was the first commercial computer was available to public? Which year it was? Telusthe call chesi cheppesandi at 972-636-1966 ki. And adhe number ki inko riddle kuda adugutunnanu. A box contains 45 apples. Okay? Kaushikanu kuda alochistundu.
1: And, am I supposed to answer this?
0: No, I mean, you keep thinking, okay. Keep process it.
1: Okay.
0: A box contains 45 apples.
1: 45 apples, okay.
0: Number three apples. Yeah, let's say if you give three apples to each of your six friends.
1: Okay.
0: Okay.
1: 18. Okay.
0: How many apples will you be left with?
1: Mm-hmm.
0: Okay.
1: Okay.
0: So six friends unnaru, 45 apples unnai. Muggurki six friends ki mood apples ichesau.
1: Yeah.
0: So how many apples will you be left with? Mm. So that is a question, and let's see meelo ever call this cheptaro at 972-636-1966. Ki lopala ee part enjoy chesthamu.

0: ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసింది ఫస్ట్ కంప్యూటర్. అసలు అంటే అఫ్ కోర్స్ యూ మే నాట్ నో, ఐఎమ్ జస్ట్ లైక్ ఎన్లైటనింగ్ యూ ఆల్సో.
1: ఐ డోంట్ నో.
0: సో 1951 లో యూనివాక్ అనే ఒక కంప్యూటర్ వచ్చిందన్నమాట, బట్ దట్ వాజ్ నాట్ అవైలబుల్ టు పబ్లిక్. 1975 లో ఇట్ వాజ్ కాల్డ్ ఆల్టేర్ 8800, అది దట్ వాజ్ అవైలబుల్. దట్ వాజ్ ఇన్ 1975 జనవరిలో రిలీజ్ అయింది, అండ్ అప్పటి నుంచి ఇంకా అంతే, ఇట్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. అప్పుడు ఈమెయిల్స్ అని అంటే ఈమెయిల్స్ అంటే ఏంటి అని అనిపించేది. అప్పుడు యూ గాట్ మెయిల్ అని ఒక మూవీ వచ్చింది, ఎవ్రీబడి వాజ్ ఆల్రెడీ వావ్ ఏంటి ఆ మూవీ అనేసి. సో ఈమెయిల్, నీకు ఈమెయిల్ అడ్రస్ ఉందా అంటే నాకు ఇంకా లేదు. సో దీస్ ఆర్ ద వర్డ్స్ అప్పుడు. దట్ వాజ్ నాట్ ఎ న్యూ నార్మ్ దట్. నౌ ఇట్ వాజ్ లైక్ వెరీ క్యాజువల్
1: గా మోర్ దెన్ వన్ ఈమెయిల్ అడ్రస్ నౌ.
0: అబ్సల్యూట్లీ. సో రిడల్ అడిగాను కదా, ఆ క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ రాలేదు. ఆ రిడల్ నేను ఏమడిగానంటే, ఇఫ్ యూ హ్యావ్ 45 ఆపిల్స్ అండ్ యూ హ్యావ్ 6 ఫ్రెండ్స్ అండ్ యూ హ్యావ్ గివెన్ 3 ఆపిల్స్ టు ఈచ్ ఆఫ్ యువర్ 6 ఫ్రెండ్స్, అప్పుడు మీ దగ్గర ఎన్ని ఆపిల్స్ మిగులుంటాయి? అండ్ అది కాకుండా కౌశిక్ తో, మా అబ్బాయితో మాట్లాడుతున్నాము. అప్పటికి ఇప్పటికి గ్యాడ్జెట్స్ లో ఉన్న చేంజ్ అండ్ గ్యాడ్జెట్స్ తో పాటు మన మైండ్ సెట్ కు వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి అనేది కూడా మాట్లాడుకుంటున్నాము. అఫ్ కోర్స్ మనకి ఇంకా టైం కాసేపే ఉంది, బట్ ఈ టైంలో ఐ డెఫినెట్లీ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ అబౌట్ deedsbanana.com. సో రెస్టారెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి న్యూస్ అనమాట. సో మీ బిజినెస్ స్లోగా ఉంది, స్లో అవర్స్ ఉన్నాయి, వాక్ ఇన్ సర్చ్ చాలా తక్కువగా వస్తున్నాయని అనుకుంటే కంగారు పడకండి. వీ హ్యావ్ అన్ ఆప్షన్ విచ్ ఇస్ deedsbanana.com. ఇట్స్ అ ప్లాట్ఫామ్ వై రెస్టారెంట్ ఓనర్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. అండ్ ఇదే కాకుండా హీస్ అన్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే, మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ అ హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఫస్ట్ 50 కస్టమర్స్ రెస్టారెంట్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ గెట్ గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 months. Yes. So restaurant owners, do not just wait for customers to walk in. Give them a reason to visit deedsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. మీరు వింటున్నారు సురభి డీటూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇవాళ నాకు కంపెనీ ఇస్తున్నాడు ఆర్జే కౌశిక్. చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాము. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
1: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta surabhi mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/suravilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
3: మీరు ఎప్పుడైనా

0: ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
1: అమ్మా, సాటర్డే మూవీ
0: మనబడి క్లాస్.
1: అమ్మా, ఓట్ మెక్డోనో హాడ్ ఎ ఫార్మ్.
0: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
1: ఉప్పు కప్పు రంబు.
0: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.siliconandhra.org.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. అండ్ ఇవాళ రైట్ నో స్టూడియోలో 5:03 అయింది అండ్ ఐ హ్యావ్ సుబ్బు గారు అండ్ ప్రేమ్జీ ఆన్ ఎయిర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ డూయింగ్, సుబ్బుజీ అండ్ ప్రేమ్జీ?
1: జై శ్రీ కల్పనాజీ, హౌ ఆర్ యూ?
0: I'm doing wonderful, thank you, thank you ji. So I have you on air because
2: Kalpana garu,
0: namaste, namaste Subbu garu, namaste andi. And ivalla manam maatladabothunnam andi kontham vivaralu mem andincham anukondi ekal vidyalaya katha gurinchi, adi inkoncha vivaralu mee daggarinchi kuda telusukunte inka baaguntund anukuntunnanu. So let us know what all our listeners are supposed to know about this kathak vidyalaya.
2: నమస్కారం అండి. రేడియో సర్వీస్ ద్వారా ఈరోజు తెలుగు శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సుబ్బు జొన్నలగడ్డ. నేను గత 5 ఏళ్లుగా ఏకల్ విద్యాలయ డాలస్ చాప్టర్కి ప్రెసిడెంట్ గా చేశాను. ఏప్రిల్ మాసంలో మీను సుహాల్కా గారికి కొత్త ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది. ప్రేమ్ సుహాల్కా గారు ఏకల్ డాలస్ చాప్టర్కి సెక్రటరీ ట్రెషరర్ గా కూడా పనిచేస్తున్నారు ఆయన. ఈరోజు అంటే ఈ 28వ తారీఖున అంటే ఇంకొక 3 రోజుల్లో శుక్రవారం రోజున కథక్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం ఇక్కడ డాలస్ లో గ్రాన్విల్ సెంటర్ లో గార్లెండ్ లో. అందుకని ఏకల్ విద్యాలయ గురించి మీతో కొన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పేసి ఈరోజు ప్రయత్నం. మన భారతీయ సంస్కృతిలో విద్యకు చాలా గొప్ప స్థానం ఉంది, మీ అందరికీ తెలుసు. మన పెద్దలు విద్యను కేవలం ఉపాధి కోసమే ఉపయోగపడే సాధనంగా చూడకుండా విద్య అంటే జ్ఞానము, విద్య అంటే వివేకము, విద్య అంటే మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకునే శక్తి. అందుకనే సుభాషితాల్లో మంచి శ్లోకం ఉందండి కల్పన గారు, మీకు గుర్తుందా? నచోర హార్యమని
0: చెప్పండి. అంటే కొంచెం గుర్తుంది, ఎప్పుడో విన్నాను, మరి చెప్పండి ఒకసారి.
2: అంటే మంచి శ్లోకం ఏంటంటే, నచోర హార్యం నచ రాజహార్యం నభాతృభాజ్యం నచ భారకారి వేకృతే వర్ధత్ ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అంటే మన దగ్గర ఉన్న విద్యని ఎవరు కూడా దొంగిలించలేరు, రాజులు దాన్ని స్వాధీనం చేసుకోలేరు, పుట్టుకతో పంచుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని మోసుకెళ్లాల్సిన భారం కూడా లేదు. కానీ ఒక విద్య వల్ల గొప్ప లాభం ఏంటంటే, ఎంత ఖర్చు చేసినా ఎంత పచ్చుకున్నా అది రోజు రోజుకి మరింత పెరుగుతూనే ఉంటుంది. అందుకే విద్య ధనం అన్నిటికంటే అన్ని ధనాలకెల్లా అన్ని సంపదలకెల్లా గొప్పది.
0: చూడండి,
2: మన భారతీయ సంస్కృతి వేల సంవత్సరాల క్రితమే చెప్పిన సత్యం ఈ రోజు కూడా అంతే సత్యం, ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.
0: అవును, దట్ ఇస్ ట్రూ అండి. సర్వధన ప్రధానం అది ఎప్పటికీ పోదు, మనం నేర్చుకున్నది మన విద్య ఎక్కడికి పోదన్నమాట, అది బాగా చెప్పారు. అయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో అండి సుబ్బు గారు, అంటే ఏమేమి చూడబోతున్నాం? ఎందుకంటే ఒకటి ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాం కదా, అండ్ మీరు ఐకానిక్ సాంగ్స్ అని చెప్పారు. సో వీటి ఏంటి అంటే కొన్ని, మే ఐ నో దట్ వాట్ లిసనర్ వాట్ ద ఆడియన్స్ నీడ్ టు ఎక్స్పీరియన్స్.
2: తప్పకుండా చెప్తాను. ఒక్కసారి ఏకల్ విద్యాలయ గురించి
0: చెప్తే
2: తెలుస్తుంది. అంటే ఈరోజు ఏకల్ విద్యాలయ చాలా మంది వినుంటారు, కానీ ఏం చేస్తారంటే భారతదేశంలో అంటే మనకి 80 సంవత్సరాలు అయింది మన స్వాతంత్ర దినోత్సవం వచ్చి, స్వాతంత్రం వచ్చి, కానీ ఇప్పుడు కూడా మారుమూల మామూలుగా ఆదివాసి గ్రామాల్లో సుమారు చాలా గ్రామాల్లో ఒక్క పాఠశాల కూడా లేదు. అక్షరాస్యత ఎవరికి కూడా పిల్లలకి లేక ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి లేదు. మరి అక్షరాస్యత లేకపోతే విద్య నేర్పిస్తే ఇప్పుడు మేము తెలుసుకున్నాం ఎంతో ధనం అని చెప్పి. అలాంటి పాఠశాల గ్రామాలకు వెళ్లి ఏకల్ విద్యాలయ పాఠశాల అంటే ఒక గ్రామం ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠశాల, అదనమాట ఏకల్ అంటే అతని అర్థం. అలాంటి చోట పాఠశాలలో ఈరోజు యునైటెడ్ అండి ఈరోజు సుమారు 100,000 విలేజెస్ లో స్కూల్స్ ఉన్నాయండి. భారతదేశం నలుమూలల ఆశాంతం అంటే అటువైపు నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు కూడా సుమారు 100,000 స్కూల్స్ ఉన్నాయండి. 3 మిలియన్ల పిల్లలకి అంటే బాలబాలికలకి విద్య నేర్పిస్తున్నారు ఈ రోజు. మరి అలాంటి ఏకల విద్యాలయాలు అంటే వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్లు వాళ్లకి చదివే కాకుండా టైలరింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఆరోగ్య అవగాహన అని కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి వాటికి మనం చేయాలంటే మనకి ధన సహాయం కావాల్సింది. అలాంటి ధన సహాయం పొందడానికి ఇట్ ఈస్ ఏ యాన్యువల్ ఫండ్ రైజర్ ఈవెంట్ అన్నమాట. మేము ఇప్పుడు చేయబోతున్న ఈవెంట్ ఆగస్ట్ 28. సో అలాంటి ఈవెంట్ మూడు రకాలుగా కూడా, ఒకటేంటంటే ధన సహాయం చేసే వాళ్ళకి చక్కటి డిన్నర్ ప్రొవైడ్ చేస్తూ, తర్వాత కథక్ అంటే మన డాలస్ లోకల్ కథక్ గురు అఖిలారావు గారు ఉన్నారు, వారి బృంద సభ్యులు వారి శిష్య బృందము అంటే కథక్ సినిమాల్లో ఎలాంటి మన ఇండియన్ సినిమాల్లో రకరకాల కథక్ నృత్యాలు అవన్నీ కూడా వాటి కూర్చి ఒక చక్కటి నాట్య ప్రదర్శన ఇస్తున్నారన్నమాట. అంటే ఒక 2 గంటల పాటు వస్తే ఆనందము, మీ యొక్క ధనానికి చక్కటి విలువ, సేవ చేసిన తృప్తి కూడా కలుగుతుంది అన్నమాట. అది ఈ యొక్క ఆగస్ట్ 28 ప్రోగ్రామ్.
0: చాలా మంచిదండి, ఎందుకంటే రూరల్ ఏరియా వాళ్ళని ఎంపవర్ చేయడం అన్నది ఇలాంటి కార్యక్రమాలతో చాలా చాలా మంచిది. వెరీ నైస్ గోల్.
1: It's a novel cause of educating rural India, the farthest villages where education is not there yet, and mesmerizing Kathak show, which is live presentation of Indian cinema of last 75 years. And dinner and networking, so it's a good like 3-4 hours of time we can spend together, understand more things, and at the same time entertain ourselves.
0: Absolutely, so it's a good cause
1: to come everyone to join us. That will be great. Nice to see you there on Friday.
0: Absolutely, Premji, that's a wonderful goal and wonderful achievement that you all are doing, because I see that is a bringing literacy to the all the corners of the India is very, very helpful. And so this flagship program that you are taking, definitely, and also this is a goal and entertainment, because aap jo kar rahe hain, this is when I can see that this is you are doing that's iconic songs, picking some movie songs, right? And then you're picking up some characters and some Kathak performances. So it's going to be enchanting for the audience also, as well as it's a good cause too. So rendu ku endante, it's both of things have been getting covered. So that's a wonderful thing that you all doing through Ekal Vidyalaya. Really appreciate. And I would again would like to tell our listeners that for any other information and tickets are only $35, you can definitely visit tinyurl.com/Kathak Performance 2026. That's happening this Friday, August 28th, from 7 p.m. onwards. But before 7 p.m. onwards, you will have dinner at 5 p.m.
2: కార్యక్రమంలో మంచి స్నాక్ కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఉచితం. ఇవన్నీ కూడా చక్కటి అంటే ప్రోగ్రామ్ చూస్తూ ఒక మంచి పనికి మన తెలుగు వాళ్ళందరూ కూడా, డాలస్ లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వారి సహాయ సహకారం అందించాలని మా కోరిక. అంటే ఒక దీపం మరో దీపాన్ని వెలిగించిన మాత్రాన తన వెలుగు తగ్గదు. అదేవిధంగా ఒకరికి విద్యను అందించినది మాత్రాన మన జ్ఞానం తగ్గదు, మరింత విస్తరిస్తుంది. చేస్తున్న ఈ మహత్తర సేవలో అందరికి కూడా భాగస్వాములు కావాలని మా కోరిక. ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు.
0: తప్పకుండా అండి, తప్పకుండా. ప్రేమ్జీ ఆప్కో భీ శుక్రియా. థ్యాంక్ యూ సుబ్బుజీ, థ్యాంక్ యూ ప్రేమ్జీ. సో నమస్తే. సో దాట్ వాజ్ ఏకల్ విద్యాలయ కథక్ అండి. చెప్పాం కదా ఆగస్ట్ 28 జరగబోతుంది. సో ఈ గుడ్ కాస్ లో మీరు కూడా పాల్గొనాలంటే తప్పకుండా టికెట్స్ కొనుక్కొని ఆ ప్రోగ్రామ్ తప్పకుండా చూడండి. చాలా కృషి చేశారు, చాలా కష్టపడ్డారు. అది ఏమిటనేది వాటి వెనకాల కృషి అండ్ ఆ గోల్, వీటన్నిటితో ఏంటంటే ఇట్స్ అ గుడ్ కాస్ కాబట్టి తప్పకుండా tinyurl.com/Kathak Performance కు వెళ్లి Kathak Performance 2026 కు వెళ్లి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండ్ టికెట్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక కథ బేస్ మీద ఒక పాట వినేసేద్దాము, చిన్ని చిన్ని ఆశయం.

కథాకార్. కథాకార్ అంటే నథింగ్ బట్ స్టోరీ టెల్లర్. అంటే మనం డాన్స్ తోటి వీ జస్ట్ కైండ్ ఆఫ్ టెల్ ద స్టోరీస్. మన ఇండియన్ హిందూ ఎపిక్స్ కానీ ఏమైనా ఉంటాయో, లేకపోతే పాటల్లో ఉన్న కథలు ఏంటంటే వాటి వెనకాల అసలు వాట్ ఈస్ అ మీనింగ్ ఆఫ్ ఇట్, అది డాన్స్ ద్వారా చెప్తాం, అది కథ. అండ్ దాన్ని ఏంటంటే కథక్ అనే పేరుతో ఎక్కువ నార్త్ ఇండియాలో ఎక్కువ చాలా మంది చేస్తారు. బట్ అది చూడడానికి ఎంత మెస్మరైజింగ్ గా ఎంత బాగుంటుందో, అండ్ దాని వెనకాల ఉన్న డివోషన్, ఇవన్నీ చిన్న చిన్న స్టోరీస్, ఇవన్నీ కాంబినేషన్ లో ఉంటాయి. అండ్ అలాంటిదే కాంబినేషన్ ఆఫ్ ఎంచాంటిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీరు చూడబోతున్నారు. ఆగస్ట్ 28 ఇక్కడే మన గార్లెండ్ లో గ్రాన్యులర్ ఆర్ట్ సెంటర్ ఉంది కదా, అక్కడ జరగబోతుంది అనమాట. అండ్ దాని గురించి ఇందాక సుబ్బు గారిని ప్రేమ్జీ కూడా చెప్పారు. అండ్ కమింగ్ బ్యాక్ టు రిడల్ ఏదైతే అడిగానో దానికి ఆన్సర్ వచ్చేసి మనకి, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన దగ్గర 45 యాపిల్స్ ఉన్నాయి, ఇది కైండ్ ఆఫ్ మ్యాథ్ రిడల్ అనుకోవచ్చు, ఈజీ రిడలే. అండ్ ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆరుగురికి మూడు యాపిల్స్ ఇచ్చేసారు. సో మీ దగ్గర మిగిలిన యాపిల్స్ ఎన్ని అని అంటే 27 మాత్రమే అని విజయ్ గారు కాల్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ విజయ్ గారు. అండ్ ఇప్పుడు ఇంకొక రిడల్ అడగబోతున్నాను. అండ్ రిమెంబర్, మీకు ఆన్సర్ తెలిస్తే కాల్ చేయాల్సిన నెంబర్ 9726361966 ఏంటంటే, I am black when you buy it, I get red when you use it, I get grey when you throw it away. నేను ఎవరిని కొనేటప్పుడు బ్లాక్ లో ఉంటాను, వాడేటప్పుడు రెడ్ లో ఉంటాను, పడేసేటప్పుడు గ్రే కలర్ లో ఉంటాను, నేను ఏమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966. అనదర్ శ్రేయా ఘోషల్ పాట వినబోతున్నాం. అండ్ ఈ పాట ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయింది, కళ్యాణి పాట.

ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ప్రేమలు పడే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనకి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది. పవన్ అండ్ విజయ్ గారు చెప్పేశారు, కొనేటప్పుడు నల్లగా ఉంటాను, వాడేటప్పుడు ఎర్రగా ఉంటాను, పడేసేటప్పుడు బూడిది రంగులో ఉంటాను. ఆబ్వియస్లీ బొగ్గు, కోల్. Yes, that's the right answer. And alage Pavan garu ka paata request chesara, paata vesestanu aa tarvata Vijay gari paata vesestanu, but modata vinidamu kanche movie nichi Pavan garu adina ee paata. Here we go.

0: అండ్ ఈ పాటతోటి చిన్న కమర్షియల్ బ్రేక్ వైపు వెళ్లిపోయి తిరిగి వచ్చిన తర్వాత విజయ్ గారు మీ పాట కూడా వినిపించేస్తాను. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ప్రీవియస్ బ్రేక్ లో ఏంటంటే కౌశిక్ నాతో పాటు ఉన్నాడు టు టాక్ అబౌట్ నాస్టాల్జిక్ గ్యాడ్జెట్స్. అవి ఎంత బాగుండేవి కదా అప్పటికి. బట్ ఇంకొక టాపిక్ కూడా ఉంది నెక్స్ట్ సెగ్మెంట్ లో. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్. రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

అండ్ మరొక సెగ్మెంట్ ఆఫ్ సుర్బి డి టూ లో మీ అందరికి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్న సుర్బి డి టూ విత్ మీ ఆర్జే కల్పన. ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే ఉంటాను 4 to 7 PM ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్. సో మనం పాత గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకున్నాము, కొత్త గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకున్నాం. దాని వెనకాల మన మైండ్ ఎలా ట్యూనింగ్ అయిపోయి ఉంటుందో తెలియకుండా కాన్షియస్లీ అన్కాన్షియస్లీ వాటి గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఏంటి స్పెషల్ దాని గురించి మాట్లాడబోతున్నాము. అంటే అంతసేపు ఏం మాట్లాడొచ్చు అని అంటే, యాక్చువల్లీ ఇవాళ నేషనల్ సెకండ్ హ్యాండ్ వార్డ్రోబ్ డే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి స్పెషల్ థింగ్స్ ఉంటాయి. అండ్ విల్ ఆల్సో అ నేషనల్ పార్క్ డే కూడా అలాంగ్ విత్ దాట్. బట్ నేషనల్ సెకండ్ హ్యాండ్ వార్డ్రోబ్ డే అంటే ఇట్స్ బేసికలీ యాన్యువల్లీ వాళ్ళు ఏంటంటే August 25th అని అంటే ఇవాళ దీ స్పెషలీ ఎంకరేజ్ అంటే పాత ఐటమ్స్ కొనడము అమ్మేయడము, లేకపోతే వార్డ్రోబ్ క్లీన్ చేయడము, డబ్బులు సేవ్ చేసుకోవడము, ఇవన్నీ అంటే మనకి ఇక్కడ యుఎస్ లో అయితే చాలా ఉన్నాయి అలాంటివి. లోకల్ షాప్స్ లో, థ్రిఫ్ట్ స్టోర్ లో వెళ్లి చాలా మంది కొనుక్కుంటారు, గుడ్ విల్ స్టోర్ లో వెళ్లి కొనుక్కుంటారు, డొనేట్ చేసేస్తుంటారు. ఇలాంటివన్నంటే బేసికల్ ఏంటంటే రీసైక్లింగ్ అండ్ రీయూజింగ్ స్టఫ్. సో ఇట్ హ్యాస్ టు బి లైక్ ఆర్ఆర్ఆర్ ఉంటుంది కదా, ఆర్ఆర్ అంటే మన రాజమౌళి సినిమా కాదు, రిడ్యూస్ and recycle ivunnai kada. So that is what RRR chestuntundi, basically to usable items out of landfills. Ilanti vanni chestaru. So vaati gurinchi ivalla entha sepu maatladukuna takkuva, endukante manam already cluttering ఏవో ఒకటికుంటూనే ఉంటాం. మనకి సీజనల్ గా వింటర్ అవ్వగాని, సమ్మర్ అవ్వగాని, వింటర్ అనేసి ఫాల్ క్లోత్స్ అని, పిల్లల కోసం అని, మన కోసమని, లేకపోతే డెకరేషన్ మార్చాలని కొంటూనే ఉంటాం. మళ్ళీ 6 నెలల తర్వాత అబ్బా ఎందుక ఇది కొన్నాము అని అనుకుంటే కొంతమంది మళ్ళీ డీక్లటర్ కూడా చేస్తూ ఉంటారు, కొంతమంది పీరియాడిక్ గా డొనేట్ చేస్తూ ఉంటారు, బట్టలు కానీ ఇంట్లో వస్తువులు కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ చారిటీ గురించి మాట్లాడదాము. అండ్ హౌ డు యూ కెన్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ దిస్ ఎన్వైరన్మెంట్. ఇలాంటి ఏంటంటే ఐటమ్స్, యూజబుల్ ఐటమ్స్ అవుట్ ఆఫ్ ల్యాండ్ ఫిల్స్ ఎలా మనం ఏంటంటే రీసైకిల్ చేసుకుని హౌ కెన్ యూ కీప్ యూజింగ్ ఇట్, వాటి గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్ మనకి పవన్ గారు పాట వినిపించేసింది. విజయ్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు రంగం సినిమా నుంచి. సో విజయ్ గారు ఇంకా కనుక మిట్యూనియన్ అయి ఉంటే ఈ పాట మీకోసం, అండ్ మీతో పాటు మేమందరం కూడా దీన్ని ఎంజాయ్ చేసేద్దాం. ఎందుకో ఏమో

ఎందుకో ఏమో అంటే పనులు జరగవు కదా, మనం కొన్ని పనులు చేయాలి. అంటే మొదట చాలా మంది దగ్గరంటే ఇల్లు క్లీన్ గా పెట్టుకోవడం చాలా ఇష్టం ఉంటుంది. ఓసీడీ అంటారు కదా, ఓసీడీ మనకు అప్పట్లో ఓసీడీ అంటే ఏంటి కూడా తెలియదు, కానీ బట్ ఇల్లు మనకి ఇండియాలో శుభ్రంగానే ఉంచుతారు. పనమే వచ్చి పొద్దున సాయంత్రం ఏంటంటే ఇల్లు ఉడిచి తుడిచేసి చక్కగా ముగ్గు వేసేసి బాసలు ఏమైనా కడిగేసి అవన్నీ పెట్టేది. సో యూజువల్ గా అది నాచురల్ గానే ఇల్లు క్లీన్ గా ఉండేది అందులో ట్వైస్ డే. ఇక్కడ మనం వాక్యూమ్ కూడా ఒకసారి వన్స్ అ వీక్ చేసుకోము. అక్కడ అలా అలవాటైపోతుంది, ఇక్కడ మనకి ఇలా అలవాటైపోతుంది. అందరూ అలా ఉంటారని కాదు, బట్ చాలా మంది ఏంటంటే రోజు వాక్యూమ్ అయితే తప్పకుండా చేసుకోరు. బట్ డూ యూ ఆల్సో బెడ్ సెట్ యువర్ కంఫర్టర్ ఎవ్రీడే? హౌ డూ యూ కీప్ యువర్ హోమ్? హౌ డూ యూ లైక్ టు కీప్ యువర్ హోమ్? కొంతమంది ఎలా ఉంటే మనకేంటి, ఎవరు వస్తే మనకేంటి, ఎవరో వస్తారు ఏదో చూస్తారని కాదు, కానీ మనకున్న ఇల్లే మనకి కొంచెం శుభ్రంగా ఉండాలంటే ఇట్స్ నెక్స్ట్ టు గాడ్ అంటారు కదా. అంటే మనం నిజంగా దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఇఫ్ క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్ అంటారు. అదే మనకి స్కూల్లో నేర్పించారు. అదే ఏంటంటే అసలు మంచిది కూడా, హైజీనిక్ పరంగా చూడడానికి కూడా, వైబ్స్ కూడా, ఇవన్నీ ఎవరన్నా పిలిచినా ఇంటికి వచ్చినా కాస్త కూర్చోవాలి మాట్లాడాలి చేయాలంటే కాస్త క్లెన్లీనెస్ ఉండాలి కదా. సో ఇవాళ మనకి సెకండ్ హ్యాండ్ వార్డ్రోబ్ డే సందర్భంగా, విచ్ ఇస్ ఆన్ August 25th, వీఆర్ గోన్ టాక్ అబౌట్ హౌ డూ యూ లైక్ టు డీక్లటర్ యువర్ హోమ్ అండ్ యువర్ మైండ్. అండ్ వీటి మీద మీరైనా ఒపీనియన్ షేర్ చేయాలనుకుంటే తప్పకుండా కాల్ చేసేసేయండి. టు యూర్ ఫ్రెండ్ కల్పనాకి కాల్ చేయండి, అంటే నాకు, అట్ 972-636-1966 కి. అయితే దాని లోపల మీకు చెప్పాల్సింది అబౌట్ ఇండియా టుడే గురించి. ఇండియా టుడేలో హ్యాపీ అవర్ జరుగుతుంది అనమాట, ప్రతిరోజు 4 నుంచి 7 PM వరకు. అక్కడ ఏమేంటంటే మనకి బార్ స్నాక్స్ దొరుకుతాయి జస్ట్ ఫర్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ జస్ట్ ఫర్ $2.99. సో గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. సో అన్వైండ్ దిస్ హ్యాపీ అవర్ విత్ డిలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఓన్లీ అట్ ఇండియా టుడే. అది సౌత్ లేక్ లో ఉంది. అడ్రస్ ఇస్ 151 North Nolan Drive, South Lake.

ఇందాక మనకి ఉషా గారు కాల్ చేసి చెప్పారు, ఇల్లు క్లీన్ గా ఉంచుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఎక్కడైనా ఎవరికైనా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, డామ్ లో ఆవిడ విజిట్ చేసినప్పుడు వాళ్ళ పిల్లల రూమ్ చూసి, వాళ్ళ అమ్మాయి రూమ్ చూసి ఆవిడ కంగారు పడిపోయారట, ఏంటి ఇలా పెట్టుకున్నావు అని. అంటే పిల్లలు అఫ్ కోర్స్ డామ్ లో ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్తుంటారు, వస్తుంటారు, అంతవరకు టైం కూడా ఉండదన్నమాట. సో ఆవిడ మధ్య మధ్యలో వెళ్లి 3 మంత్స్కి ఒకసారి డామ్ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చదివేటప్పుడు కాస్త కూర్చోడానికి ప్లేస్ ఉండాలి కదా, క్లీన్ గా ఉండాలి కదా, అందుకని ఆ లాండ్రీ బట్టలు అన్ని తను తీసుకొని వచ్చి మళ్ళీ అన్ని క్లీన్ చేసేసి మళ్ళీ తీసుకొని వెళ్తుంటుంది అనమాట. అంటే పాత బట్టలు తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త బట్టలు తీసుకొని అలా తల్లి పక్కనే ఉండరు కాబట్టి అలా చేస్తూ ఉంటారు. బట్ మనకి అలా డామ్ లో లేకపోయినా ఇంట్లోనే ఎవ్రీడే ఉంటున్నప్పుడు ఎలా, హౌ డు యూ లైక్ టు సీ యర్ హోమ్ అరౌండ్ ఇట్, కూర్చున్నప్పుడు కాస్త హాయిగా ప్రశాంతంగా ఏదైనా ఒక పని చేసినప్పుడు మనకి అసలు ఎంత హాయిగా అనిపిస్తుంది కూర్చుంటే ఇల్లు క్లీన్ గా ఉన్న రోజు. అండ్ అప్పుడు మనం ఏ పని కూడా చేయాలనిపించదు. అదే కనుక క్లటర్డ్ గా ఉంటే, లాండ్రీ చేసి బట్టలు మడత పెట్టుకోకపోతే కొంచెం కంగారుగా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ యూజువల్ గా చాలా మంది 6 మంత్స్కి ఒకసారి బట్టలు డొనేట్ చేస్తూనే ఉంటాము, ఎందుకంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు. మనకి ఒకసారి మనకు ఉన్న బట్టలు ఏంటంటే అబ్బాయి ఇది చాలా రోజులు అయిపోయింది వేసుకొని ఇంక ఇచ్చేద్దాంలే అని అనుకుంటాం. అలా ఇక్కడ మన ఇండియన్ బట్టలు ఇచ్చే అంటే డొనేట్ చేసే మనకి ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి విచ్ ఇస్ గుడ్. లేకపోతే చాలా మంది ఇండియా వెళ్ళినప్పుడు ఇండియా తీసుకువెళ్లి ఇండియాలో ఇచ్చేస్తూ ఉంటారనుకోండి. బట్ ఉషా గారు అదే చెప్పారు, మన మా పిల్లల రూమ్ కి వెళ్తే మాత్రం నాకు ఎక్కడ లేని కంగారు టెన్షన్ వచ్చేస్తుంటుంది, ఎలా ఉంటారు వీళ్ళు, ఇలా ఎంత క్లటర్డ్ గా ఉంది. అండ్ మ్యారీ కొండో, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ హర్ వెబ్సైట్ మ్యారీ కొండో, ఆర్ యూట్యూబ్ లో చెప్తుంటారు అనమాట, హౌ కెన్ యూ డీ క్లటర్ యువర్ హోమ్. బట్ అఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్ ది ఐటమ్స్ అరౌండ్ అస్, బట్ హౌ కెన్ యూ డీక్లటర్ యువర్ మైండ్, దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. బట్ రైట్ నౌ ఆన్ ద సెకండ్ హ్యాండ్ వార్డ్రోబ్ డే ఆన్ ఆగస్ట్ 25th, ఇవాళ మనం ఏంటంటే డీ క్లటరింగ్ యువర్ హోమ్ గురించి మాట్లాడదాం. అండ్ స్పెషలీ హౌ కెన్ యూ కాంట్రిబ్యూట్ అని అంటే, మీరు ఒక నియర్ బై థ్రిఫ్ట్ స్టోర్ ఉందనుకోండి, ఏదైనా కన్సైన్మెంట్ షాప్ కానీ ఎక్కడికైనా వింటేజ్ బొట్టి కానీ ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్లి ఎనీథింగ్ యూ కెన్ బై, అంటే జస్ట్ ఎంకరేజింగ్ దెమ్. ఇంకొకటి థ్రిఫ్ట్ స్టోర్ లో ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా ఉండవు కదా. లేదంటే మీ జెంట్లీ యూస్ క్లోత్స్ ని డొనేట్ చేసేసేయచ్చు, విచ్ యూర్ రియలీ నాట్ వేరింగ్, ఏదైనా చారిటీకి ఇచ్చేసేయచ్చు. లేదా లేకపోతే బ్రౌజ్ ఆన్లైన్, ఏదైనా రీసేల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయా లేదా అక్కడ కూడా వెళ్ళి ఏంటంటే మీరు ఐటమ్స్ ని డొనేట్ చేసేసేయచ్చు. దిస్ ఇస్ హౌ యూ కెన్ కాంట్రిబ్యూట్ ఆన్ టుడే ఆర్ ఎనీ డే. అఫ్ కోర్స్ అందులో మనకి సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు లేకపోతే డొనేషన్ వాళ్ళు చిన్న కార్డులు పెట్టి వెళ్తూనే ఉంటారు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జెంట్లీ యూస్ క్లోత్స్ డొనేట్ చేసేసేయండి చేసేసేయండి అనేసి. ఓకే, సో ఇలాంటివన్నీ మనము కాంట్రిబ్యూట్ చేయొచ్చు టువర్డ్స్ దిస్ డే. అండ్ ఇలా మాట్లాడుతూ ఐ ఆమ్ గోయింగ్ టు ఆస్క్ అనదర్ రిడల్. సో శ్రోతలారా, మీరు ఎవరైతే వింటున్నారో, ఈ నేనేదో రిడల్ అడగబోతున్నానో దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాము. ఓకే, ఇది కూడా చాలాసార్లు ఐ థింక్ వన్ చాలాసార్లు కాదు కానీ ఒకసారి ఇప్పుడు లాంగ్ బ్యాక్ షోలో నేను అడిగాను, బట్ ఐఎమ్ ఆస్కింగ్ అగైన్, లెట్స్ సీ ఎవరు చెప్పగలరో లేదో చూద్దాము. ఏంటంటే, అ ఫార్మర్ హ్యాస్ 17 షీప్స్, ఓకే, కానీ 9 మాత్రం దే ర్యాన్ అవే, ఓకే, అవి వెళ్ళిపోయా. సో హౌ మెనీ షీప్స్ ఆర్ లెఫ్ట్? ఓకే, మరొకసారి, ఒక ఫార్మర్ దగ్గర 17 షీప్స్ ఉన్నాయి, 9 వెళ్ళిపోయి, పాపం ఎక్కడికి వెళ్ళిపోయావు, సినిమా చూడడానికి వెళ్ళిపోయా, ఎక్కడికి వెళ్ళిపోయా తెలియదు, కానీ ఆ రేడియో సిబ్బుల పాటలు వినడానికి వెళ్ళిపోయావు. అయితే ఇప్పుడు ఆ ఫార్మర్ దగ్గర హౌ మెనీ షీప్స్ ఆర్ లెఫ్ట్ తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి. 8972-636-1966 కి మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

0: టీవీలో మురారి సినిమాలో పెళ్లి పాటు చూసాను. చూస్తున్నాను సేపు నేను మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను.
1: ఆల్రెడీ మెంటలీ మ్యారీడ్ అయ్యారా?
0: ఏంటి, మనం పెళ్లి చేసుకుని నీకు మెన్ను వచ్చిందన్నా?
1: నేను ఆల్రెడీ మనసులో నీతో పెళ్లి అయినట్టు ఫీల్ అవుతున్నానని అర్థం. పిచ్చండి.
0: అలాగే ఓకే.
1: సర్లే గాని రేపు నేను అంశ క్లాస్ కి రావట్లేదు. రేపు మా పెద్దమ్మ కూతురు పెళ్లి.
0: సర్లే వెళ్ళు.
1: రేపు నేను ఆ పెళ్లికి చీరలో వస్తాను.

ఫార్మర్స్ దగ్గర 17 అంటే 17 షీపులు ఉన్నప్పుడు అవి ఎన్ని పారిపోయినా ఆ షీప్ జల్గా ఫ్లాక్ లో ఒకటే దగ్గర తోడు ఉంటాయి కదా. సో ఎక్కడికి వెళ్ళిపోయినా అన్ని తోడు వెళ్ళిపోతాయి అనమాట. ఒకటి పారిపోతే దాని వెనకాల అన్ని వెళ్ళిపోతాయి. సో యాక్చువల్లీ అయితే 0 ఉండాలి. బట్ దానికి ఇంకో క్యాష్ అంటే ఆల్ బట్ 9 అని చెప్పాను కదా. సో ఆల్ బట్ 9 అని అంటే 9 ఉన్నాయి, మిగతావి 9 మిగిలిన్నాయి. సో 9 మాత్రం, బికాస్ వాట్ ఐ రెడ్ అ ఫార్మర్ హ్యాస్ 17 షీప్స్ అండ్ ఆల్ బట్ 9 రన్ అవే, హౌ మెనీ ఆర్ లెఫ్ట్ అంటే ఆల్ బట్ 9 ఉన్నాయి కాబట్టి. బట్ ఎస్, కృష్ణ గారు ఏం చెప్పారంటే దాట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ రైట్, బికాస్ షీప్స్ యూజువల్ గా ఒకటే దగ్గర ఫ్లాక్ లో వెళ్తాయి కాబట్టి దే ఆల్ రన్ విత్ టుగెదర్, అందుకని 0 మిగులుతాయి. దాట్ వాజ్ అ వండర్ఫుల్ ఆన్సర్, వెల్ వెరీ గుడ్. అండ్ ఎవరైతే ఎక్కడెక్కడ డ్రైవ్ చేసి వెళ్తున్నారో సేఫ్ గా డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. రిమెంబర్ సంబడి అట్ హోమ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఈ లోపల మనకి డాలస్ లో ట్రాఫిక్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. మీరు ఎక్కడ డ్రైవ్ చేసి వెళ్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ సేఫ్, బీ కేర్ఫుల్, బీ విజిలెంట్ ఆన్ ద రోడ్. బట్ రైట్ నౌ ఇక్కడ మనకి డాలస్ లో ట్రాఫిక్ ఎలా ఉందంటే, కొన్ని కొన్ని ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉందనంటే, especially there is a stop and go traffic in Dallas on

అండ్ చాలా స్లోగా లైన్స్ అన్ని మర్జ్ అవుతున్నాయట. దాట్ ఈస్ అగైన్ ఆన్ I-35 సౌత్ బౌండ్ అట్ ఈస్ట్ 8th స్ట్రీట్. అండ్ దెన్ అగైన్ వీ హ్యావ్ అర్వింగ్ చుట్టుపక్కల లూప్ 12 సౌత్ బౌండ్ ఉంది కదా, అక్కడ కూడా 25 miles per hour లో వెళ్తుంది. ఇట్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఇన్ అర్వింగ్ ఆన్ లూప్ 12 సౌత్ బౌండ్ బిట్వీన్ 114 అండ్ అర్వింగ్ బులేవార్డ్. దెన్ ఇఫ్ ఐ చెక్ ఆన్ 35 సౌత్ బౌండ్ విచ్ ఇస్ నాక్స్ హ్యాండర్సన్ అండ్ 30 దగ్గర కూడా 25 miles per hour లో స్లోగా ట్రాఫిక్ వెళ్తుంది. దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ అప్డేట్స్ మన చుట్టుపక్కల డాలస్ లో ఎలా ఉందనేది. బట్ మీరు ఎస్ మీరు బిహైండ్ ద స్టీరింగ్ వీల్ ఎక్కడైతే డ్రైవ్ చేస్తున్నారో ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ విజిలెంట్, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వండి అండ్ మరి రేడియో సుర్భి వింటుండండి. మీరు వింటున్నారు సుర్భి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జీ కల్పన. నేను ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే వస్తాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో. రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడు వెళ్లే ముందర అంటే బ్రేక్ కి వెళ్లే ముందర ఇంకొక రిడల్ అడగబోతున్నాను. A person is sentenced to death and he has to choose between 3 rooms. జాగ్రత్తగా వినండి. A person is sentenced to death and he has 3 choices between 3 rooms. The first is full of fire. The second is filled with killers, with guns and axes. And the third room is filled with lions who haven't eaten for a year. So which one is the safest place for that person who is already sentenced to death? జాగ్రత్తగా ఆలోచించి మా కాల్ చేసేసేయండి ఆఫ్ ఎయిర్ లేదా ఆన్ ఎయిర్ 9726361966 కి. మీరు వింటున్నారు సుర్భి డి టూ డ్రైవ్ టైమ్ షోలో. కల్పన చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తుంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. 20 years ago, మేం యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో

0: చాలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకుని హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్స్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

మహేష్ బాబు అండ్ త్రిష గారి పాట వినేశారు. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ కి మనకు ఆన్సర్ వచ్చేసింది రవి గారు, రేఖ గారు, విద్యా గారు అండ్ ప్రణీత గారు కాల్ చేసి చెప్పేశారు. అంటే ఒక అతను, అతనికి ఆల్రెడీ డెత్ సెంటెన్స్ వచ్చేసింది అండ్ అతనికి చాయిస్ ఇచ్చేశారు 3 రూమ్స్ లో ఏదైనా ఒక రూమ్ చూస్ చేసుకోమని. ఫస్ట్ రూమ్ లో ఫుల్ ఆఫ్ ఫైర్ ఉంది అండ్ అందులో ప్రణిక ఇంట్రెస్టింగ్ గా ఏం చెప్పిందంటే, unless he is a Johnny Storm in a Fantastic Four lo tells kada human torch, he can fire and control, he can fly and control the fire. Unless he is a Johnny Storm, he will choose a first room. But otherwise andaru cheppindi entante third room, endukante adigina question lo aa 3 rooms lo okatemo full of fire untundi, సెకండ్ రూమ్ లో గన్స్ అండ్ యాక్సెస్ ఉన్నాయి, సో వెపన్స్ చాలా ఉన్నాయి కాబట్టి కష్టమే కదా. థర్డ్ రూమ్ లో దేర్ ఆర్ ఫుల్ ఆఫ్ లయన్స్ హూ హావెంట్ ఈటెన్ ఫర్ ఎ ఇయర్, సంవత్సరం వరకు తినకుండా ఉంటే ఉంటాయా అండి, ఉండవు కదా, చనిపోతాయి కదా. సో ఆబ్వియస్లీ ద థర్డ్ రూమ్ ఈస్ ది ఆన్సర్. ఈజీనే, జస్ట్ మనం రిడల్స్ ఎలా ఉంటాయంటే జాగ్రత్తగా వింటే డిటెక్టివ్ నారదలాగా అవ్వకపోయినా మనం క్యాజువల్ గా మనమే గెస్ చేసేసేయచ్చు ఆ ఆన్సర్ ఏంటనేది. మీరు వింటున్నారు Surabhi D2 Drive Time Show with me, RJ Kalpana, every Tuesday and Wednesday in Ostano on the airwaves of 107.9 FM HD3 Radio Surabhi, sounds like home. And now I would like to share you about again Ekal Vidyalaya. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉందండి. ఆగస్ట్ 28 ఫ్రైడే రోజు, అంటే ఇంకొక కొద్ది రోజులు మాత్రమే ఉంది, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అట్ గార్లాండ్ అట్ గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే ఏకల్ విద్యాలయ, ఇందాకే మనకి సుబ్బు గారు అండ్ ప్రేమ్జీ వచ్చి వాటి గురించి చెప్పారు, వాటి వెనకాలన్న గుడ్ కాజ్ ఏమిటనేది. ఇట్స్ అ బ్యూటిఫుల్ గోల్. దానివల్ల ఏంటంటే మనకి రూరల్ ఇండియాలో ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళకి దే ప్రొవైడ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ టు దమ్, హెల్త్ కేర్ కానివ్వండి, ఇవన్నీ ఇస్తారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన డాలస్ లో కథక్ ఆన్ సిల్వర్ స్క్రీన్ చేయబోతున్నారు. And that's going to be an enchanting theatrical experience because andulo manaki enante iconic songs pick chesukunnaru, unforgettable characters unnai and spectacular katha performance of course untundannamata. Miss avakandandi, idi manaki August 28th na 8:00 modalu avutundi kani danikante modala dinner kuda undi 5:00 and ee rendu just for $35. Remember, ticket and dinner is included in this $35. అండ్ ఇంకా వివరాలు కావాలి అనే టికెట్స్ కొనుక్కోవాలి అని అంటే యూ కెన్ గో టు tinyurl.com/kathakperformance2026. ఆల్సో ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్, సో అన్వైండ్ విత్ డిలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ సౌత్ లేక్, 151 నార్త్ నోలెన్ డ్రైవ్ సౌత్ లేక్. అక్కడ మనకి 4 నుంచి 8 వరకు బార్ స్నాక్స్ అందుబాటులో ఉంటాయి just for $1 and draft beers will be only for $2.99. So great bites, cool drafts, happy evening only at India Today.

సరిపోదా శనివారం సినిమా నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ డీ క్లటరింగ్ యువర్ హోమ్ చెప్పినప్పుడు మనకి రేఖ గారు చెప్పారు, షీ ఆవిడ కూడా ఓసీడీ ఉందట. ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరన్నా ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఇల్లు చక్కగా నీట్ గా ఉంచుతారు, కానీ వచ్చిన తర్వాత షీ డజంట్ కేర్, వాళ్ళు ఎక్కడన్నా బ్యాగ్ పెట్టినా ఏం చేసినా ఐ డోంట్ మైండ్. కానీ వెళ్ళిపోయిన తర్వాత బాగా టైర్డ్ గా ఉంటుంది అండ్ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని దెన్ అగైన్ ఐఎమ్ బ్యాక్ బికాస్ నాకు మార్నింగ్ లేవగానే కిచెన్ క్లీన్ గా ఉండాలి, ఇల్లంతా క్లీన్ గా ఉండాలి. అండ్ షీ ఆల్సో డస్ ఎవ్రీ 3 మంత్స్ ఏంటంటే క్లాజెట్ కూడా డీక్లటర్ చేస్తూనే ఉంటారు. పిల్లల బట్టలు, ఆవిడ బట్టలు, వేసుకునే బట్టలు, అలా ఏంటంటే 3 సెక్షన్స్ పెట్టుకుంటారట. ఒకటేమో అంటే మ్యారీ కోండో, నేను చెప్పాను కదా ఇంతకు మ్యారీ కోండో, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్ప్లోర్డ్ హర్ వెబ్సైట్ ఆర్ యూట్యూబ్ చూడండి, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. 3 సెక్షన్స్ పెడతారు. ఒక సెక్షన్ ఏమో మనం యూజువల్ గా చూడంగానే వేసుకోవాలని మనకు అనిపిస్తుంది, ఇంకో సెక్షన్ మేబీ వేసుకుంటాం వేసుకోమని కొంచెం డౌట్ ఉంటుంది కదా అలా. అండ్ థర్డ్ సెక్షన్ అసలు మనం దాన్ని ఎప్పుడు వేసుకోము, కానీ హ్యాంగర్ కి మాత్రం ఎప్పుడు అలా హ్యాంగ్ అయి ఉంటుంది అనమాట. సో అకార్డింగ్ టు రేఖ గారు, అకార్డింగ్ టు మ్యారీ కొండ గారు, ఆ థర్డ్ సెక్షన్ మనం ఏదైతే వేసుకోమో అది జస్ట్ కళ్ళు మూసుకొని డొనేట్ చేసేసేయండి, బికాస్ మీరు ఎట్లాగో వేసుకోవట్లేదు, ఎవరికైనా ఇంకొకళ్ళని ఉపయోగపడుతుంది కదా. సో జస్ట్ ఇచ్చేసేయండి. అండ్ షీ డస్ ఇట్ ఎవ్రీ 3 మంత్స్ చేస్తారట. దాట్స్ రియలీ గ్రేట్ అండి. 3 మంత్స్ కైతే నేను చేయను, నేను యూజువల్గా 6 మంత్స్ కోసం చేస్తాను, బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. చాలా ప్రొయాక్టివ్ గా చక్కగా ఐఎమ్ ష్యూర్ ఆవిడ ఇల్లు ఎప్పటికీ నీట్ గానే ఉంటుంది అనుకుంటాను. బట్ ఇవాళ ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ నేషనల్ సెకండ్ హ్యాండ్ వార్డ్రాప్ డే, అలాంటి డే కూడా ఉందనేసి మనం ఎప్పుడన్నా అనుకున్నామా? కొంతమంది తెలుసుంటుందేమో బట్ నాకు ఈ ఇటీవల తెలిసింది. అందులో ఈ నేపథ్యంలో ఈ సెకండ్ హ్యాండ్ వార్డ్రాప్ డే సందర్భంగా ఎలా యూ కెన్ బెనిఫిట్, ఎలా యూ కెన్ కాంట్రిబ్యూట్ ఏంటంటే, మీ పాత బట్టలు డొనేట్ చేయడము, లేకపోతే నియర్ బై థ్రిఫ్ట్ స్టోర్ లో వెళ్లి ఏదో నిజంగా అవసరమైన సామాన్లు, అంటే నిజంగా వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రాఫిట్ చేయడానికి ఏదో ఒకటి కొని వచ్చేయడం కాదు, ఈ కన్సైన్మెంట్ స్టోర్స్ కానీ వీటి దగ్గరకు వెళ్లి అవసరం ఉన్నవి ఇఫ్ యూ థింక్ దట్ ఓకే కొనొచ్చు మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని అంటేనే వెళ్ళి కొనం, లేకపోతే అవసరం లేదు, వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే ఇలా కొన్నిసార్లు వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఎలా పెట్టినా పర్వాలేదు అనేసి అక్కడ వెళ్లి కొనుక్కుంటుంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ యూ కెన్ డెఫినెట్లీ విజిట్ ది కన్సైన్మెంట్ షాప్స్ ఆర్ వింటేజ్ బూటిక్స్, యూ కెన్ గో అండ్ డొనేట్ అండ్ కాంట్రిబ్యూట్ యువర్ ఎఫర్ట్ టువర్డ్స్ దాట్. మీరు వింటున్న సురభి డే టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ఇంకొక పాట లైన్ అప్ అయి ఉంది, అది కూడా వినేసేద్దాము.

అంతేగా మరి చందమామ రావే అంటే వస్తుందా చెప్పండి, బంతిపూలు తెమ్మంటే తెస్తుందా? అలాగే మనకి గజ్జలు వేసుకుని పైన రూమ్ లో కళ్ళజోడు ఇలా పెట్టుకుని ఇరారా అంటే మనం వెళ్ళిపోతామేంటి? ఆశ దోష అప్పడం మన గంగమ్మ తల్లికి. వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ఇంకొక రిడల్ అడగబోతున్నాను, అండ్ అదేంటంటే వాట్ ఆర్ ద ఫైవ్ లెటర్స్ స్టే ద సేమ్ వే ఈవెన్ వెన్ యూ రిమూవ్ ద ఫస్ట్ త్రీ లెటర్స్ ఆర్ ఎనీ త్రీ లెటర్స్ చెప్పాలంటే, యాక్చువల్లీ వాట్ ఆర్ ద ఫైవ్ వర్డ్ లెటర్ విచ్ స్టేస్ యూ ప్రొనౌన్స్ ద సేమ్ వే ఈవెన్ ఆఫ్టర్ వెన్ యూ టేక్ అవే త్రీ లెటర్స్ ఫ్రమ్ ఇట్? ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేసేయండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా, అట్ 9726361966. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ డీల్స్ బనానా .com అంటే ఏమిటి. ఇప్పుడు రెస్టారెంట్స్ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒకవేళ వాకింగ్ కొంచెం స్లో అవర్స్ ఉన్నాయి, టూ లెస్ వాకింగ్స్ ఉన్నాయి అని అనుకుంటే కంగారు పడకండి. వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ విచ్ ఇస్ డీల్స్ బనానా .com. సో ఇదేంటంటే దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్, అండ్ యూ కెన్ రీచ్ అవుట్ to reach out customers who have who are actively looking for great food and great offers. But ide kaakunda inkot exciting part entante mee offers ni create cheyadam nunchi promotional campaign design chese varaku ee mana ee deals banana vallante chaala heavy load teeskuntar anamata. So there is no per order commission. The best part entante first 50 restaurant owners evarate unnaro they can get growth plan free for 3 months. Yes, growth plan free for 3 months. So restaurant owners, don't just wait for customers to walk in. Give them a reason to visit dealsbanana.com to become a partner and start turning your offer into more walk-ins. Again, this is dealsbanana.com. సాయి అభ్యంకర్ ఇప్పుడు ఏంటంటే మనకి అనిరుద్ సాయిలోని చాలా వైరల్ ఫేమస్ అయిపోతున్నారు పాటలు అవన్నీ. సో ఆయనది ఒక పాట మీకు వినిపిస్తున్నాను. హియర్ వీ గో మీ అందరి కోసం భాగ్యశ్రీ అండ్ సాయి అభ్యంకర్ పాట రధిమా.

0: సో రాధీమ మనకి అనిరుద్ధ్ లాగనే సాయి అభ్యంకర్ కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నారు. చాలా పాటలు తమిళ్ అఫ్ కోర్స్ వస్తున్నాయి అండ్ అవి దాని రీమేక్ తెలుగులో కూడా వస్తున్నాయి అనమాట. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్చి కల్పన. నేను ఇందాక అడిగిన రిడల్ ఏంటంటే సింపులే, వాట్ ఆర్ ద ఫైవ్ లెటర్ వర్డ్ ఇంగ్లీష్ లో, అది త్రీ లెటర్స్ తీసినా కూడా దాన్ని మనం అలాగే ప్రొనౌన్స్ చేయొచ్చు. సో మీరేమి అనుకుంటున్నారు, ఆన్సర్ ఏవి అయి ఉంటుంది అనేది తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి మా స్టూడియోకి, విచ్ ఇస్ 972-636-1966. అండ్ ఆల్సో వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ విత్ యూ రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ చేసుకోండి మా రేడియో సుర్భి యాప్ మీ ఐఓఎస్ లో లేదా ఆండ్రాయిడ్ లో. అండ్ ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com or on a frequency 107.9 FM HD3. అండ్ మర్చిపోకండి ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. వీఆర్ రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇదే కాకుండా లెట్ మీ టెల్ యూ అబౌట్ గణేష్ చతుర్థి ఏదైతే రాబోతుందో, ఈ సందర్భంగా రాజులాస్ కిచెన్ వారు అందిస్తున్నారు ఫ్రెష్లీ మేడ్ మోతిచూర్ లడ్డు. అండ్ ఇదే కాకుండా వీ హ్యావ్ ఆఫరింగ్ మహాప్రసాదం కూడా ఇస్తున్నారు ఇన్ 5 pounds అండ్ 11 pounds క్వాంటిటీలో. అండ్ ఇదే కాకుండా యూ కెన్ ఆల్సో ఆర్డర్ ఫ్రెష్లీ మేడ్ మోదక్, కాజు కత్లీ అండ్ అదర్ ఫెస్టివల్ స్వీట్స్. ఇది రాజులాస్ కిచెన్ వాళ్ళు అందిస్తున్నారు. And to place your order, you can call them at 972-878-7999. Again, 972-878-7999. Leda inkoka number kuda undi, which is 4693601556. Maniki Ganesh Chaturthi September 14th na vastundi. Kontha mandi mari mundaro tarvata chestuntaru atithulu date prakaram. But edemaina mee festive sweets kavalante Rajula's Kitchen ki nee nichina number ki call chesi meer order chesesiyochu. Again, 972-878-7999. 4693601556. Okay, this is Kalpana. Chinna commercial break theesukoni tirigi vachesam next segment lo. Stay tuned. You're listening to Radio Surbhi at 107.9 FM HD3.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surbhi.
2: Radio Surbhi.
1: Radio Surbhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశం ఇటు ఉంది కదా, వాళ్ళ మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పుడు ఆఫర్ లెటర్
5: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
10: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్. solution for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
11: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
12: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
11: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
13: Oi, biryani tintava?
14: Marchipoyava? I am on a diet. Salad.
13: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
14: Inti rendu order chestunava?
13: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus, vala special live 100 biryani to double ka meeta free.
14: Sharing is caring. Telusa?
13: M&M 1900 Marketplace Boulevard, Irving.

అండ్ ఈ సురభిరి టూర్ లో లాస్ట్ సెగ్మెంట్ లో మీ అందరికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభిరి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కేజీఎఫ్ కల్పన ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే. అండ్ లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము కాబట్టి లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. మొదట ఇండియా టుడే, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ 151 నార్త్ నోలెన్ డ్రైవ్ సౌత్ లేక్, అక్కడ హ్యాపీ అవర్ నడుస్తుంటుంది ఎవ్రీ డే 4 to 7 PM. అండ్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఇస్ లొకేటెడ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. దెన్ వీ హ్యావ్ గణేష్ చతుర్థి, అక్కడ మహాప్రసాదం ఆఫర్ చేస్తున్నారు రాజురాజ్ కిచెన్ వారు. అండ్ దెన్ వీ హ్యావ్ ఏకల్ విద్యాలయ కథక్ పర్ఫార్మెన్సెస్ హ్యాపెనింగ్ అట్ గార్లాండ్ ఈ శుక్రవారం జరగబోతుంది అట్ గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ లో. తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. వాటి గురించి వివరాలు కావాలంటే tinyurl.com/kathakperformance2026 కి మీరు సంప్రదించవచ్చు. అండ్ దెన్ వీ హ్యావ్ dealsbanana.com. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ రెస్టారెంట్ ఓనర్స్, బికాస్ దీనివల్ల ఏంటంటే you don't have to wait for customers to walk in. You can give them a reason to become a partner and turn your offers into more walk-ins. That is dealsbanana.com. And last but not least, meelo evaraina maa radio sirbi app download cheskopothe smart ga మీ స్మార్ట్ డివైస్ లో డౌన్లోడ్ చేసుకోండి అండ్ లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ ఆన్ అ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ 107.9 FM HD3. రేడియో సుర్బీ సౌండ్స్ లైక్ హోమ్. అండ్ లెట్ మీ ప్లే అ సాంగ్.

National Second Hand Wardrobe Day, which is today, August 25th now. ఈ సందర్భంగా అంటే ఇవాళని కాకుండా ఎప్పుడు కూడా ఇలాంటి నేషనల్ డేస్ స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మనం అదే ఒక రోజు జస్ట్ గుర్తింపు కోసం చేసుకుంటాం. కానీ ఆ మైండ్ సెట్ ఉంటే మనం ఇయర్ అంతా వి జస్ట్ టేక్ కేర్ ఆఫ్ సర్టన్ థింగ్స్, అది ఏదన్నా కానివ్వండి, బర్త్డేస్, యానివర్సరీస్, ఎనీథింగ్ చేయాలని తప్పని ఉండాలి. కానీ దీస్ స్పెషల్ డేస్ డజంట్ స్టాప్ అస్ ఆర్ లిమిట్ అస్ టు డూ దోస్ థింగ్స్. కానీ ఇవాళ నేషనల్ సెకండ్ హ్యాండ్ వార్డ్రోబ్ డే కాబట్టి ఈ సందర్భంగా హౌ కెన్ యూ కాంట్రిబ్యూట్ అంటే స్పెషల్లీ మేక్ ష్యూర్ దట్ మీ క్లాజెట్ లో అలాంటి ఎక్స్ట్రా బట్టలు ఏమైనా ఉంటే డొనేట్ చేసేసేయండి. బికాస్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇల్లు నీట్ గా ఉంటే మైండ్ నీట్ గా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది అనమాట, ఆ వైబ్ కూడా చాలా చక్కగా ఉంటుంది, మనం ఏదైనా చేయాలన్నా కూడా బాగుంటుంది. అంతేగాని ఎక్కడ పడతట్టే సామాన్లున్నా అలాంటి తినే పదార్థాలు అక్కడ వదిలేసినా అంటే ఇట్ విల్ అట్రాక్ట్ ఆఫ్ కోర్స్ స్మాల్ స్మాల్ నాట్స్ అండ్ బగ్స్, అది కాకుండా మన మైండ్ కూడా డీక్లటర్ అయిపోయి ఉంటుంది. సో ఆల్వేస్ హెల్ప్ క్లీన్ యువర్ హోమ్ అండ్ డీక్లటర్ యువర్ మైండ్. సో హౌ కెన్ యూ కాంట్రిబ్యూట్ అంటే యూ కెన్ విజిట్ యువర్ ద గుడ్ విల్ స్టోర్ కానీ, థ్రిఫ్ట్ స్టోర్ కానీ, ఏదైనా కన్సైన్మెంట్ స్టోర్స్ కానీ వెళ్లి యూ కెన్ కాంట్రిబ్యూట్ యువర్ పోర్షన్ టువర్డ్స్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఆల్వేస్ వి జెంట్లీ యూస్ క్లోజ్ అయితే మనం డొనేట్ చేస్తూనే ఉంటాం కదా. So do that also. By the way, నేను అడిగిన రిడల్ కి సుగాత్రి గారు కాల్ చేసి ఆన్సర్ ఇచ్చేశారు. వాట్ ఆర్ ద ఫైవ్ లెటర్ వర్డ్స్, అందులో త్రీ లెటర్స్ తీసేస్తే యూ కెన్ స్టిల్ ప్రొనౌన్స్ ఇట్ ద సేమ్ వే, దట్ ఈస్ ఎంటీ. మామూలుగా ఎంటీలో మనం ఈ తీసేసినా మనం ఎంటీ అనొచ్చు, అండ్ పీ తీసేసినా మనం ఎం అండ్ టీ, అండ్ వై తీసేసినా కూడా ఎం టీ అని అనొచ్చు అనమాట, ఎం టీ. So that is the answer for this riddle. Thank you, Andi Sugathri Garu. And let me play another song. Chal Mohan Ranga Muvinichi, Usha Gari Korikapai. Here we go.

ఫస్ట్ సెగ్మెంట్ లో నేను అండ్ కౌశిక్ మాట్లాడాము అబౌట్ మన నాస్టాల్జిక్ గ్యాడ్జెట్స్ గురించి, ఎలా అప్పటికీ ఇప్పటికీ ఎలా మార్పు వచ్చింది అంటే, అప్పుడేమో మనం కాస్త బాగానే వెయిట్ చేసేవాళ్ళం ఏ పని ఫినిష్ అవ్వాలన్నా. అండ్ ఆ వెయిటింగ్ లో కూడా ఒక సంతోషం ఉండేది, ఫ్యామిలీతో పాటు అందరు కలిసి ఆ పనులు చేయడానికి వెళ్లేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం. అండ్ అక్కడున్న రిధమ్ బట్టి మనం ఫాలో అయిపోయేవాళ్ళం. ఇప్పుడు ప్రతిదీ క్లిక్ ఆఫ్ అ బటన్ లో రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫార్వర్డ్ ఏంటంటే ఏఐ వచ్చాక ఇంకా ఫాస్ట్ అయిపోయింది అనమాట. బట్ రానున్న రోజుల్లో ఎలా ఏం మారుతుందో, టెక్నాలజీ ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది, ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది, దాని తగ్గట్టు మన మైండ్ కూడా అలాగే ట్యూన్ ఇన్ అవుతూనే ఉంటాం అనమాట మనం దానికి, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. బట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ అస్ ఇన్ అ గుడ్ వే, ఆర్ మేబీ ఐ వుడెంట్ సే ద బ్యాడ్ వే, బట్ బికాస్ మనం మైండ్ ఏంటంటే కొన్ని సందర్భాలు గమనించడమే మానేసింది, కొన్ని సెల్స్ మనం వాడడమే మానేసాం. అందుకని మనకి గుర్తు కూడా అప్పుడంతా ఇప్పుడు ఉండట్లేదు అనమాట. పాత విషయాలు గుర్తున్నంతగా మన కొత్త విషయాలు ఇప్పటికిప్పుడు జరిగినంత గుర్తుండవు. బికాస్ క్లిక్ ఆఫ్ బటన్ లో అన్ని కనుక జరిగిపోతూ ఉంటే బ్రెయిన్ ఎలా క్యాప్చర్ చేస్తుంది ఇన్ని విషయాలని చెప్పండి. సో అలా జరుగుతూనే ఉంటుంది. దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ నేషనల్ సెకండ్ హ్యాండ్ వార్డ్రోబ్ డే. అది ఇవాళ August 25th. అండ్ జనరల్ గా ఇది యాన్యువల్ సెలబ్రేట్ చేస్తారు జస్ట్ టు ఎంకరేజ్, ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా డొనేట్ చేయాలన్నా ప్రీ ఓన్ క్లోతింగ్స్ కానీ వాటిని ఒక గుర్తింపు కోసం అలాంటి డే అనేది ఒకటి కేటాయించడం జరిగిందట. ఆల్సో అది కాకుండా అలాంగ్ ది ఆల్సో పార్క్ డే, అంటే ఇవాళ ఒకరోజు పార్క్ వెళ్ళాలని కాదు కానీ, బట్ టు రిమెంబర్ హౌ మెనీ పార్క్స్ వీ హ్యావ్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు సమ్ టైమ్స్ విజిట్ ద పార్క్స్. బికాస్ పార్క్లలో మనం షేర్ చేసే స్టోరీలు, విషయాలు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ ఇంత అంత కాదు. పెద్దవాళ్ళు కూర్చొని ఏవో కబుర్లు చెప్తుంటారు, చిన్నపిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఆడవాళ్ళు జస్ట్ వాకింగ్కి వెళ్తుంటారు. సో అలా ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ మన చుట్టుపక్కల పార్క్లో అప్పుడప్పుడు విజిట్ చేయడం. సో ఇలా ఏంటంటే టైం అనేది తెలియకుండా గడిచిపోతుంటుందన్నమాట. ఇప్పుడు అలాగే ఇంకాస్త టైం స్పెండ్ చేయాలంటే మంచి చక్కటి పాటలను తీసుకుని వచ్చాను, అందులో ఈ పాట ఒకటి వినిపించేస్తాను, బంగారం, మా బంగారం శ్రోతల కోసం, బంగారం మూవీ నుంచి.

జాజా అజా అని పీకే గారు అన్నా కూడా టైం ఉండాలి కదండి మనకి ఇంకా ఉండడానికి. మనకేమో జాజా జాజా టైం అయిపోతుందన్నమాట. సో ఇందాక ఫస్ట్ సెగ్మెంట్ లో చెప్పినట్టు ఆల్వేస్ రిలాక్స్, ప్రతి విషయాన్ని పర్సనల్ తీసుకోకండి, అలాగే ప్రతి విషయాన్ని సీరియస్ గా కూడా తీసుకోండి. జస్ట్ బి హ్యాపీ, బికాస్ మనందరిలో ఒక పవర్ ఉంటుంది. జస్ట్ మేక్ యూజ్ ఆఫ్ దట్ పవర్. యు నెవర్ నో వాట్ ద పవర్ కెన్ డూ. అది ఎవరు చెప్పారు? మన స్పైడర్ మ్యాన్ గారే కదా చెప్పింది. అండ్ ఇప్పుడు కల్పన కూడా చెప్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి మంచి కోట్ తో నేను ఇవాళ కల్పన సెలవు తీసుకుంటాను. మళ్ళీ తిరిగి రేపు వస్తాను వెనస్డే 4 to 7 PM ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. మీరు విన్నారు ఇప్పటి వరకు సురుబి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. యు ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ టైమ్. అండ్ కాస్త వర్షం పడాలని కోరుదాము. ఇప్పుడైతే ఫోర్కాస్ట్ లో ఏం లేదు, కానీ పడితే ఎంత బాగుంటుంది కదా, మనకి చాలా అవసరం కూడా. You all take care, and Sela Tiskunda, this is Kalpana signing off for today.

0: పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనగాని నగబులకు కవి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 7 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Istinamma Vainam, Puchukunti Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో